శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 12వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:54. శుభోదయం.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధ వింటారు. సమర్పణ శ్రీమతి మహమ్మద్ ఆరిఫా బేగం.
1: అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మనిషి జీవితాన్ని అందంగా గౌరవప్రదంగా అర్థవంతంగా మార్చే గొప్ప గుణాలలో నిజాయితీ ఒకటి. ఇది కేవలం మంచి అలవాటు మాత్రమే కాదు, మన వ్యక్తిత్వానికి పునాది. నిజాయితీ ఉన్న ప్రతి మాటకు విలువ ఉంటుంది. అతని ప్రవర్తనలో నమ్మకం కనిపిస్తుంది. అతనిపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం విశ్వాసం ఉంచుతారు. అందుకే ఇస్లాం ధర్మం నిజాయితీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఖురాన్ మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ప్రకారం సత్యం మరియు నిజాయితీ విశ్వాసి యొక్క ప్రధాన లక్షణాలు. నిజాయితీ అంటే కేవలం అబద్ధం చెప్పకపోవడం మాత్రమే కాదు, మన మాటల్లో, పనుల్లో, ఉద్దేశాలలో, నిర్ణయాలలో సత్యాన్ని నిలబెట్టడం, ఎప్పుడూ మంచి పనులు చేయడం, లాభనష్టాలను పక్కన పెట్టి న్యాయంగా ప్రవర్తించడం, ఇదే జీవితానికి అసలైన అర్థం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త పదవి పొందకముందే అల్ అమీన్ అని ప్రసిద్ధి చెందారు. అల్ అమీన్ అంటే నమ్మకస్తుడు, విశ్వసనీయుడు. ప్రజలు ఆయన మాటలను సంపూర్ణంగా విశ్వసించేవారు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ సత్యాన్ని మాత్రమే మాట్లాడేవారు. ఆయన జీవితం ప్రతి ముస్లింకు ఆదర్శం. మనం కూడా ఇతరులు నమ్మగల వ్యక్తులుగా మారాలి. నిజం చెప్పడం కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు, తాత్కాలికంగా నష్టం కలిగించినట్టు అనిపించవచ్చు.

0: కావచ్చు, కానీ దీర్ఘకాలంలో సత్యాన్ని గౌరవాన్ని తెస్తుంది, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది, అలా ప్రసన్నతను అందిస్తుంది. అబద్ధం మాత్రం కొంతకాలం ప్రయోజనమిచ్చినట్టు కనిపించినా చివరికి అవమానం మరియు పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది. సత్యం ధైర్యాన్ని ఇస్తుంది, అబద్ధం భయాన్ని పెంచుతుంది. నిజాయితీ ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు చిన్ననాటి నుంచే నిజం చెప్పే అలవాటు నేర్పాలి. పిల్లలు నిజం చెప్పినప్పుడు వారిని ప్రోత్సహించాలి. భార్యాభర్తల మధ్య విశ్వాసం నిలవాలంటే నిజాయితీ తప్పనిసరి. స్నేహితుల మధ్య, బంధువుల మధ్య కూడా ఇదే గుణం సంబంధాలను బలపరుస్తుంది. వ్యాపారంలో మోసం చేయకుండా ఉండటం, కొలతల్లో న్యాయం పాటించడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కూడా నిజాయితీలో భాగమే. ఉద్యోగంలో బాధ్యతగా పనిచేయడం, సమయాన్ని సద్వినియోగం చేయడం, అప్పగించిన పనిని నిబద్ధతతో పూర్తి చేయడం కూడా సత్యనిష్టకు ఉదాహరణలు. నేటి సామాజిక మాధ్యమాల కాలంలో తప్పుడు వార్తలు, అసత్య సమాచారం పంచకుండా ఉండడం కూడా నిజాయితీకి సంకేతం. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సత్యాన్ని పాటిస్తే అదే అతని అసలైన విశ్వాసానికి నిదర్శనం. ఎవరు చూడకపోయినా అల్లా అన్నిటినీ చూస్తున్నాడనే అవగాహన అతనిని సరిదారిలో ఉంచుతుంది. ఈ భావన హృదయాన్ని పవిత్రం చేస్తుంది, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. నిజాయితీ వల్ల మనపై ఇతరుల విశ్వాసం పెరుగుతుంది, సంబంధాలు స్థిరపడతాయి, ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ముఖ్యంగా అల్లా కరుణ సహాయం లభిస్తాయి. అందుకే ప్రతిరోజు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి, నా మాటల్లో, నా పనుల్లో, నా ఉద్దేశాలలో సత్యముందా అని ప్రశ్నించుకోవాలి. మొత్తానికి నిజాయితీ అనేది ఒక అలవాటు మాత్రమే కాదు, విశ్వాసి యొక్క అసలు స్వభావం. సత్యంతో జీవించే వ్యక్తి ఈ లోకంలో గౌరవాన్ని, పరలోకంలో అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. అల్లాహ్ మనందరినీ సత్యవంతులుగా, నిజాయితీతో జీవించే వారిగా మార్చుగాక. ఆమీన్.
1: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి మహమ్మద్ ఆరిఫా బేగం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: దిస్ ఈజ్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై సుభద్ర రామచంద్రన్. Prime Minister Narendra Modi has said that when many major economies are facing uncertainty and economic challenges, India's growth story continues to inspire the world. Chairing the 11th Governing Council meeting of Niti Aayog at Rashtrapati Bhavan in New Delhi yesterday, he emphasized the need to further strengthen the nation's resolve towards self-reliance and highlighted the importance of adopting and implementing global best practices, particularly in the renewable energy sector. The Prime Minister urged states to focus on one district, one product initiatives and develop export-oriented strategies around it. External Affairs Minister Dr. S. Jayashankar has expressed concern that ongoing conflicts are imposing costs and triggering changes far beyond the regions. The minister said this while participating in a discussion with his Finnish counterpart Elina Valtonen and Assistant Foreign Minister of UAE Lana Nusibe on emerging powers and the new geopolitical competition at the Kultaranta talks in Finland. Dr. Jayashankar also stressed the need for international community to continue efforts to mitigate their consequences and create conditions for diplomacy. The government is on highest alert to safeguard Indian seafarers amid evolving maritime security situation in the Gulf region. Ministry of Ports, Shipping and Waterways said in a statement that the Directorate General of Shipping has advised all Indian seafarers serving on board Indian and foreign flag vessels transiting through conflict-affected waters to exercise the highest degree of caution and vigilance. It has also advised vessel operators, ship managers and shipping companies to adhere strictly

పాలీ హౌస్లో క్యాప్సికం సాగు గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం రైతులు సాంప్రదాయ పంటలనే కాకుండా ఆధునిక పద్దతుల్లో పాలీ హౌస్లో సాగు చేసే ఉద్యాన పంటలను పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాణిజ్యపరంగా మంచి ఆదాయాన్నిచ్చే క్యాప్సికం లేదా కూరమిరప పంటపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. బెంగళూరు మిర్చి, సిమ్లా మిర్చిగా పిలువబడే కూరమిరప కారం తక్కువగా ఉండి గంట ఆకారంలో లావుగా ఉంటుంది. అందుకే దీన్ని బెల్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. ఇందులో అన్ని పోషకాలతో పాటు విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, ఊదా రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే క్యాప్సికంను ఆహార అలంకరణలో నూడిల్స్, బిర్యానీ, మాంసాహార వంటల్లో రుచి కోసం వాడతారు. విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల కామర్ల వ్యాధికి స్థానికంగా వాడతారు. సీజన్లో అత్యధికంగా కిలో 100 రూపాయలు పలికి, సీజన్ లేని సమయంలో కిలో 40 రూపాయలకి తగ్గకుండా ఉండే క్యాప్సికం

నెలలు పనికిరావు. ఇక ఈ క్యాప్సికంలో రకాల విషయానికి వచ్చినట్టయితే కాలిఫోర్నియా వండర్. ఈ కాయలు ఆకుపచ్చ రంగులో ఉండి ఒక పాలిహౌస్లో 3 నుండి 6 టన్నుల వరకు దిగుబడినిస్తాయి. ఇక అర్కా బసంత్ కాయలు లేత పసుపు వర్ణంలో ఉండి ఒక పాలిహౌస్కి 3 నుండి 4 టన్నుల వరకు దిగుబడినిస్తాయి. అర్కా మోహిని ఈ కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి కాయలు పండినప్పుడు ఎరుపు రంగుగా మారుతాయి. వీటి కాయలు కూడా పెద్దగా ఉండి 3 నుండి 6 టన్నుల వరకు దిగుబడినిస్తాయి. ఇంతేకాకుండా ఇందిరా, బాంబే, ఓర్బెల్లి, గ్రీన్ గోల్డ్, భరత్ వంటి రకాలు కూడా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ క్యాప్సికం సాగులో విత్తన మోతాదును గనక మనం చూసినట్టయితే హైబ్రిడ్ క్యాప్సికం రకాలు 10 గ్రాముల ప్యాకెట్లలో లభిస్తాయి. ఒక పాలిహౌస్కి 2 నుండి 3 ప్యాకెట్ల విత్తనం సరిపోతుంది. ఈ క్యాప్సికం సాగులో నారుమడి తయారీ విధానాన్ని గనక మనం చూస్తే 1 మీటర్ వెడల్పు, 5 మీటర్ల పొడవు గల ఎత్తు నారుమడలను తయారు చేసుకోవాలి. విత్తనాలను ఈ మళ్ల మీద వరుసల్లో పల్చగా విత్తుకోవాలి. విత్తిన 2 వారాలకి 100 గ్రాముల కార్బోఫ్యూరన్ 3G గుళికల్ని ఇసుకతో కలిపి చల్లుకోవాలి. విత్తిన 12 రోజులకి అలాగే 20 రోజులకి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి నారుమడంతా బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల నారు కుళ్లు తెగులు రాకుండా నివారించవచ్చు. మొక్కలు నాటడానికి ముందు పాలిహౌస్లో ఎత్తైన మళ్లు తయారు చేసుకోవాలి. అలాగే ఈ మడుల్లో పొడవు 80 సెంటీమీటర్లు, వెడల్పు 30 సెంటీమీటర్లు ఎత్తుగల మడులు 12 నుండి 13 దాకా చేసుకోవాలి. 30 నుండి 40 రోజుల వయసున్న ఆరోగ్యకరమైన నారును ఎటు చూసినా 50 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. నారు నాటిన తర్వాత ప్రతిరోజు రోజు క్యాన్తో తడినివ్వాలి. 1 వారం తర్వాత డ్రిప్ ద్వారా రోజుకి 2 గంటల సేపు నీరందిస్తే సరిపోతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలను బట్టి డ్రిప్ ద్వారా విడుదల చేసి నీటిని పెంచడం తగ్గించడం చేసుకోవచ్చు. ఈ విధంగా పాలిహౌస్ లోపలున్న 50% షెడ్ నెట్ను ఉష్ణోగ్రతలు తగ్గించడానికి పెంచడానికి ఉపయోగించవచ్చు. వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటే ఫాగర్స్ ను ఉపయోగించి ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చు. ఇక నీటిలో కరిగే ఎరువుల్ని డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు. ఆఖరి దుక్కి బెడ్ల తయారీలో 1.5 టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల వేపపిండి, 2 క్వింటాళ్ల వర్మీ కంపోస్టు, 20 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కలయిదున్నాలి. పూత పిండ దశ నుంచి మొదటి 2 నెలలు, చివరి 2 నెలలు వారానికి ఒకసారి డ్రిప్ ద్వారా 1 కిలో యూరియా, పొటాషియం నైట్రేట్ లేదా పాలిఫీడ్లను మార్చి మార్చి ఇచ్చుకోవాలి. తర్వాత 3 నెలలు 2 కిలోల యూరియా, 1 కిలో పొటాషియం నైట్రేట్ డ్రిప్ ద్వారా అందించాలి. సూక్ష్మ పోషకాలు అంటే బోరాన్, జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్, నిమ్మ ఉప్పు వీటన్నిటినీ కూడా 10 లీటర్ల నీటికి కలిపి 15 రోజులకొకసారి పిండ దశ నుంచి పిచికారీ చేస్తే గనక దిగుబడి బాగుంటుంది. మొక్కలు నాటిన తర్వాత మొదటగా వచ్చే పూతను, పిందల్ని జాగ్రత్తగా గోటుతో తుంచేయాలి. ప్రతి మొక్క నుంచి బలంగా పెరిగే 3 నుండి 4 పక్క కొమ్మల్ని మాత్రమే పెరగనివ్వాలి. క్యాప్సికం మొక్క కాండం బలహీనంగా ఉండి కాయ బరువుకి కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి పాలిహౌస్లో 8 అడుగుల ఎత్తులో జీఐ వైరు మొక్కలు వరుసలకి సమాంతరంగా కట్టుకోవాలి. ఈ విధంగా కట్టిన వైరుకి మొక్క మొదలుకి ప్లాస్టిక్ వైర్తో వదులుగా కట్టుకోవాలి. మొక్క పెరిగే కొద్దీ పెరిగిన కొమ్మలని ప్లాస్టిక్ తాడికి మెలిపెట్టడం ద్వారా కొమ్మ కాప మీద విరగకుండా చూసుకోవాలి. కొమ్మల్ని ఎంత పైకి పెంచితే దిగుబడి అంతగా పెరుగుతుంది. ఆకుపచ్చ రకాలను ఆకుపచ్చగా ఉన్నప్పుడే కోసుకోవాలి. అలాగే ఎరుపు పసుపు రంగు కాయల్ని 50% రంగు మారగానే కోసుకోవాలి. పూర్తిగా రంగు మారిన కాయలు త్వరగా వాడిపోతాయి. ప్రతి 2-3 రోజులకి ఒకసారి కాయల్ని కోసుకోవాలి. 1 పాలిహౌస్ నుంచి 1 పంటకాలానికి 5 నుండి 6 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చు. ఇక క్యాప్సికం సాగులో సస్యరక్షణ విషయానికి వచ్చినట్టయితే తామర పురుగులు ఎక్కువగా వ్యాపించి నష్టపరుస్తూ ఉంటాయి. దీనివల్ల ఆకులు పైకి ముడుచుకుపోయి రాగి రంగుగా మారుతాయి. మొక్కలు నాటిన 15వ రోజు అలాగే 45వ రోజు ఫిప్రోనిల్ గుళికలు 0.3% వేసి పై ముడతని నివారించవచ్చు. ఈ తామర పురుగుల నివారణకి 2 మిల్లీలీటర్ల డైమిథయేట్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాము లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కురచగా ఉన్న చిగుర్లని చేతితో తుంచి డైపెన్థియురాన్ అనే మందుని 2 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించారు.

ఆశించచ్చు. ఇక క్యాప్సికం ని ఆశించే మరొక పురుగు తెల్లనల్లి. ఇవి ఆశించినప్పుడు ఆకులు కింద వైపుకి ముడుచుకుని పోయి ఆకుల కాడలు సాగిపోయి ముదురు ఆకుపచ్చ వర్ణంలోకి మారి ఆకులు ముద్ద కడతాయి. ఈ తెల్లనల్లి నివారణకి డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా ప్రాపర్గేట్ లేదా ఫాసిలోన్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. కాయతొలిచే పురుగులు, ఆకు తినే పురుగులు కూడా ఈ క్యాప్సికం ని నష్టపరుస్తూ ఉంటాయి. ఇవి మొదట ఆకుల్ని తిని తర్వాత కాయలోని గింజల్ని తిని పంటకి నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నివారణకి విషపు ఎర్ర బాగా పనిచేస్తుంది. పురుగులు చిన్నగా ఉన్నప్పుడు ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికర్బ్ 1 గ్రాము లేదా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. విషపు ఎర్ర ద్వారా బాగా ఎదిగిన లద్దె పురుగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఇక క్యాప్సికం ని ఆశించే తెగుళ్లని గనక మనం చూసినట్టయితే నారుకుళ్లు తెగులు. ఇవి ఆశించినప్పుడు లేత మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా నారు చనిపోతుంది. ఈ నారుకుళ్లు నివారణకి విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి, మళ్లీ వారం రోజులకు ఒకసారి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. ఎత్తైన నారుమళ్లు లేదా పాలిట్రేస్ లో మాత్రమే నారుని పెంచుకోవాలి. విత్తనాన్ని ఒత్తుగా విత్తుకోకూడదు. అలాగే నారుకుళ్లు కనిపించగానే నీటి తొడలని ఆపేయాలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిలిచిపోయిన మైనింగ్ లీజులను పునరుద్ధరించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్ మినరల్స్ కింద క్వార్ట్జ్ గానీ లైమ్స్టోన్ గానీ ఐరన్ ఓర్ గానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇంకా భవిష్యత్తు కూడా బీచ్ సాంగ్స్ కూడా వాళ్ళు మన ఐడెంటిఫై, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన బీచ్ సాంగ్స్ మదనపల్లి దూరంలో ఉన్నటువంటి వలసపల్లి గ్రామానికి ఇక్కడ డీకే మైనింగ్ సంబంధించిన సంస్థను ఒకసారి ఎలా ఉంది పరిశీలించడం రావడం జరిగింది. భవిష్యత్తులో వాల్యుయేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీనికి ఇంకా మనం వాల్యూ ఎలా తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకోవడానికి ఈ రోజు వీటికి రావడం జరిగింది.
0: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అనంతరం ప్రధానమంత్రితో సమావేశమై రాష్ట అభివృద్దికి అవసరమైన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు మహారాష్ట ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకపాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్దిదారులకు 32,42,000 రూపాయల విలువైన సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో 433 మందికి 4 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. పేదల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సహాయ నిధి ద్వారా వేగంగా ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి పేర్కొంటూ,
2: 49 మందికి 32,17,600 రూపాయలకు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,04,98,692 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఆఫీసులు తిరగకుండా డైరెక్ట్ గా సీఎం రిలీఫ్ కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది.
0: గ్రామీణ ప్రాంత ప్రజలకు లో ఓల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి నిన్న ప్రారంభించారు. జమ్మలమెడక, వెలమవారిపాలెం గ్రామాల్లో సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించి లబ్దిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారందరికీ ఉచితంగా 200 యూనిట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను అందిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్, నూతన అధ్యాయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్ గ్యాసిఫికేషన్ వికసిత్ భారత్ ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక బూడిద శాతం ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న అపారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించామని స్పష్టం చేశారు. డీఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు పేపర్ లీకేజీలకు అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారానికి 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు కోన శశిధర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగమనేని రమేష్లు ఏకంగిరంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి వనితారాణి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలను అమరావతిలోని అసెంబ్లీ భవనంలో నిన్న అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు సహా వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్టు చెప్పారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కూడా ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పాస్ పుస్తకాల్లో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు సరిహద్దులు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి జి లక్ష్మి తెలియజేస్తూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వడగాళ్లు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాళ్లు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కళలకు, కళాకారుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళన 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళలు, సంస్కృతికి పెద్దపీట వేస్తూ వివిధ సాహితీ సాంస్కృతిక పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका निधिः झाः। अथ वार्ताः। नवदेहल्यां नीति आयोगस्य शासी परिषद उपवेशनस्य अध्यक्षतां कुर्वन् प्रधानमंत्री नरेन्द्र मोदी अवोचत् यत् यदा विश्वस्य प्रमुखाः अर्थव्यवस्थाः आर्थिक समाह्वानानां सामुख्यं कुर्वन्तः सन्ति तस्मिन् काले अपि भारतस्य विकासयात्रा विश्वम् अविरतं प्रेरयति। तेन ऊर्जाक्षेत्रे वैश्विक उत्कृष्ट पद्धतीनां स्वीकरणाय आत्मनिर्भरतां प्रति देशस्य संकल्पं दृढयितुं बलं प्रदत्तम्। प्रधानमन्त्रिणा राज्यानि एकं मण्डलं एकः उत्पादः ODOP तथा रक्षानिर्माणक्षेत्रे निर्यातोन्मुखनीतीनां विकासाय प्रेरितानि। अस्य वर्षस्य मुख्य विषयो विकसित भारत @2047 कृते समावेशी मानव विकासः आसीत्। नीति आयोगस्य उपाध्यक्षेण अशोक लाहरी महोदयेन सबलं प्रोदीरितं यत् सुशिक्षिता कौशलयुक्ता च जनसंख्या एव देशस्य सफलतायाः मार्गो वर्तते। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्यारभ्य उत्तराखण्डस्य द्विदिवसीय आधिकारिक प्रवासे भविष्यति। अस्मिन् प्रवासे राष्ट्रपतिः देहरादून स्थिते भारतीय सैन्य अकादमी इत्यस्य 85th नियमित पाठ्यक्रमस्य निरीक्षणं विधास्यति। भारतस्य खरीफ वपनर्तौ प्रविष्टे सति तैल बीज कृषेः अनुसंधान आधारित ज्ञानं कृषकाणां चलदूरभाषे प्रदातुं ऑयल सीड्स किसान मित्र नामनी व्हाट्सएप आधारित AI परामर्श सेवा प्रकटीभूता। अत्रावधेयं यत् कृषि कृषक कल्याण मंत्रालयेन प्रख्यापितं यत् अनया नूतन व्यवस्थया भारतस्य कोऽपि तैल बीज कृषकः केवलं व्हाट्सएप माध्यमेन निःशुल्कं विश्वसनीयं तत्क्षणं च सस्य संबद्धं परामर्शं स्वभाषया सारल्येन प्राप्तुं शक्नोति। फिनलैंड देशे आयोजितायां कुंतरांता वार्तायां भागं गृह्णन् विदेश मंत्री डॉ एस जयशंकरः चिंतां प्रकटयन् अब्रवीत् यत् प्रचल्यमानाः वैश्विकाः संघर्षाः स्वक्षेत्राद् बहिरपि विश्वस्य उपरि भारं वर्धयन्ति। तेन कूटनीतौ अनुकूल परिस्थितीनां निर्माणाय तथा आपूर्ति श्रृंखलायाः विश्चक निवारणाय विविधीकरणाय च बलं प्रदत्तम्। भारतस्य ऊर्जा नीतिं ब्रुवन् मन्त्रिणा प्रख्यापितं यत् भारतस्य ऊर्जा चयनं राष्ट्रहितेन प्रेरितमस्ति यत्र उपलब्धता मूल्य सुलभता च प्रमुखा वर्तते। वाणिज्योद्योग मंत्री पीयूष गोयलः अद्यारभ्य स्विट्जरलैंड देशस्य द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति। यात्रायामस्यां मंत्री स्विट्जरलैंड देशस्य राष्ट्रपतिना गाय पार्मेलिन इत्यनेन सह मिल्यात्। श्रीगोयलः तत्रत्य भैषजोद्योगस्य प्रमुख प्रतिनिधिभिः साकमपि विचार विनिमयं करिष्यति। वाणिज्योद्योग मंत्रालयेन उक्तं यत् एषः प्रवासः भारत स्विट्जरलैंड आर्थिक सहयोगं सुदृढं करिष्यति सहैव भारत EFTA व्यापार आर्थिक संधेः कार्यान्वयनस्य चर्चां सुगमां करिष्यति। एतदतिरिच्य मंत्री ज्यूरिख नगरे स्विस विपणिभिः निवेशकैः च सह मिलित्वा द्विपक्षीय व्यापारस्य निवेशस्य संस्थागत सहयोगस्य विस्ताराय अवसराणां गवेषणं च विधास्यति। सिडनी नगरे प्रचल्यमानायाः ऑस्ट्रेलियन ओपन बैडमिंटन स्पर्धायाः महिला एकल वर्गे PV सिंधु तन्वी शर्मा च सफलताम् अवाप्य प्रागुपान्त्य चक्रं प्रविष्टवत्यौ। आगामि क्रीडायां सिंधुः चेन युयू इत्यनया सह स्पर्धिशिष्ट। पश्चात् पुरुष एकल वर्गे किरण जॉर्ज सनी दयानन्दः तरुण मेन्नेपल्ली च स्वस्व क्रीडासु पराभूताः। इति वार्ताः।
1: आकाशवाणी विजयवाड़ा केन्द्रम् ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు గురించి డాక్టర్ రావెల సాంబశివరావు గారి ప్రసంగం, ఇంకా ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకం గురించి వివరాలు వింటారు. వివరాలు అందించిన వారు శ్రీమతి కెఎన్ పూర్ణచంద్రిక. అనంతరం గాంధీ మార్గం ప్రసారమవుతుంది. 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రతరంగిణి, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ గారి గానం వింటారు. 9:30 నమస్తే అమరావతి, 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం, అనంతరం రావోయేతిది వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 10:30 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో కంబాటింగ్ ద మెనెస్ ఆఫ్ చైల్డ్ లేబర్, ఈ అంశం గురించి డాక్టర్ టి శ్రీలత గారి ఆంగ్ల ప్రసంగం. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 11:30 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన ఎస్ఐ రైటింగ్లో 2వ విజేతగా నిలిచిన శ్రీమతి సిహెచ్ లలిత గారితో పరిచయం వింటారు. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారు పాడిన భక్తిగీతాలు. 1:10 చిత్రగీతాలు, 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు, ఈ అంశం గురించి శ్రీమతి నండూరి పద్మాంజలి గారి ప్రసంగం, లలిత గీతం, ఖర్జూరంలోని పోషక విలువల గురించి విశేషాలు ప్రసారమవుతాయి. 2:30 లలిత గీతాలు, 3:00 టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. 4:00 యువలయ క్విజ్ కార్యక్రమం, 5:00 చిత్రతరంగిణి, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన పాదుకా పట్టాభిషేకం నాటకం నుండి దశరథ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ నూకల జానకి రామయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఔషధ సుగంధ తైల పంటల సాగు, ఈ అంశం గురించి డాక్టర్ పి రమాదేవి గారితో పరిచయం, జానపద గీతం, విత్తన గ్రామ పథకం గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ గురించి శ్రీ ఎంఆర్ఎస్ ప్రకాశరావు గారితో పరిచయం. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం, ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 ద్రౌపది స్వయంవరం హరికథా గానం వింటారు. కథకురాలు వి విజయకుమారి భాగవతారిణి. రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియో రియోల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల చమురు సహజ వాయువుల అన్వేషణ అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఖనిజాల తవ్వకానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం దేశమే ప్రథమం అనే భావనను అలాగే సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చమురు ఒక జాతీయ వనరు అయినందున దాని అన్వేషణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ముందుకు సాగడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణను గణనీయంగా పెంచుతుందని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజుకు 1,000 నుండి 1,500 బ్యారెల్స్ వరకు ఉన్న చమురు ఉత్పత్తి సామర్థ్యం ఈ అవగాహన ఒప్పందం ద్వారా 10 రెట్లకు పైగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की

0: की भी खनन की संभावना खड़ी होती है। दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है।
1: ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, అలాగే ఎన్నో మార్పులకు కారణమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిన్లాండ్లో జరిగిన కుల్తారంత టాక్స్ కార్యక్రమంలో సరికొత్త భౌగోళిక రాజకీయ పోటీ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఘర్షణల వల్ల జరిగేటువంటి పరిణామాలను తగ్గించడానికి, దౌత్యపరమైన చర్చలకు అనుకూల పరిస్థితులు సృష్టించడానికి అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. గల్ఫ్ ప్రాంతంతో భారత్కు గల సంబంధాల ప్రాధాన్యతకు పటిష్టమైన ప్రజా సంబంధాలు, ఇంధన సహకారం, పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం పునాది అని జయశంకర్ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్లను రాష్టపతి సమీక్షిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మెలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లీగర్తో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగిందని, ఇందులో మొత్తం 28 రాష్టాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి తెలియజేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన వినూత్న ఆలోచనలు, వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పనుల ద్వారా నీతి ఆయోగ్ ఎంతో లబ్ది పొందిందన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనేది ఈ సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా అన్ని రంగాలను అభివృద్ది పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో భారత్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారతదేశం తన వృద్ధిపదంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు. సౌర, అణు ఇంధన విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని తెలియజేశారు.
2: The topic for the Governing Council meeting was Inclusive Human Development for Vikasit Bharat 2047. And it was about details. The states talked about what they are doing. Inclusive Human Development covers all the 4 stages of life, from childhood to youth to working life to old age. A skilled population is the key to success.
1: న్యూఢిల్లీలో జరిగిన యువ సంఘం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, యువత పాఠ్యపుస్తకాలు, తరగతి గదులకు అతీతంగా భారతదేశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేశ సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ది కార్యక్రమాలు, జాతీయ ప్రాధాన్యతలపై అవగాహన పెంచుకోవడానికి యువ సంఘం దోహదపడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల యువకుల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్చలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. దేశాభివృద్దిలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి, జాతీయ విద్యా విధానం 2020 కింద కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను ఆచరణలో పెట్టి సమాజానికి, దేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందించాలని ఆయన ప్రతినిధులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నిన్న రాత్రి మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. అర్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ మెక్సికో తరపున మొదటి గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో రౌల్ జిమెనెజ్ మరొక గోల్ చేయడంతో మెక్సికో 2-0 నిలిచింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అస్సాం, నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు, సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము, అస్సాం, నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 39వ శ్లోకం.

యత్ ఏ సుఖం సుఖము అగ్రేచ అనుభవ ప్రారంభ దశలోనూ అనుబంధేచ పరిణామదశలోనూ కూడా ఆత్మనః మనస్సుకు మోహనం భ్రాంతిని కలిగిస్తుందో నిద్ర నిద్ర ఆలస్య సోమరితనము ప్రమాద పొరపాటు పడే గుణము అనే వాటి నుంచి ఉత్తం ఉదయిస్తుందో తత్ అటువంటి సుఖం తామసం తమోగుణ ప్రధానమని ఉదాహృతం చెప్పబడినది.

అర్జున, నిద్ర, సోమరితనము, పొరపాటు అనే వాటి నుంచి ఉదయించే మరో రకం సుఖం ఉంది. ఇది ప్రారంభ దశలోనూ పరిణామ దశలోనూ కూడా ఆ వ్యక్తికి ఏదో రకమైన సమ్మోహాన్ని లేదా భ్రాంతిని కలిగిస్తుంది. ఇదే తామస సుఖం. ఇక్కడ నిద్ర అంటే అతి నిద్ర అనే అర్థాన్ని మనం స్వీకరించాలి. ఆలస్యము అంటే సోమరితనం. ఈ దశలో మానవుడికి తక్షణమే చేయవలసిన ఉన్న కర్తవ్యం అముఖ్యంగా కనిపిస్తుంది. ఇది కూడా మోహంలో భాగమే. ప్రమాద అంటే ఏకాగ్రత లేకపోవడం. అంటే ఒక దానిని గురించి ఆలోచించవలసిన చోట వేరే దానిని గురించి ఆలోచించడం. అంటే అముఖ్యమైనదే కదా, అముఖ్యమైనది ముఖ్యంగా కనిపించి దానిమీదకి ఆలోచన మళ్ళుతోంది కాబట్టి అది కూడా మోహంలో భాగమే. కనుక నిద్ర, ఆలస్య, ప్రమాదజన్యాలైన సుఖాలన్నీ కూడా మోహకరాలే, భ్రాంతికరాలే.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు
1: ఉరుము ఉరిమితే, మెరుపు మెరిస్తే, మొగ్గ విరిస్తే, వాన కురిస్తే అంతా తన కోసమే అనుకుంటుంది అపురూప అమాయకత్వ బాల్యం. అటువంటి బాల్యానికి అందరి పౌరుల మాదిరిగానే హక్కులు విధులా? అసలు బాలలంటే ఎవరు? కొందరు జననం నుండి కౌమారం వరకు అంతా

బాల్యంగానే భావిస్తారు. బాలలుగా ఎవరిని పరిగణించటం అన్నది ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 16 సంవత్సరాల వయస్సుకు లోపు వాళ్లు బాలలుగా పరిగణించబడితే, భారతదేశంలో 18 ఏళ్లలోపు వాళ్లు బాలలు. ఆయా దేశాలకు సంబంధించిన చారిత్రక సాంస్కృతిక అంశాల ఆధారంగా బాధ్యతల విషయంలో బాలల వయస్సు నిర్ణయిస్తారు. ప్రస్తుతం బాల నేరస్తునిగా పరిగణించేందుకు కనీస వయస్సు 4 సంవత్సరాల ప్రాయం. ఇక హక్కుల విషయానికి వస్తే, బాలలకు పుట్టకముందు నుండే కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. అలా లభించిన హక్కుల కారణంగా తల్లి గర్భంలో ఉండగా శిశువు మగబిడ్డో ఆడశిశువో తెలుసుకునే పరీక్షలు చేయించటం నేరం. బిడ్డ జన్మించగానే పాపపుణ్యాలు ఎరుగకపోయినా అతనికో ఆమెకో పౌర హక్కు లభిస్తుంది. అది వాళ్ల జీవితాన్నుండి ఒక ప్రయోజనాన్ని ఆశిస్తుంది. అందుకే జాషువా మహాకవి ఇలా అనటం, ఏమి పనిమీద భూమికి ఎగినాడో నుడువనేర్చిన పిమ్మట అడుగవలయు, ఏండ్లు గడిచిన ముందు ముందేమో కాని ఇప్పటికి మాత్రమే పాపమెరుగడితడు. అటువంటి స్థితి నుండి ఎదిగి ముక్కుపచ్చలారిపోయి ప్రాయము వచ్చి చదువు సంధ్య నేర్చి బ్రతుకునప్పుడు నాదు పసిడి కొండ నారత్నమని తల్లి పలుకు పలుకులితడు నిలుపుకొనునే అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చుతారు కవికోకిల జాషువా. ఏ బిడ్డ అయినా పసిడి కొండగానో జాతిరత్నంగానో ఓ వెలుగు వెలగాలంటే వాళ్లకు బాల్యంలోనే కొన్ని హక్కులు లభించాల్సి ఉంది. పసితనం అన్నది వసివాడరాదు. వాళ్లు ఆటపాటల్లో చదువు సంధ్యల్లో మునిగి తేలాలి. అప్పుడే పసితనానికి పసిడిని అద్దటం కుదిరేది. అందుకు వాళ్లకు ముందుగా లభించే హక్కు నిర్బంధ విద్య. నిర్బంధ ఉచిత విద్య అన్నది మన రాజ్యాంగంలోని అధికరణం 21A ద్వారా వాళ్లకు లభించింది. ఇది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 12/12/2002 నుండి అమల్లోకి వచ్చింది. అధికరణం 17 ద్వారా అంటరానితనాన్ని నిషేధించటం జరిగింది. దీనివల్ల ఆ అంటుజాఢ్యం బాలలకు అంటకుండా చేయాలనుకున్నారు. అధికరణం 23 శ్రమశక్తికి దోపిడీ చేయరాదు అంటుంది. ఏ దోపిడీ అయినా మానవతా విలువలకు గౌరవ ప్రతిపత్తికి విరుద్ధం. మనుషుల క్రయ విక్రయాలు అటు సంఘ వ్యతిరేకము ఇటు చట్ట వ్యతిరేకమును. ఈ శ్రమదోపిడీలోకి లైంగిక దోపిడీ, మేధో సంపత్తి దోపిడీ మెల్లగా వచ్చి చేరాయి. శ్రమశక్తిని దోచుకోవటం వెనుక ఆర్థిక బలహీనత, అసక్తత ఉంటాయి. అందువల్ల వాళ్లకు అతి తక్కువ వేతనం చెల్లించి శ్రమదోపిడికి పాల్పడుతుంటారు. ఒక్కోసారి ప్రతిఫలం అసలేమీ చెల్లించకుండానే పనిచేయించుకుంటారు. అది బేగారు క్రిందికి వస్తుంది. నామమాత్రపు ప్రతిఫలం చెల్లించినా అది శ్రమదోపిడి కిందికే వస్తుంది. ప్రజలలో పెళ్లుబుకిన చైతన్యం కారణంగా ఈ నిలువుదోపిడిని నివారించడానికి ప్రభుత్వాలు వ్యభిచార నిరోధక చట్టము, కనీస వేతనముల చట్టము, అనాథ బాలల చట్టము వంటి వాటిని రూపొందించి అమల్లోకి తీసుకువచ్చాయి. అధికరణం 24 కర్మాగారాల్లో బాలలతో పనిచేయించరాదు అంటుంది. దానికి అనుగుణంగా ఫ్యాక్టరీ చట్టాలలో ఈ విషయాన్ని పొందుపరచటమేగాక 14 సంవత్సరాల్లోపు వయస్సు గల చిన్నపిల్లల చేత ఫ్యాక్టరీలలో, గనులలో, ఇతర ప్రమాద భరిత ఉత్పత్తి ప్రక్రియల్లోనూ పనిచేయించరాదంటూ ఈ అధికరణం పేర్కొన్నది. మన దేశంలో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకే ఈ అధికరణం రూపుదిద్దుకున్నట్లుగా కనిపిస్తున్నది. అయితే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 1938, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 వంటి చట్టాలు ఉన్నప్పటికీ గృహాలలో అక్కడక్కడ వెట్టిచాకిరీ ఇంకా వెక్కిరిస్తూనే ఉంది. భవన్ నిర్మాణ కార్యక్రమాల్లో శివకాశి వంటి తావుల్లో ప్రేలుడు పదార్థాల మధ్య ప్రమాదాలలో బాలలు ప్రాణాలతో చెలగాటం ఆడవలసి వస్తూనే ఉంది. ఇందుకు కారణం లక్షలాది బీద కుటుంబాలలో పిల్లలే పెట్టుబడి. అటువంటి కుటుంబాలలో పిల్లల సంపాదనే కొందరికి జీవనాధారమైతే కొందరికి మాత్రం వేడినీళ్లకు చన్నీళ్లు. దీని కారణంగా వాళ్లు కుటుంబ నియంత్రణ పాటించరు. ఇదంతా ఒక విషవలయం. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని స్వార్థపరశక్తులు కొన్ని అతి చౌకగా పిల్లల శ్రమశక్తిని దోచుకోవటం జరుగుతున్నది. బాలకార్మిక వ్యవస్థ అంతమొందాలంటే ముందుగా పేదరికాన్ని తొలగించాలి.
6 సంవత్సరాలలోపు బాలల పరిరక్షణను

గురించి ఆదేశ సూత్రాలను అందిస్తుంది మన రాజ్యాంగంలోని అధికరణం 45. అధికరణం 51 ఏ ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు విద్యావకాశాలను కల్పించటం ఆ పిల్లల తల్లిదండ్రుల లేక సంరక్షకుని బాధ్యత. కనుక తల్లిదండ్రుల పిల్లల్ని కూలికి పంపటం మాని బడికి పంపవలసి ఉంది. అది వాళ్లకు చట్టపరమైన బాధ్యత. ఇంతవరకు మనం రాజ్యాంగ పరిధి నుండి వాళ్ల హక్కుల్ని గురించి అవగాహన పెంచుకున్నాం. హక్కుల విషయం కేవలం 2 లేదా 3 శతాబ్దాల నాటిది. అసలు ఇది సమస్యగా తొంగి చూచింది అన్నడో రమారమి 6000 ఏండ్ల నాడు ఈజిప్టుకు చెందిన ఒక మతాధికారి సమాధి గోడలపై వ్రాసిన ప్రకారం, ఇటీవలి కాలంలో భూమి చెడిపోతున్నది. పిల్లలు తల్లిదండ్రుల మాటల్ని ఖాతరు చేయటం మానినందువలన ప్రపంచం అవసాన దశకు చేరుకుంటున్నది. దాదాపు 2400 ఏండ్లకు పూర్వమే సోక్రటిస్ చెప్పిందేమిటి? ప్రస్తుతం పిల్లలు విలాసాలకు అరుళ్లు చాస్తున్నారు. ప్రవర్తన సక్రమంగా ఉండటం లేదు. అధికారం పట్ల అలక్ష్యభావం, పెద్దల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారు. సాధన చేయవలసిన సమయాల్లో అల్లిబిల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. పెద్దలు తమ గదిలోకి వచ్చినప్పుడు వాళ్లు మర్యాదపూర్వకంగా లేచి నిలబడటం లేదు. తల్లిదండ్రులు చెప్పిన దాన్ని ఖండిస్తున్నారు. పదిగురులో ఉండి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. భోజనం చేసే సందర్భాలలో రుచికరంగా ఉన్న వాటిని చప్పుడు చేస్తూ గుటుక్కుమనిపిస్తారు. ఉపాధ్యాయుల్ని భయభ్రాంతుల్ని చేస్తారు. ఈ 2 ఉల్లేఖనాల వలన మనకు తెలియవచ్చేదేమంటే, బాలల ప్రవర్తన సమస్యగా కనిపించటం ఈనాటిది కాదు, తరతరాల నుండి అది మనకు సంక్రమించినదే. అయితే ఇంతకు బాలలు నేరస్తులుగా ఎందుకు మారతారు? నేరశాస్త్ర పరిశోధకులు అందుకు అనేక కారణాలను మన ముందుంచారు. ఆర్థికపరమైన కారణాలు, పిల్లలపై వ్యసన పరుల ఆగడాలు, పిల్లలు నేరగాళ్ల సంపర్కంలోకి రావడం, కళ్లెదుట కనిపించే హింసాత్మక ఘటనల్లో తాము పాల్పంచుకోవాలని భావించడం, మారణాయుధాలు అందుబాటులో ఉండటం అందులో కొన్ని కారణాలు. ఇంకా ఇలా ఎన్నెన్ని కనిపించినా బాలలు నేరస్తులుగా మారడానికి ముఖ్య కారణాలు కుటుంబము, సమాజమే అంటారు ఇంకొందరు. సమిష్టి కుటుంబ వ్యవస్థ కుప్పకూలటమే అందుకు ప్రముఖమైన కారణంగా పేర్కొంటారు వాళ్లు. అల్లరి చెల్లరగా తిరగటం, షాపుల్లో వస్తువులు దొంగిలించడాలు వంటివి బాలల నేరాల్లో చోటు చేసుకుంటాయి. పిల్లలు ఇంటికి వచ్చే వేళకు పెద్దలు లేకుంటే వాళ్లు విసుగు చెందుతారు, ఆందోళన చెందుతారు. వాటి నుండి దూరంగా జరిగేందుకు వాళ్లు చెడు స్నేహాలకు దగ్గరవుతారు. మెల్లగా పొగతాగటం, ఇతరులను ఏడ్పించటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, మత్తు పదార్థాల సేవనం వంటి వాటికి అలవాటు పడే ప్రమాదం ముంచుకొస్తున్నది. పేదరికం బాల నేరస్తుల సంఖ్యను పెంచుతుంది. అటువంటి అలవాట్లకు డబ్బును సమకూర్చుకునేందుకై ఏది ఏమైనా ఒడిదుడుకుల కుటుంబం, సక్రమంగా లేని సమాజం బాలలు నేరస్తులు కావడానికి ప్రధాన కారణాలనేది నిరువివాదాంశం. పిల్లలకు వాళ్ల వాళ్ల కుటుంబాల నుండి నీతి, న్యాయం, విలువల వంటివి పొందే హక్కున్నది. వాళ్ల తల్లిదండ్రులు పిల్లల రోజువారీ చదువు విషయంలోనూ, నడవడిక విషయంలోనూ శ్రద్ధ పెట్టాల్సి ఉంది. అందరూ కలిసి భోంచేస్తూ సక్రమ జీవన మార్గాలను చర్చించుకోవాలి. అలా అని కన్నమాత్రాన పిల్లల్ని రాచిరంపాన పెట్టవచ్చునన్న భావన సరైనది కాదు. తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య సంబంధాలు సజావుగా సాగాలి. బిడ్డలు కిషోరప్రాయానికి రాగానే వాళ్లకు తల్లిదండ్రులకు మధ్య ఓ తరహా వైరభావం తలెత్తుతుంది. బిడ్డలు స్వతంత్ర జీవులమనే భావాన్ని పెంపొందించుకుంటారు. తల్లిదండ్రులేమో బిడ్డలు తమ చేతి నుండి వాళ్లు జారిపోతున్నారనే బాధను పెంచుకుంటారు. కొందరేమో అతిగారాభంతో బిడ్డల్ని సక్రమంగా పెంచలేరు. వాళ్లకు తగిన తరిఫిదినివ్వజాలరు. ఏది ఏమైనా బాలలకు కుటుంబ జీవనం ఆనందదాయకం కావాల్సి ఉంది. బాల నేరస్తులకు అందే న్యాయం విషయానికి వస్తే, మన సంక్షేమ రాజ్యంలో 1986 నుండి ప్రత్యేక రూపొందుతూనే ఉన్నాయి. 1989 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కుల విషయంలో నియమావళిని రూపొందించింది. 1992 భారతదేశం దానిని ఆమోదించి దాని ఆధారంగా 2000 సంవత్సరంలో చట్టంగా తెచ్చింది. ఆ చట్టం రూపకల్పనలో

0: బీజింగ్ నియామకాలపై కూడా దృష్టి పెట్టడం జరిగింది. అదే జ్యువినైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2000. ఈ చట్టం 18 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ వర్తిస్తుంది. ఇది రెండు విధాలైన బాలల విషయాలు పట్టించుకుంటుంది. ఒకటి చట్టపరంగా న్యాయ విచారణ, రెండవది బాల నేరస్తుల సంరక్షణ. 2000 సంవత్సరంలో రూపొందిన ఈ చట్టానికి 2006లో చట్ట సవరణ జరిగింది. అది బాల నేరస్తులకు చెందిన అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంది. బాల నేరస్తులు నిర్బంధం, విచారణ, జరిమానాలు, శిక్షలు వంటి సమస్త విషయాలు అందులో చేర్చారు. నేరస్తుల వయస్సు నిర్ధారణకు కొత్త సెక్షన్ చేర్చారు. నేరస్తుని గుర్తింపును గుప్తంగా ఉంచే విషయంలో శ్రద్ద పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు సంరక్షణాలయాలను నెలకొల్పేందుకు వీలు కల్పించారు. పిల్లలను కారాగారంలోగాక సంరక్షణాలయాల్లో ఉంచే వీలు కల్పించారు. ఈ చట్టం ప్రకారం బాల నేరస్తులకు మరణదండన విధించేందుకు వీలు లేదు. 2007 సంవత్సరం నుండి జ్యువినైల్ జస్టిస్ బోర్డులు పనిచేయటం ప్రారంభమైంది. తరువాత లోక్ అదాలత్లు రంగంలోకి దిగాయి. అయినా అవి పరిష్కరించజాలనన్ని కేసులు వాటి ముందుకు వస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటి వరకు జరిగిన కృషి అభినందనీయమే. అయితే మరింతగా కృషి జరపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్య పరిష్కారాన్ని మనం కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించరాదు. ప్రజలు కూడా ముందుకు రావాల్సి ఉంది. దాతలు, సంస్థలు బాల నేరస్తుల కోసం మరిన్ని వాళ్ల ప్రవర్తనను సరిదిద్దే హోమ్స్ను నెలకొల్పేందుకు ముందుకు రావాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆలన పాలన పట్ల శ్రద్ధ చూపాలి. పిల్లల రోజువారీ కార్యక్రమాలపై ఓ కన్నేసి ఉంచాలి. వాళ్లల్లో విపరీత ప్రవర్తన పొడసూపగానే మానసిక విశ్లేషకుల వద్దకు తమ బిడ్డల్ని తీసుకువెళ్లే అవగాహనను పెంచుకోవాలి. బాలల సంక్షేమ బోర్డులు ఇటువంటి విషయాలలో తల్లిదండ్రులకు తర్ఫీదునిచ్చే కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు, పిల్లలు అప్పుడప్పుడు చిల్డ్రన్స్ హోమ్స్ను సందర్శిస్తూ బోర్డు నియమాలకు లోబడి తమ సేవల్ని అందించవచ్చు. బిడ్డల శిక్షణ ఆషామాషీ వ్యవహారంగా గాక విలువల పరిరక్షణగా భావించి ప్రజలు, ప్రభుత్వము దానిపై దృష్టి నిలిపినప్పుడు మాత్రమే బాల నేరస్తుల సంఖ్య గణనీయంగా తగ్గి సమస్యకు పరిష్కారం పెద్ద ఎత్తున సమకూరగలదు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ప్రధానమంత్రి విరాసత్కా సంవర్ధన్ పథకం వివరాలు వింటారు. మీకు అందించిన వారు శ్రీమతి కెఎన్ పూర్ణచంద్రిక. భారతదేశం భిన్న సంస్కృతుల నిలయం, సర్వమత సౌభ్రాతృత్వంతో భాసిల్లే సంగమ క్షేత్రం, ప్రాంతానికో ప్రత్యేకత, ప్రాశస్త్యం, జీవన విధానం, ఆయా ప్రాంతాల వైశిష్ట్యాలను తెలిపే సాంప్రదాయ కళలు, కళారూపాలు ఇవన్నీ కలిసిన రమ్య ప్రదేశం మన భారతదేశం. ఏ దేశమైనా అభివృద్ధి పథంలో పయనించాలంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. విద్య, వాణిజ్యం, నైపుణ్యం ఇవన్నీ దేశాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో మైనారిటీ వర్గాల కోసం కూడా ప్రత్యేకంగా అనేక పథకాలకు రూపకల్పన చేసింది. అందులోని ఒక పథకమే ప్రధానమంత్రి విరాసత్కా సంవర్ధన్. ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు వంటి మైనారిటీల అభివృద్ధి కోసం కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకాన్ని కేంద్ర మైనారిటీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. గతంలో ఉన్న సీఖో ఔర్ కమావో, ఉస్తాద్, హమారి ధరోహర్, నయీ మంజిల్, నయీ రోషిని వంటి పథకాలను ఒకే దగ్గరకు చేర్చి పీఎం విరాసత్కా సంవర్ధన్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. విద్య, స్కిల్ ట్రైనింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ ఒకే పథకంలో పొందుపరుస్తూ వాటి ప్రయోజనాలను పొందే విధానాలను

వయసు ఉన్నవారెవరైనా ఈ పథకానికి అర్హులే. సాంప్రదాయ కళలు, చేతివృత్తులు, కళలను ప్రోత్సహించడం ద్వారా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం, స్థానికంగా జీవనోపాధి మార్గాల కల్పన ఈ ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ ముఖ్య లక్ష్యం. మైనారిటీ వర్గాలకు ప్రోత్సాహం అందిస్తూనే దేశ వారసత్వ సంప్రదాయ సంపదను కాపాడుకోవడానికి ఈ పిఎం వికాస్ పథకం ఎంతగానో దోహదం చేస్తుంది. మైనారిటీ కేంద్రీకృత ప్రాంతాల్లో స్కిల్ ఇండియా మిషన్, మహిళా శిశు అభివృద్ధి, పంచాయతీరాజ్, విద్య వంటి వివిధ కీలక శాఖలతో కలిసి పనిచేస్తుంది. మైనారిటీలు, చేతివృత్తి కళాకారుల నైపుణ్య అవకాశాలను పెంపొందించేందుకు వారికి ఆసక్తి ఉన్న కోర్సుల్లో పలు సంస్థల ద్వారా శిక్షణ అందిస్తారు. వృత్తి విద్యల్లో నైపుణ్యం కలిగి 75% ప్రతిభ కనపరిచిన వారికి ఆయా సంస్థలే ఉపాధి మార్గాలను కల్పించేందుకు ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అలాగే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించేవారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించడం, ఉపాధిగా వారు తయారు చేసిన వస్తువులను వివిధ సంస్థల ద్వారా కొనుగోలు చేసి వారికి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించటం, పర్యటకంగా దేశ సంస్కృతి సాంప్రదాయ వారసత్వాలను తరువాతి తరాలకు అందించేందుకు దోహదం చేయడం, ఇవన్నీ ఈ ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకంలోని కీలక అంశాలు. కళలను పర్యాటకం, వాణిజ్యంతో మిళితం చేసి స్థిరమైన మోడల్ ఆర్ట్, క్రాఫ్ట్ గ్రామాలను స్థాపించడం ద్వారా దేశ వారసత్వ సంపదలను కాపాడుకోవడం, వాటిని ఆర్థిక ప్రగతి కోసం మలచటంలో ఈ ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. జాతీయ మైనారిటీల అభివృద్ధి మరియు ఆర్థిక సంస్థ NFDFC ద్వారా కేంద్ర ప్రభుత్వం శిక్షణ అందించే ఆయా సంస్థలకు నిధుల కేటాయింపులు చేస్తుంది. ఈ పిఎం వికాస్ పథకం కింద 1,40,00,000 మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించింది. నైపుణ్యాభివృద్ధిలో 33%, విద్యలో 50%, మహిళా నాయకత్వం, వ్యవస్థాపకత అంశాల్లో 100% రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తూ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. మైనారిటీ వర్గాల మహిళలకు ఆయా రంగాల్లో ప్రాధాన్యతను కల్పించడం ఇందులోని ముఖ్య ఉద్దేశం. ఇక విద్య, వ్యవసాయం, దుస్తుల తయారీ, నిర్మాణం, అంతరిక్షం, తివాచీల అల్లకం, ఎలక్ట్రానిక్స్, ఆహార పరిశ్రమ, ఫర్నిచర్, ఆరోగ్య సంరక్షణ, సమాచార సాంకేతిక రంగం, ఐటీ, లాజిస్టిక్స్, మీడియా, మైనింగ్, టెలికాం, పర్యాటకం, ఆతిథ్యం, నిర్వహణ, వస్త్ర చేనేత, ఆటోమోటివ్ వంటి 100కు పైగా రంగాల్లో వారు ఎంచుకున్న రంగానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల ద్వారా యువత, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఈ పిఎం విరాసత్ కా సంవర్ధన్. భారత్ను స్వర్ణశకానికి పరుగులు తీయించటమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యం. ఆ దిశగా ఆయన వేసే ప్రతి అడుగు ఎంతో కీలకం. తీసుకునే ప్రతి నిర్ణయమూ మరెంతో సునిశితం. ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపనే లక్ష్యం. వ్యక్తుల్ని శక్తులుగా మార్చి ఆ శక్తుల్ని దేశ ప్రగతిని నడిపించే రథసారథులుగా మార్చడమే ఈ పిఎం విరాసత్ కా సంవర్ధన్ పథకాన్ని ప్రవేశపెట్టడంలోని ముఖ్య ఉద్దేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఇలాంటి పథకాలను అందిపుచ్చుకుని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగితే 2047 నాటికి భారత్ స్వర్ణభారత్గా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరింతవరకు ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ ఈ పథకం విశేషాలు విన్నారు. మీకు అందించిన వారు శ్రీమతి KN పూర్ణచంద్రిక.

పూజ్య బాపూజీ తన రచనల్లో అణుబాంబు గురించి ఈ విధంగా వ్రాశారు. అణుబాంబు పేలిన సందర్భంగా సత్యాహింసల గతి ఏమిటి, వాటి ప్రాముఖ్యత పెరిగింది. ఆత్మశక్తి అనంతం, అందరిలో ఉన్న ఈ శక్తి, నిద్రాణమై ఉన్న ఈ శక్తి మేలుకొని చేయవలసిన దానిని చేస్తుంది. అయితే దానిని తెలుసుకుని పాటించాలి. కనుక ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సత్య అహింసలను అనుసరించాలి. ఆటంబాంబు అహింసను గుర్తు చేసుకునేటట్టు చేస్తుంది. అయితే చిరుతిళ్లతో మొహమొత్తి ఆ భావం పోగానే ఇతోధికంగా వాటిని ఆస్వాదించేవారి పద్ధతిలో అణుబాంబు మీద అసహ్యత గతించగానే హింసవైపు మనిషి మొగ్గడ అనునది ప్రశ్న. దీనికి సమాధానం ఆ భగవంతునికే ఎరుక. వినాశాత్మకంగా వాడబడిన అణుబాంబు నిర్మాణాత్మకంగా కూడా పనికి వస్తుంది. అణుబాంబు వినాశక శక్తి, జపాను వారిని కాళ్లబేరానికి తెచ్చింది. హింసను హింస పెంచినట్టే అణుబాంబులు ఏదో రూపంలో ప్రతీకారతత్వాన్ని పెంచుతాయి. నా మాటను మరోసారి చెబుతున్నాను, గ్రంథాలలోని సూక్తులు కావు ఇవి, అనుభవంతో రంగరించి ఆరగించుకున్న సత్యాలు. మార్క్స్ మూలర్ మహాశయుడు చెప్పినట్టు నిజాన్ని నమ్మనివారు ఉన్నంతకాలం పునశ్చరణ చేస్తూనే ఉండాలి. సత్యాహింసల ఎదుట విధ్వంసక శక్తి అణుబాంబు ఆత్మపరంగా నిర్వీర్యమై తలవంచింది. ఆధ్యాత్మికం ముందు భౌతికం గతి అంతే. నేనేమీ కొత్త విషయాన్ని చెప్పటం లేదు, సాక్షీభూతమైన సత్యాన్ని వివరిస్తున్నాను. ఈ శక్తి రంగురూపాలతో నిమిత్తం లేకుండా ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి శిశువు యొక్క అంతరంగంలో పనిచేస్తూ ఉంటుంది. ఈ సత్యాన్ని విస్మరిస్తే నాశనమే శరణ్యం. ఏమిటి, బురదలోంచి పద్మం ఉద్భవిస్తుంది అని ఒక్కోసారి అనిపిస్తుంది, కాని అది భగవంతుని దయ, మానవుని క్రియాసిద్ధి కాదు. మానవునికైతే చెడు నుంచి చెడు, మంచి నుంచి మంచి వస్తుందనే తెలుసు. అదేవిధంగా విధ్వంసక శక్తి కలిగిన అణుబాంబు వలన ఒక విధంగా ఆ దుష్టశక్తి ప్రతాపమే సత్య అహింసల ఔన్నత్యాన్ని తెలియజెప్పింది అనే విషయం మాత్రమే కాకుండా ఆ అణుబాంబుకు గల శక్తి నిర్మాణాత్మక కార్యాలకు పనికి వస్తుందనే విషయం కూడా అవగతమవుతుంది. ఇది సాధ్యం కాని యుద్ధోన్మాదులకు గుర్తుకు రావడం లేదు, వచ్చినా దాన్ని అణగదొక్కుతారు. పూర్వకాలంలో యుద్ధమని, యుద్ధ సాంప్రదాయాలని ఉండేవి. ఇప్పుడవేమీ లేవు. ఏ విధంగానైనా గెలుపు సాధించు అని నేటి సూత్రాన్ని అనుసరించి మిత్రరాధ్యాలు చేసిన రాక్షస కృత్యం. జపాను దేశపు

ఆత్మను అంతం చేయబోనింది. ముందు ముందు ఏమవుతుందో గాని ప్రస్తుతం మన కళ్ల ముందు ఆబాల గోపాలం ఆ దేశంలోని ఒకనొక ప్రాంతంలో అట్టుడికిపోయారు. దీని నీతి ఏమిటి? బాంబును బాంబుతోనూ, హింసను హింసతోనూ మట్టుపెట్టడం సాధ్యం కాదు. మానవజాతి అహింసా మార్గాన్ని అవలంబించి మాత్రమే హింసను ఎదిరించగలదు. హింస రోగ విముక్తికి అహింసయే ఔషధం. ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే జయించవచ్చును. ద్వేషం ఆ ద్వేష ప్రభావాన్ని గాఢత్వాన్ని ఎక్కువ చేసి మరింత ద్వేషం కలిగేటట్టు చేస్తోంది. నేను ఆ మాటలను పునశ్చరణ చేస్తున్నాను. ఎన్నో మార్లు చేశాను, స్వయంగా ఆచరించి అనుభవంతో చెబుతున్నాను. ఇదేమీ కొత్తది కాదు. ఆ భూమి ఆకాశాలు, పర్వతం, ప్రకృతి అంత పురాతనమైన సత్యం. నరనరాల్లో నాలో ఇది జీర్ణించుకుపోయింది. మీరా భజన్స్.

కార్యక్రమంలో చివరిగా ఆర్జీ శోభారాజు, ఎంఎల్ నరసింహం గారు గానం చేసిన లలిత గీతం వింటారు. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం శ్రీ కె సూర్యప్రకాశరావు.

డిజిటల్ వేదిక, ఎన్ఎఫ్డిబి, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంక్, నాబార్డ్ వంటి జాతీయ సంస్థల అధికారులు ఈ కార్యశాలలో పాల్గొని మత్స్యరంగంలో ధృవీకరణలు, మూలాలపై చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, ఎగుమతులకు అయ్యే ఖర్చు, సమయాన్ని తగ్గించడానికి ఎయిర్ కార్గో నెట్వర్క్లను బలోపేతం చేయడం, వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రోడక్ట్ వంటి విధానాలను ప్రోత్సహించడంపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలలో క్వారంటైన్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సదుపాయాలను మెరుగుపరచడం ప్రాధాన్యతగా పెట్టుకోవాలని తీర్మానించడం జరిగింది. భారతదేశం ఇటీవల 38 దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. రొయ్యలు, చేపల సాగులో వ్యాధుల నియంత్రణ, నాణ్యమైన విత్తనం, బ్రూడ్ స్టాక్ లభ్యత, మేతకు సంబంధించిన ధరల పెరుగుదల వంటి సవాళ్లు, సముద్రగర్భంలో వేట, స్థిరమైన మత్స్య విధానాలు, సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, పిఎల్ఐ వర్తింపుపై చర్చలు జరిగాయి. భారత్ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారిత అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడం భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు వంటి కీలక అంశాలను చర్చించారు. సమర్థవంతమైన, నిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్, ఎయిర్ కార్గో, క్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ఆదాయం, ఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్, జలాశయాల ఆధారిత జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు మళ్లడం ద్వారా లోతట్టు జలమత్స్య సంపద ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ అధికారులు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ధృవీకరణ, తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు, రసాయన అవశేషాల నియంత్రణ, యాంటీ మైక్రోబియల్ ప్రమాణాలు, డిజిటల్ పద్దతిలో మూలాల గుర్తింపు వంటి అంతర్జాతీయ

నిబంధనలను అమలు చేయాల్సిన ప్రాధాన్యతను వివరించారు. కఠినమైన ధృవీకరణ నిబంధనలు, యాంటీబయాటిక్ ఔషధాలపై నియంత్రణలు, మూలాల గుర్తింపుతో పాటు లోతట్టు జల మత్స్య సంపద నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అత్యంత విలువైన రకాలు కొత్త మార్కెట్ల వైపు విస్తరించాల్సిన అవసరాన్ని కూడా సదస్సులో పాల్గొన్న నిపుణులు గుర్తు చేశారు. ఈ కార్యశాల ద్వారా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఆదాయాలు పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు, సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్ధిని, నిలకడను ప్రదర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధానం ద్వారా మత్స్యరంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించింది. మత్స్యకారులు, రైతులు, ప్రాసెసర్లు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని, ప్రపంచ మార్కెట్లో నాణ్యమైన, సుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో లక్ష కోట్ల రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిద్దాం. విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా స్వాతి కిరణం. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

చిత్రతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కదలి వచ్చిన కనకదుర్గ. ఈ చిత్రానికి ఎస్పి శైలజ పాడిన పాట. గీతరచన సి నారాయణరెడ్డి. సంగీతం సత్యం.

பொருகி மசியை நுசியை போலதா காவுன பக்துலாரா.

కార్యక్రమంలో ఇప్పుడు ఆలాపన. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీత రచన సి నారాయణరెడ్డి. సంగీతం ఇళయరాజా.

మీరింతవరకు చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ గారి గానం వింటారు. కార్యక్రమంలో ముందుగా పర్వతరాజకుమారి, శ్రీరంజని రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితులు గారి రచన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ గారి గానం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జనతా గ్యారేజ్ ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్, రెనీనా రెడ్డి పాడిన పాట, గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో సుపరిపాలన అనే భావన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల నాణ్యత, ప్రజల జీవితాల్లో తీసుకొస్తున్న సానుకూల మార్పులు, పరిపాలనా వ్యవస్థలోని పారదర్శకత, అవినీతి నియంత్రణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలు ఒక దేశ అభివృద్దికి కొలమానాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే స్వాతంత్ర్యం అనంతరం దేశంలో అనేక పరిపాలనా సంస్కరణలు చేపట్టినప్పటికీ ప్రజాసేవల పంపిణీలో జాప్యం, అవినీతి, పథకాల అమలులో లోపాలు వంటి సమస్యలు కొనసాగాయి. ఈ సమస్యలను అధిగమించడానికి 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన భావనను అందిపుచ్చుకుంది. సుపరిపాలన అనేది ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, హక్కులను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం నిర్వహించే బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థ. సుపరిపాలనలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కంటే ఆ నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయి, ప్రజలకు ఎంతమేర ప్రయోజనం కలిగిస్తున్నాయనే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణగా చెప్పుకుంటే పౌర కేంద్రీకృత సేవల్లోనూ, సంక్షేమ పథకాల పంపిణీలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పీఎం జన్ధన్ బ్యాంకు ఖాతాలను తెరిచింది. ఈ బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్తో అనుసంధానించడం వల్ల సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే జమ చేయబడ్డాయి. దీంతో అవినీతితో పాటు మధ్యవర్తుల దళారీ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్మూలించబడింది. 54 కోట్ల మందికి పైగా ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. వారందరినీ బ్యాంకింగ్తో అనుసంధానం చేయడం వల్ల మరిన్ని పథకాలు వారికి నేరుగా చేరేలా మార్గం సుగమమైంది. 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అనే భావనను కేంద్రంగా చేసుకుని పరిపాలనను ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చడం. అలాగే పరిపాలనలో సాంకేతిక వినియోగానికి అధిక ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు డిజిటల్ వేదికలను సైతం విస్తృతంగా ఉపయోగించుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ అనేక సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటివల్ల సేవల పంపిణీలో వేగం గణనీయంగా పెరిగింది. అయితే ఈ సుపరిపాలనలో డిజిటల్ గవర్నెన్స్ అనేది ఒక కీలక సాధనంగా మారింది. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లో అందించడానికి విస్తృతమైన ప్రయత్నాలు 2014లోనే ప్రారంభమయ్యాయి. భూ రికార్డులు, పన్ను చెల్లింపులు, పాస్పోర్ట్ సేవలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, ఆరోగ్య సేవలు వంటి అనేక సేవలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. భారతదేశాన్ని సాంకేతికంగా సాధికారత కలిగిన సమాజంగా, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమే ఈ డిజిటల్ ఇండియా. 2015 జూలై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విప్లవాత్మక ఉద్యమం ప్రారంభమై గత దశాబ్ద కాలంలో దేశ రూపురేఖలను, సామాన్యుడి దైనందిక జీవితాన్ని విశేషంగా మార్చివేసింది డిజిటల్ ఇండియా. ఈ డిజిటల్ ఇండియాతో ప్రతి పౌరుడికి మౌలిక సదుపాయంగా డిజిటల్ సేవలు అందించబడ్డాయి. అలాగే హైస్పీడ్ ఇంటర్నెట్ కూడా దేశంలోని ప్రతి గ్రామానికి అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం డిజిటల్ అక్షరాస్యత సాధ్యమైంది. డిజిలాకర్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులన్నీ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు సమయం ఖర్చు కూడా తగ్గుతుందని ఈ డిజిటల్ ఇండియా గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా ప్రస్తావిస్తూ,
2: క్యా దేశ్ కే లియే హమ్ కుచ్ సోచ్ సక్తే హై ఔర్ ఇస్లియే హమారా సప్నా హై డిజిటల్ ఇండియా. జబ్ మై డిజిటల్ ఇండియా కహతా హూ తబ్ ये बड़े लोगों की बात नहीं है, ये गरीब के लिए है. अगर ब्रॉडबैंड कनेक्टिविटी से हिंदुस्तान के गांव जुड़ते हैं और गांव के आखिरी छोर की स्कूल में अगर हम लॉन्ग डिस्टेंस एजुकेशन दे सकते हैं, आप कल्पना कर सकते हैं कि हमारे उन गांव के बच्चों को कितनी अच्छी शिक्षा मिलेगी. जहां डॉक्टर नहीं पहुंच पाते, अगर हम टेली मेडिसिन का नेटवर्क खड़ा करें तो वहां पर बैठे हुए गरीब व्यक्ति को भी किस प्रकार की दवाई की दिशा में जाना.

0: उसका स्पष्ट मार्गदर्शन मिल सकता है।
1: ఇక ఈ డిజిటల్ ఇండియాతో గత పుష్కర్ కాలంలో భారత్ అనేక విజయాలు సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నగదు రహిత లావాదేవీల్లో ఒక సంచలనంగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ రోజువారీ లావాదేవీల్లో అత్యవసరంగా మారింది. నేడు పెద్ద పెద్ద మాల్స్ నుండి చిన్న చిన్న వీధి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా తక్షణ చెల్లింపులు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలవడానికి పునాది వేసింది డిజిటల్ ఇండియా. అదేవిధంగా ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న ఇంటర్నెట్ నేడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ధరలతో భారత్లో లభిస్తోంది. భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా లక్షలాది గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ చేరువైంది. 5G సేవల విస్తరణతో ఇంటర్నెట్ వేగం మరింత పెరిగింది. దేశంలో నిరుపేదలకు సంక్షేమం, గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశ జనాభాలో విస్తృత వర్గాలకు ఆహార భద్రత కల్పించింది. 81 కోట్ల మంది ప్రజలకు పైగా పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని 2028 వరకు కూడా ప్రభుత్వం పొడిగించింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద దేశమంతటా రేషన్ కార్డులను డిజిటలైజ్ చేసింది. అలాగే అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని లబ్దిదారులందరికీ ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకాన్ని 2026 మార్చి నుండి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు 2014 అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించి దేశాన్ని బహిరంగ విసర్జన రహితంగా మార్చింది. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంలో ఇది దేశం సాధించిన గణనీయమైన విజయమని చెప్పొచ్చు. ఇక గ్రామాల్లో ఒకప్పుడు మంచినీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది, కానీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా 2026 మే నాటికి 15.85 కోట్ల గ్రామీణ కుటుంబాలకు సురక్షిత తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేసింది. దేశానికి వెన్నుముక్కైన రైతు సంక్షేమానికి 2014 నుంచే ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేరును వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా మార్చడమే రైతుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న గౌరవాన్ని తెలియజేస్తోంది. విత్తనం నుండి విపణి మార్కెట్ వరకు ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలుస్తూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల ద్వారా రైతులకు ఏటా 6,000 రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి సాగు పెట్టుబడికి చేయూతనిస్తోంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 22 వాయిదాల్లో దేశంలోని మొత్తం రైతులకు 4.27 లక్షల కోట్లకు పైగా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయి. అలాగే అకాల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోకుండా పీఎం ఫసల్ బీమా యోజన పేరిట బీమా సదుపాయాన్ని కల్పించింది. 2016 నుంచి ఇప్పటి వరకు రైతులకు 1.9 లక్షల కోట్లకు పైగా పరిహారం చెల్లించింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే ఈ నామ్ డిజిటల్ మార్కెట్ ద్వారా 80 లక్షల మంది రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం కల్పించింది. ఇటువంటి ప్రోత్సాహకాల కారణంగా 2024-25 వచ్చేసరికి భారత్ 357 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి ఆహార ధాన్యాల దిగుబడిని సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక వరి ఉత్పాదక దేశంగా, 2వ అతిపెద్ద మత్స్య ఉత్పత్తిదారునిగా భారత్ నిలిచింది. ఇక ఆరోగ్య రంగంలో గత 12 సంవత్సరాలుగా భారత్ సాధించిన విజయాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య బీమా కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ ద్వారా నిరుపేదలకు, 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఏటా 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. మొత్తం 43.93 కోట్ల మందికి పైగా ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేసింది. ఈ విధంగా ప్రజా ఆరోగ్యానికి భరోసానిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అనేక మంది లబ్ది పొందారు. వారిలో శ్రీకాళహస్తికి చెందిన శైలజ అనే లబ్దిదారుని మాటలు ఇప్పుడు విందాం.
2: పేరు శైలజ, శ్రీకాళహస్తి, నేను గృహిణిని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2018లో ఆయుష్మాన్ భారత్ కార్డును ప్రవేశపెట్టి మా అందరికి ఇది ఉపయోగపడే విధంగా 5 లక్షల ఉచిత బీమా పథకం కల్పించడం జరిగింది. దీన్ని కూడా మా ఇంట్లో మా అత్తగారు అయిన ఆమె కూడా ఈ కార్డు ఉపయోగపడింది. మేము కూడా ఈ కార్డు ద్వారా లబ్ది పొందాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
1: ఇక నారీ శక్తి కోసం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే మహిళా సాధికారతకు కట్టుబడి లక్పత్ దీదీ వంటి పథకం ద్వారా 3 కోట్ల మంది గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రోత్సాహకం అందించింది. సుకన్య సమృద్ది యోజన కింద ఆడపిల్లల భవిష్యత్ కోసం 4.6 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచింది. పీఎం ఉజ్వల యోజన పేరిట 10 కోట్ల మందికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి మహిళలను కట్టెల పొగ నుండి విముక్తి చేసింది. అలాగే మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో వారికి

0: సదుపాయం కల్పించింది. ముఖ్యంగా స్వయం సహాయక బృందాలు ఈ రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న పట్టణాల్లోనూ చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి వారు ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించి మార్గదర్శకంగా నిలిచారు. అందులో విజయనగరం జిల్లాకు చెందిన మౌనిక అనే లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
1: నా పేరు లఘు మౌనిక. మాది కొప్పల గ్రామం, వంగరం మండలం, విజయనగరం జిల్లా. నేను శ్రీ రాజులమ్మ ఎస్ఎస్జిలో మెంబర్ గా ఉన్నాను. నేను ఏదైనా యాక్టివిటీ పెట్టాలి అనుకునే ఆలోచన నాకు వచ్చిన వెంటనే మా వెలుగు సభ్యులతో చెప్పగా వాళ్ళు వెంటనే స్పందించి మాకు PMFME కింద 6,90,000 రూపాయలు SBI వంగర్ బ్రాంచ్ ద్వారా ఇప్పించారు. వారితో మేము 2 రకాల మిషన్లు కొనుగోలు చేశాము. ఇది పెద్ద మిషను, ఇది మినుములు మెనుపులుగా తయారు చేస్తుంది. ఇంకోటి చిన్న మిషను మినుములు బద్దలుగా తయారు చేస్తుంది. ఈ తయారు చేసిన మెనుపులను మేము 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ప్యాకింగ్లు చేసి మా చుట్టుపక్కల ఉన్న ద్వారా ప్రతి నెల మాకు 25,000 నుండి 30,000 వరకు ప్రాఫిట్ వస్తుంది. మాతో పాటు మరో 4 గ్రూప్ సభ్యులకు కూడా ఇందులో ఉపాధి ఇవ్వడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ఇక ముద్రా యోజన పథకం కింద చిన్న వ్యాపారాల కోసం 40,00,000 కోట్లకు పైగా హామీరహిత రుణాలిచ్చింది NDA ప్రభుత్వం. వీటి ద్వారా అనేక మంది వ్యాపారులు రుణ సదుపాయాన్ని పొంది తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునే వెసులుబాటు కలిగింది. ఒంగోలుకు చెందిన రాఘవరావు అనే ముద్రా యోజన లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
2: ఒంగోలు పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా శ్రీ రాఘవ బుక్ డిపో అనే ఒక షాప్ ని నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా నడుపుతూ ఉన్నాను. గతంలో నా యొక్క సొంత డబ్బులతోటి నా వ్యాపారాన్ని చేస్తూ వస్తూ ఉన్న క్రమంలో మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముద్ర యోజన పథకం కింద 50,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్న క్రమంలో నేను కూడా ఆ యొక్క పథకానికి అప్లై చేసి స్టార్టింగ్ 50,000 తీసుకుని నా యొక్క వ్యాపారంలో పెట్టి తర్వాత కొంచెం రుణాలు పెంచుకుంటూ ఈ రోజున 10 లక్షల వరకు రుణం తీసుకుని రెగ్యులర్ గా కడుతూ ఈ యొక్క స్కీమ్ ని నేను వినియోగించుకున్నాను.
0: ఇక సామాజిక భద్రత విషయానికి వస్తే 2015లో 19% ఉన్న ఈ సామాజిక భద్రత 2025 నాటికి 64.3% చేరింది. ప్రస్తుతం 94 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్క సామాజిక భద్రతా పథకం కిందనైనా లబ్ది పొందుతున్నారు. అలాగే దేశ పురోగతిలో మధ్యతరగతి పాత్ర చాలా కీలకమైనది. ఈ 12 ఏళ్లలో మధ్యతరగతి వర్గాలకు NDA ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందించింది. ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో 2025-26 బడ్జెట్లో పన్నుల స్లాబ్లను తగ్గిస్తూ సమగ్ర సవరణ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం వార్షిక ఆదాయం 12 లక్షలు ఉన్నప్పటికీ పన్ను ఉండదు. ప్రామాణిక తగ్గింపులతో కలిసి 12.75 లక్షల దాకా పన్ను మినహాయింపు లభిస్తోంది. ఇక ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడు కూడా విమానం ఎక్కాలనే కల సాకారమైంది. 64 లక్షల మందికి పైగా పౌరులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉంటే ఇప్పుడు 160 దాటింది. అలాగే గంటల ప్రయాణాన్ని నిమిషాల్లోకి మారుస్తూ 162 వందే భారత రైళ్లు కూడా పట్టాలెక్కాయి. అదేవిధంగా దేశంలో ఇల్లు లేని పేదలకు శాశ్వత గృహ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది NDA ప్రభుత్వం. ఈ PM ఆవాస్ యోజన ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గౌరీశ్వరి సొంత ఇంటి కల సాకారమైంది. వారి మాటల్లోనే విందాం.
3: మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది. మా అంతకు ముందు అయితే మాకు ఇల్లు లేదు, కానీ ఇల్లు రావడం వల్ల మేము ఇల్లు కట్టుకుని ఇక్కడ సొంత ఇంట్లో ఉంటున్నాము. అంతకు ముందు అయితే పురింట్లో ఉండేవారం చాలా ఇబ్బందులుగా ఉండేది. ఇప్పుడు ఇల్లు రావడం వలన చాలా సంతోషంగా ఉంటున్నాము. ప్రధాని మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
0: గత 12 ఏళ్లలో దేశ పురోగతిలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాల్లో మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కూడా ఉంటాయి. భారతదేశాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 2 కార్యక్రమాలు గణనీయమైన ఫలితాలను రాబట్టాయి. భారతదేశాన్ని ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడంతో పాటు కోట్లాది మంది యువతకు తయారీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా గణనీయంగా ఆకర్షించగలిగింది భారత్. ఆటోమొబైల్స్, ఏవియేషన్, బయోటెక్నాలజీ, రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్ వంటి 27 కీలక రంగాలపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించి ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడిన భారత్ నేడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా అవతరించింది. అలాగే ఒకప్పుడు రక్షణ పరికరాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ ఇప్పుడు తేజస్ యుద్ద విమానాలు, క్షిపణులను దేశీయంగానే తయారు చేస్తూ ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది. వ్యాపారాలు ప్రారంభించడానికి నిబంధనలను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట సులభతరం చేయడం వల్ల అంతర్జాతీయ సంస్థలైనటువంటి

0: యాపిల్, శాంసంగ్, టెస్లా వంటి సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఇటువంటి మహత్తర కార్యక్రమమైన మేక్ ఇన్ ఇండియాను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత తయారీ రంగం ప్రపంచ సరఫరా గొలుసులో గణనీయమైన పాత్రను పోషించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
1: ఆజ్ మేక్ ఇన్ ఇండియా ఈ నారా నహీ, ఈ మేక్ ఇన్ ఇండియా ఈ సిర్ఫ్ నిమంత్రణ నహీ హై, మేక్ ఇన్ ఇండియా ఈ హమ్ సబ్ కీ జిమ్మేవారీ హై. హమ్ సబ్ జిమ్మేవారీ కే సాథ్ అగర్ ఆగే బడేంగే ఔర్ హమ్ భారత్ కే లోగ్ ఏక్ బార్ కరేంగే తో దునియా కే లోగ్ జరూర్ హమారే యహాన్ ఆయే. ఆప్ సబ్ సమయ నికాల్ కర్కే ఆయే ఇస్ ఏక్ బహుత్ బడే ఇనిషియేటివ్ కో ప్రారంభ కర్తే సమయ ఆప్ సాథ్ హమారే సాథ్ జుడే. విదేశ్ కే భీ బహుత్ బడీ మాత్రా మే మెహమాన్ ఆయే. దునియా కే కై దేశో మే ఔర్ హిందుస్తాన్ కే సభీ రాజ్యో మే సభీ వ్యాపారిక సంగఠనో కే ద్వారా ఇస్ కార్యక్రమ కో లైవ్ టెలికాస్ట్ కియా జా రహా హై. వహాన్ భీ లోగ్ బైఠే హై. మే ఆప్ సబ్కో విశ్వాస్ దిలాతా హూ, ఆయే హమ్ సబ్ మిల్ కర్కే ఇస్ మేక్ ఇన్ ఇండియా కన్సెప్ట్ కో జిస్కి జిస్కి జిమ్మేవారీ హై ఉస్కో హమ్ పూరా కరే, హమ్ ఆగే బడే. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మే హమ్ ఫిర్ ఏక్ బార్ నయీ ఊంచాయియో కో పార్ కరే.
0: భారతీయ యువతలో ఉన్న సృజనాత్మకతను, వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించి వారిని ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం 2016 జనవరి 16 స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సరికొత్త సాంకేతికత, ఆలోచనలతో వచ్చే వ్యాపారాలకు అండగా నిలవడంతో పాటు పెట్టుబడి కొరత లేకుండా ప్రభుత్వ నిధులతో ఆర్థిక చేయూతనందించడం అనే ముఖ్య ఉద్దేశాలతో ఈ స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగిందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో వివరిస్తూ,
2: భారత్ మే స్టార్టప్ కే బారే మే బహుత్ కమ్ చర్చా హోతీ. సాల్ 2014 తక్ తో దేశ్ మే 500 సే భీ కమ్ రిజిస్టర్డ్ స్టార్టప్ హువా కర్తే. హమారే యువా టాలెంట్ ఉస్కా సామర్థ్య ఉసే అప్నే అప్నే పూరా కర్నే కా మౌకా నహీ మిలా. సాథియో ముజే అప్నే దేశ్ కే యువాఓ పర్ భరోసా హై, आपके सामर्थ्य पर भरोसा है, इसलिए हमने एक अलग राह चुनी. हमने युवाओं को ध्यान में रखते हुए एक के बाद एक नए स्कीम्स बनाई. यही से स्टार्टअप रिवोल्यूशन ने भारत में असली गति पकड़ी. ईज ऑफ डूइंग बिजनेस रिफॉर्म्स, स्टार्टअप इंडिया, डिजिटल इंडिया, फंड्स ऑफ फंड्स, ऐसे अनेक इनिशिएटिव लिए गए.
0: ఇక గత 12 సంవత్సరాలలో భారత విదేశాంగ విధానానికి నూతన ఉత్తేజం లభించింది. ప్రపంచ వేదికలపై భారత్ తన ప్రభావాన్ని పెంచుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల స్వరంగా మారింది.
3: ఆజ్ పూరా విశ్వ గ్లోబల్ సౌత్ కి చర్చా కర్తా హై, లేకిన్ ఉస్ చర్చా కే సూత్రధార్ కే రూప్ మే ఆజ్ భారత్ వైశ్విక్ మంచో పర్ గ్లోబల్ సౌత్ కి బులంద్ ఆవాజ్ బన్ గయా. అనేక దేశో కే సాథ్ ఆజ్ భారత్ ఫ్యూచర్ రెడీ ట్రేడ్ డీల్స్ కర్ రహా హై.
0: ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత 12 ఏళ్లలో రైల్వేలు, రహదారులు, ఓడరేవుల బడ్జెట్ కేటాయింపులను ఏకంగా 6 రెట్లు పెంచింది. తాము తీసుకున్న ప్రభుత్వ విధానాలు, వాటిని అమలు చేసిన తీరు వల్లే నేడు భారత్లో ఈ మౌలిక సదుపాయాల పరంగా విశేషమైన పురోగతి కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
4: దేశ్ కా భాగ్య ఫిర్ తబ్ బదలా జబ్ 2014 మే ఎన్డీఏ కి సర్కార్ బనీ. దేశ్ నే దేఖా కి జబ్ నియత్, నీతి ఔర్ నిర్ణయ తీనో ఏక్ సాథ్ కామ్ కర్తే హై తో వికాస్ కి గతి కైసీ హోతీ హై. దేశ్ నే దేఖా కి జో కామ్ దశకో మే హోతే థే వో కామ్ మహీనో మే హోనే లగే. 2014 మే 74 ఎయిర్పోర్ట్ సే 2026 మే 160 సే అధిక ఎయిర్పోర్ట్ తక్, 2014 మే 1000 కిలోమీటర్ ఎక్స్ప్రెస్ వే సే 2026 మే 6700 किलोमीटर एक्सप्रेस वे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की.
0: స్వాతంత్రానంతరం దేశ రాజకీయాలలో పెను మార్పులకు 2014లో బీజం పడగా ప్రజలు తమ వినూత్న తీర్పుతో నవోదయానికి నాంది పలికారు. అప్పుడు శ్రీకారం చుట్టుకున్న ఈ పురోగమన యాత్ర నేటికీ నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ నెల 9వ తేదీ నాటికి ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్య అమృత కాలం నుంచి శ్రీకారం చుట్టుకున్న ఈ యాత్ర శతాబ్ది వేడుకల దిశగా సాగుతూ నవభారత్ ఉజ్వల భవితకు దారులు నిర్మిస్తోంది. యువత కళలకు ఈ నవభారత్ రూపమిస్తోంది. నారీశక్తి ఆకాంక్షలు నెరవేరుస్తూ పేదల ముందంజకు విస్తృత అవకాశాలు కల్పిస్తోంది. మధ్యతరగతి ఆశయాలకు రెక్కలు తొడుగుతూ నూతన శిఖరాలకు చేరుస్తోంది.

ఆర్థిక వ్యవస్థ శరవేగంతో పయనిస్తుండగా గత 12 ఏళ్లలో అనేక పథకాల ప్రయోజనాలు లక్షలాది పేదల ముంగిటకు చేరాయి. సుపరిపాలన అనేది నిరంతర ప్రక్రియ. గత 12 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు, సాంకేతిక వినియోగం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా పలు అడుగులు వేసిందని చెప్పవచ్చు. డిజిటల్ ఇండియా, జన్ధన్ యోజన, స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్దిలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పటివరకు మీరు ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తేదీ వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దానవీర సూరకర్ణ ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీతరచన సినారాయణరెడ్డి, సంగీతం పెండియాల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

కార్యక్రమంలో ఇప్పుడు అమ్మాయి పెళ్లి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన దాశరథి, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గోపికానగర్ నుండి శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్.

కార్యక్రమంలో ఇప్పుడు కథానాయకుడు, ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీతరచన దాసరది, సంగీతం టీవీ రాజు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి శ్రీనిధి, అఖిల్ కార్తికేయ, బాలకృష్ణ, శారద.

0: మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని పాటలను తరువాత కార్యక్రమం అనంతరం వినవచ్చు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కంబ్యాటింగ్ ద మెనేస్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఈ అంశం గురించి డాక్టర్ టి శ్రీలత గారి ఆంగ్ల ప్రసంగం వింటారు.
1: కంబాటింగ్ ద మెనేస్ ఆఫ్ చైల్డ్ లేబర్. చైల్డ్హుడ్ ఈజ్ ద మోస్ట్ ప్రెషస్ ఫేజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ విచ్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ లర్నింగ్ ప్లేయింగ్ డ్రీమింగ్ అండ్ గ్రోయింగ్. ఎవ్రీ చైల్డ్ డిజర్వ్స్ ద నెసెసరీ ఎడ్యుకేషన్ అఫిక్షన్ ప్రొటెక్షన్ అండ్ ఆపర్చునిటీస్ టు బ్లోజమ్ ఇన్ టు అ రెస్పాన్సిబుల్ సిటిజన్. అన్ఫార్చునేట్లీ మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దీస్ బేసిక్ రైట్స్ అండ్ ఆర్ ఫోర్స్డ్ ఇన్ టు లేబర్ ఎట్ ఎ టెండర్ ఏజ్. చైల్డ్ లేబర్ రిమైన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టర్బింగ్ సోషల్ ఈవిల్స్ ఆఫ్ ఆల్ ద టైమ్. ఇట్ డిప్రైవ్స్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ చైల్డ్హుడ్ డిగ్నిటీ హెల్త్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్. Instead of holding books, many children are compelled to carry bricks, work in factories, serve in hotels, labor in fields, or perform hazardous jobs through various social forms which endanger their physical and mental well-being. Let us pause for a moment and listen to the silent cry of a child. What is my fault? What is my crime? Why was I robbed of childhood before its time? Why do tiny hands bear burdens so immense? When should I hold pencils and chase dreams immense? These questions demand answers from all of us. Child labor is not merely an economic issue, it is a violation of human rights. Poverty being its main cause, many families are witnessed struggling to survive, often depending on the children as supplementary earners. Illiteracy, unemployment, migration, lack of awareness, and exploitation further worsen the problem. In many cases, children are trafficked, forced into bonded labor, or pushed into work due to family debts. The consequences of child labor are devastating. Children engaged in labor are deprived of education and social development, skill development, limiting their future opportunities as well. Those working in hazardous industries face serious health risks, malnutrition, and psychological trauma. Most importantly, they lose the joy, innocence, and security that every child deserves. As the child asks, why do I toil beneath the scorching sun while other children laugh, learn and run? Why do the books I long to read remain a distant, forbidden need? To address this challenge, the Government of India has introduced several constitutional safeguards and welfare measures. Article 21A of Constitution guarantees free and compulsory education for children between the ages of 6 and 14. Article 24 prohibits the employment of children below 14 years in factories, mines, and hazardous occupations. Articles 39E and 39F direct the state to protect the child from exploitation and ensure healthy development. The Child Labour Act for Prohibition and Regulation, its subsequent amendments, all these have strengthened legal protection against child labour. The National Child Labour Project has focused on the rescue, rehabilitation, education and mainstreaming of child labours. The Right to Education Act and school support initiatives have also helped improve enrollment and reduce

0: టుగెదర్ వీ కెన్ అచీవ్ దిస్ అండ్ నో చైల్డ్ ఈజ్ ఫోర్స్డ్ టు సాక్రిఫైస్ చైల్డ్హుడ్ ఫర్ సర్వైవల్. హెన్స్ లెట్స్ ప్లెడ్జ్ టుడే టు మేక్ అ చైల్డ్ ఎంజాయ్ ఇట్స్ రైట్ టు లర్న్, హ్యావ్ లిబర్టీ టు డ్రీమ్ అండ్ ప్రాస్పెక్ట్స్ టు సక్సీడ్. The day no child is forced to toil, no dream is crushed and left to spoil, that day its immaculate smile truly says, our childhood had finally found its ways. Thank you.
1: మీరింతవరకు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కంబాటింగ్ ద మెనేస్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఈ అంశం గురించి డాక్టర్ టి శ్రీలత గారి ఆంగ్ల ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. తూర్పు పడమర ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన సీనారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప.

గీతాంజలి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమిలారం నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్.

నీరాజనం. ఈ చిత్రానికి ఎంఎస్ రామారావు గారు పాడిన పాట. గీత రచన ఎంఎస్ రామారావు, సంగీతం ఓపి నయ్యర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా, అక్షయ, అనఘ.

భారతీయుడు ఈ చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట. గీతరచన భువన చంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్నవారు భారతీ కిషోర్, అనంతపూర్ నుంచి.

మీరింతవరకు రావోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆరాధన ఈ చిత్రానికి మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ హనుమంతరావు.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సి నారాయణ రెడ్డి గీత రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వినబోతున్నారు. చిత్రం స్వాతిముత్యం.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట దేవులపల్లి గీత రచనలో పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. చిత్రం ఈనాటి బంధం ఏనాటితో.

0: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన శ్రీమతి సిహెచ్ లలిత గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన ఎస్ఐ రైటింగ్ లో సెకండ్ ప్లేస్ లో వచ్చిన లలిత గారు మనతో ఉన్నారు. హాయ్ అండి లలిత గారు, ఎలా ఉన్నారు?
2: హాయ్ అండి, నేను చాలా బాగున్నాను.
1: సో చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి, ఫస్ట్ టైం రేడియోకి వచ్చినట్టున్నారు?
2: ఎస్ అండి, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ సర్ప్రైజింగ్గా కూడా ఉంది. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఆకాశవాణికి వస్తాను అని చెప్పి. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్.
1: మరి ఏం చేస్తూ ఉంటారు మీరు?
2: నేను హౌస్ వైఫ్నే. నాకు మ్యూజిక్ చాలా ఇంట్రెస్ట్, సో దానివల్ల నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్. అది 4 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ డిప్లొమా చేస్తున్నాను. ఇంకా సంగీత కళాశాలలో నేను వీణా నేర్చుకుంటున్నాను, ఇన్స్ట్రుమెంట్.
1: ఓకే, మ్యూజిక్ నేర్చుకుంటున్నా అన్నారు కదా, అది ఎంతకాలం నుండి నేర్చుకుంటున్నారు?
2: మ్యూజిక్ నాది సర్టిఫికేషన్ అయిపోయిందండి, 4 ఇయర్స్. అది 4 ఇయర్స్ కోర్స్, అది అయిపోయింది. ఇప్పుడు డిప్లొమా చేస్తున్నాను, అది 2 ఇయర్స్, ఫస్ట్ ఇయర్ అయిపోతుంది.
1: అయితే మా కోసం ఏదైనా ఒక చిన్న కీర్తన ఏమైనా పాడగలరా?
2: తప్పకుండా అండి, రామదాస్ కీర్తన పాడతాను.
1: తప్పకుండా.
2: రామ

0: చాలా చక్కగా పాడారండి, తో స్వీట్గా ఉంది మీ వాయిస్.
1: థ్యాంక్ యూ.
0: మీరు ఇందాక వీణ నేర్చుకుంటున్నా అని చెప్పారు కదా, మరి వీణ అంటే చాలా టఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని అంటూ ఉంటారు, మరి మీరు ఎలా నేర్చుకుంటున్నారు, అంటే మీకు అది టఫేనా లేకపోతే పర్లేదా?
1: యాక్చువల్లీ నేను వీణ వాంటెడ్గా జాయిన్ అయ్యాను. క్లాసికల్ మ్యూజిక్లో ఏంటంటే మనకి అనుస్వరాలు ఇవన్నీ కూడా కొంచెం బాగా తెలుస్తాయి అని చెప్పి విన్నాను. సో ఇన్స్ట్రుమెంట్ వాడితే, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే దానివల్ల ఇంకా బాగా అర్థం అవుతుంది, స్వరజ్ఞానం తెలుస్తుంది అని అన్నారు ఫ్రెండ్స్. అందుకని ఆ ఇంట్రెస్ట్ తోటి వీణ నేర్చుకుంటున్నాను నేను. యాక్చువల్లీ చాలా కష్టంగా ఉంది, అంటే ఫస్ట్ ఇయరే కదా అని అన్నారు అందరూ. సో సెకండ్ ఇయర్ చూడాలి. ఫస్ట్ ఇయర్ అంటే బేసిక్ సరళి స్వరాలు జంటలు ఇవన్నీ ఉంటాయి. సో ప్లేసెస్ అవన్నీ ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నాయి. సెకండ్ ఇయర్ చూడాలి, టఫ్గానే ఉంది.
0: ఓకే, మీరు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు కదా, మరి మ్యూజిక్ అంటేనే మన స్ట్రెస్కి ఒక రిలీఫ్ లాంటిది.
1: అవును.
0: మరి మీకు బాగా స్ట్రెస్గా అనిపించినప్పుడు మీకు రిలీఫ్ ఇచ్చేది ఏంటి, మ్యూజికా లేకపోతే ప్లేయింగ్ వీణానా?
1: మ్యూజికేనండి. యాక్చువల్లీ అంటే నాకు చెప్తున్నాక వీణ నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను, 1 ఇయరే అయింది. సో నాకు దాని గురించి కంప్లీట్గా అసలు తెలియదు. మ్యూజిక్ మాత్రం లైక్ నాకు చైల్డ్హుడ్ నుంచి నాకు పాటలు అంటే చాలా ఇష్టం. సో ఏదైనా ఒక మెలడీ సాంగ్ అట్లా మూవీ సాంగ్స్ కానీ ఏదైనా అలా వింటూ పాడుతుంటే నాకు ఇంకా ప్రశాంతంగా ఉంటుందన్నమాట.
0: ఒక హౌస్ వైఫ్ అని మీరు ఇందాక అన్నారు కదా, మరి అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, అంటే మ్యూజిక్ నేర్చుకోవడం, వీణ నేర్చుకోవడం, ఇంట్లో అన్ని పనులు చూసుకోవడం,
1: అవును,
0: అలానే మీ ఇంటి బాధ్యతలు అన్నీ ఉంటాయి కదా ఇట్లాగా, అవన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?
1: యాక్చువల్గా నేను నాకు నేర్చుకోవడం చాలా ఇష్టం, చెప్పడం ఇష్టం, టీచ్ చేయడం ఇష్టం. సో అండ్ ఐ వాంటెడ్ టు బీ లైక్ మై సెల్ఫ్ అనమాట. ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎప్పటికప్పుడు బిల్డప్ అవుతూ ఉండాలి అని నాకు ఎప్పుడు ఉంటుంది. కొత్తవి నేర్చుకోవడం, వేరే వాళ్ళకి చెప్పడం అలా ఇష్టం నాకు. అందుకని చెప్పి ఎక్కువ నేను మ్యూజిక్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్రజెంట్ మ్యూజిక్ నేర్చుకుని, అది ఇంకా అందులో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చాక నేను టీచ్ చేయాలని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మామూలుగా నేను ఇంట్లో నేను MBA HR చేశాను. సో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పడం అట్లా సబ్జెక్ట్ వైజ్ లైక్ మ్యాథ్స్ సైన్స్ అట్లా పిల్లలు అలా టీచ్ చేస్తుంటాను.
0: ఓహో, మీరు ఒక టీచర్ కూడా అన్నమాట. మరి మీకు ఇంట్లో అందరూ సపోర్టింగ్గానే ఉంటారా?
1: యా, డెఫినెట్గా. మా హస్బెండ్ కూడా తను ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నువ్వు చూసుకుంటూ ఉండు అని అంటుంటారు. నాకు ఇంకా మ్యూజిక్ వల్ల నాకేం పెద్ద స్ట్రెస్ అనిపించదు, అండ్ ఈ టీచింగ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అది కూడా నాకేం అనిపించదు. సింపుల్ ఏంటంటే టైం మేనేజ్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటాను.
0: సో ఆకాశవాణి అంటే మీకు ఎంతో కొంత ఐడియా ఉండే ఉంటుంది కదా, మరి దాని గురించి కొంచెం మీ మాటలో చెప్తారా?
1: తప్పకుండా అండి. ఆకాశవాణి భారతదేశ ప్రజల జీవితాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 1936లో ప్రారంభమైన ఆకాశవాణి దేశంలోని వివిధ భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేస్తూ వస్తోంది. సంగీతాభిమానులకు శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం వంటి అనేక కార్యక్రమాలు అందిస్తూ ఎంతోమంది కళాకారులను ప్రజలకు పరిచయం చేసింది. సాహిత్య కార్యక్రమాలు, నాటికలు, వార్తలు, విద్యా కార్యక్రమాల ద్వారా సమాజానికి విలువైన సేవలు అందిస్తోంది. నేటి డిజిటల్ యుగంలో కూడా ఆకాశవాణి తన ప్రత్యేకతను నిలబెట్టుకుని నమ్మకమైన సమాచారాన్ని మరియు వినోదాన్ని అందిస్తూ శ్రోతలతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఇలాంటి గొప్ప ప్రసార మాధ్యమాల్లో ఈరోజు మీతో ఇట్లా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది.
0: మీ మాటలోనే తెలుస్తుందండి ఎంత హ్యాపీగా ఉన్నారు. సో ఈ హ్యాపీ మూమెంట్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: మరి ఒక వన్ డే ఆర్జేగా మీకు ఛాన్స్ వచ్చింది కదా, మీరు
1: అవునండి,
0: ఎలా ఫీల్ అవుతున్నారు?
1: చాలా సర్ప్రైజింగ్గా అండ్ షాకింగ్గా ఉంది. నేను అసలు ఒక ఆర్జేగా ఇలా వస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. సర్ప్రైజే నాకు మాత్రం.
0: మరి ఆర్జేగా సెలెక్ట్ అవ్వడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, అంటే ఎస్సే రైటింగ్లో వాటిలో ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు?
1: యాక్చువల్లీ అదే కాలేజ్లోనే తెలిసింది ఇట్లా ఆకాశవాణి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి, సో లెట్స్ గివ్ ఏ ట్రై అని చెప్పి నేను వెళ్ళాను. అనుకోకుండా నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. తర్వాత వాళ్ళు చెప్పారు ఇట్లా లైక్ మీకు వన్ డే ఆర్జేగా పిలుస్తాము అని చెప్పి, చాలా హ్యాపీ అనిపించింది.
0: అయితే ఒక ఆర్జేగా మీరు మైక్ ముందున్నప్పుడు మీరు మీ లిజనర్స్కి ఒక చిన్న సజెషన్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు?
1: కాన్ఫిడెంట్, బీయింగ్ కాన్ఫిడెంట్ ఆన్ వాట్ వీఆర్ టాకింగ్. మనం మాట్లాడే సబ్జెక్ట్ గురించి తెలిస్తే మనం మాట్లాడచ్చు. సో భయం ఉండ, ఇక్కడికి వచ్చే ముందు కొంచెం భయపడ్డాను, యాక్చువల్లీ చాలా భయపడ్డాను, కానీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది.
0: లలిత గారు, మీరు ఇందాక అన్నారు కదా ఒక ఆర్జే అంటే కాన్ఫిడెంట్గా ఉండాలి మైక్ ముందు మాట్లాడేటప్పుడు అని.
1: అవును.
0: అయితే ఆర్జేలో ఉండాల్సిన ఒక 3 క్వాలిటీస్ ఏమైనా చెప్పగలరా?
1: వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి అండ్ స్పాంటేనియస్గా ఉండాలి అండ్ అటెంటివ్గా ఉండాలి. కాన్ఫిడెంట్గా ఉండాలి, స్పాంటేనియస్గా ఉండాలి, అటెంటివ్గా ఉండాలి. లైక్ అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళని గమనిస్తూ ప్రతిదీ దాని రిలేటెడ్గా మనం వాళ్ళతో అప్రోచ్ అవ్వాలి.
0: ఓకే, లలిత గారు మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి?
1: నా ఫేవరెట్ ప్లేస్ జమ్మూ కాశ్మీర్.
0: జమ్మూ అండ్ కాశ్మీర్, అసలు ఆ పేరు వింటే నాకు గుర్తొచ్చేది అక్కడ ఉన్న జోజియల్ టన్నెల్ అండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఆ జోజియల్ టన్నెల్ చాలా ఫేమస్ అయింది న్యూస్లో, విన్నారా? మీకు ఐడియా ఉందా?
1: ఈ జోజిలా టనల్ నిర్మాణం జరుగుతోందని నేను కూడా విన్నాను. ఇంకా దాని పొడవు సుమారు 13.15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ జోజిలా పాస్ సోనామార్గ్ మరియు ద్రాస్ మధ్య ఉంటుంది. ఇంకా మెయిన్గా ఈ జోజిలా పాస్ కాశ్మీర్ మరియు లడక్ మధ్య ప్రధాన భూ సంబంధ మార్గంగా ఉంటుంది.
0: అవునండి, ఈ జోజియల్ పాస్ యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏంటో చెప్పగలరా?
1: ఈ జోజిలా పాస్ యొక్క ముఖ్య ప్రాధాన్యత సైనికుల కోసం యాక్చువల్లీ, ఎందుకంటే జోజిలా భారతదేశ రక్షణ వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. లడక్ మరియు సియాచిన్ ప్రాంతాల్లో ఉన్న సైనిక దళాలకు సరఫరాలు ఈ మార్గం ద్వారా చేరుతుంటాయి.
0: అంతేకాదండి, ఇది రవాణాకు కూడా ఒక ముఖ్య ప్రాధాన్యతే, మరి దీనిపై మీరేమంటారు?
1: అవునండి, రవాణాకు కూడా ఇది ముఖ్య ప్రాధాన్యత ఇస్తుంది, ఎందుకంటే జాతీయ రహదారి NH1 పై ఈ జోజిలా ఉంది. ఫుడ్, మెడిసిన్స్ వంటి నిత్యావసర వస్తువులు ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంటాయి. ఇంకా జోజిలా పాస్ ప్రకృతి అందాలకు చాలా ప్రసిద్ధి. మంచుతో కప్పబడిన పర్వతాలు, బైక్ రైడింగ్స్, అడ్వెంచర్ ట్రిప్స్ ఇలా ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
0: లలిత గారు, మరి ఈ జోజిలా టనల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే దీని నిర్మాణం ఎంతవరకు ఉంటుందని అనుకుంటున్నారు?
1: అవునండి, రీసెంట్గా దీని గురించి నేను న్యూస్లో విన్నాను. జోజిలా టనల్ ప్రధాన సొరంగం పొడవు 13.153 కిలోమీటర్స్ ఉంది. అప్రోచ్ రోడ్ కలిపి మొత్తం ప్రాజెక్టు పొడవు సుమారు 30.18 కిలోమీటర్స్ ఉంటుంది. అసలు ఈ జోజిలా టనల్ నిర్మాణం పనులు అధికారికంగా 15 అక్టోబర్ 2020 ప్రారంభం అయ్యాయని విన్నాను.
0: ఇప్పుడు దాకా జోజిలా టనల్ గురించి మాట్లాడారు, అసలు ఈ జోజిలా పాస్ని ఒక్క పదంలో చెప్పాలంటే మీరేం చెప్తారు?
1: నేనైతే ఈ జోజిలా పాస్ను జీవనాడి అనే చెప్తాను, ఎందుకంటే జోజిలా పాస్ కాశ్మీర్ను లడక్తో కలిపే ప్రధాన మార్గం. ప్రజల రవాణా, వస్తువుల సరఫరా, సైన్యం అవసరాలు అన్నీ దీని మీదే ఆధారపడి ఉంటాయి.
0: చాలా బాగా చెప్పారండి. సరే అయితే అయితే కొంచెం ఫన్ మోడ్లోకి వెళ్దాం, ఒక చిన్న ఫన్ ర్యాపిడ్ గేమ్ ఆడదామా?
1: ష్యూర్ అండి.
0: సరే, కాశ్మీర్ లేదా లడక్?
1: కాశ్మీర్.
0: ఓహో, జోజిలా ట్రిప్ విత్ ఫ్రెండ్సా ఫ్యామిలీయా?
1: ఫ్రెండ్స్ తోటండి.
0: ఫ్రెండ్స్తో ఎందుకు?
1: ఫ్రెండ్స్తో అయితే కొంచెం మనకి ఫన్గా ఉంటుంది, ఫ్యామిలీతో అయితే వాళ్ళు భయపడుతుంటారు కొంచెం. ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది నా ఫీలింగ్.
0: కరెక్ట్గా చెప్పారండి. వింటర్ లేదా సమ్మర్?
1: వింటర్ అండి.
0: బీచెస్ ఆర్ మౌంటైన్?
1: బీచెస్.
0: బీచెస్ ఎందుకు?
1: అలల్ని చూస్తూ అక్కడ మనం టైం స్పెండ్ చేయడం కూడా చాలా బాగుంటుంది అలల్ని చూస్తూ ఉంటే.
0: అయితే ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో ఉండడం బాగుంటుందా లేకపోతే ఫ్యామిలీతో ఉండడం బాగుంటుందా?
1: ఇద్దరితో బాగుంటుంది, ఫ్రెండ్స్తో అయితే ఇంకా కొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది.

0: మరి మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్తో ఒక ట్రిప్ అట్లాగా ఏమైనా?
1: ఫ్రెండ్స్తో ఇప్పటిదాకా అయితే ఎప్పుడు అంత లాంగ్ ట్రిప్స్ అయితే వెళ్ళలేదు, మామూలుగా చిన్న చిన్న ప్లేసెస్కి అలా వెళ్ళాను.
0: చాలా బాగా చెప్పారండి ఆన్సర్స్ అన్నీ. సో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మీరు ఇట్లాగా ఒక 1 డే ఆర్జేగా వచ్చి మీ గురించి ఇంకా మీ ఆలోచనలు అలానే మీ విషయాలన్నీ మాతో షేర్ చేసుకున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. అలానే మీకు ఒక చివరి ప్రశ్న, మీరు ఇప్పుడు మైక్ ముందు ఉన్నారు, అంటే ఒక ఆర్జేగా మీరు ఒక మైక్ ముందు ఉన్నారు కాబట్టి యూత్ అందరికీ మీరు ఏమని సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు?
1: చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి, అండ్ దాని మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంటే మనకి బాగుంటుంది, లైక్ మన స్కిల్స్ కూడా బయటపడుతూ ఉంటాయి. సో ఏదో ఒక వ్యాపకం అట్లా నేర్చుకుంటూ ఉంటే, అది మ్యూజికే కానీ ఇంకేదైనా కానీ, కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదైనా మనం నేర్చుకుంటూ ఉంటే మనని మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అండ్ మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అనిపిస్తుంది.
0: చాలా చక్కగా చెప్పారండి. మీరు ఇలానే మీ మ్యూజిక్ ఫీల్డ్లో ఇంకా వీణ అన్నిట్లోనూ చాలా మంచిగా షైన్ అవ్వాలని కోరుకుంటున్నాను.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా 90 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి ద్వారా నేను 1 డే ఆర్జేగా రావడం చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్.

మీరింతవరకు 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిన శ్రీమతి సిహెచ్ లలిత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన దాసనారాయణరావు గీతం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज कहा कि वित्तीय समावेशन और उद्यमिता से लेकर शिक्षा, चिकित्सा, साफ सफाई, आवास, खेल, विज्ञान और सुशासन तक महिलाएं अलग अलग क्षेत्रों में अहम भूमिका निभा रही हैं. सोशल मीडिया पोस्ट में श्री मोदी ने कहा कि ड्रोन टेक्नोलॉजी जैसे उभरते क्षेत्रों में महिलाओं की बढ़ती भागीदारी से अवसरों के नए रास्ते खुले.

0: లాహిర్ లాహిర్లో కార్యక్రమంలో చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, దేశవ్యాప్తంగా అభివృద్ది ముఖచిత్రమే మారిపోతోందని మోదీ అన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, ఇది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు గౌరవం, అవకాశం, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉన్నాయని, ఇది మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవడానికి, దేశ నిర్మాణంలో మరింత బలంగా సహకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతరిక్షం, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారతదేశ నారీ శక్తి తన ముద్రను వేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత్, స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్అవుట్ పెరేడ్ను రాష్టపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్రమోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్దరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలియజేశారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అర్సేనియో డొమింగ్యూస్ తీవ్రంగా ఖండించారు. నావికులను, పౌర నౌకాయానాన్ని, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను ఎల్లప్పుడూ రక్షించాల్సిన అవసరం ఉందని ఐఎంఓ సెక్రటరీ జనరల్ చెప్పారు. తాము ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి పారదర్శకమైన విచారణ జరపాలని ఐఎంఓ పిలుపునిచ్చింది. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని తమ సొంత వినియోగదారు పంపుల నుండే సమకూర్చుకోవాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాల మధ్య స్థానికంగా ఇంధన కొరత రాకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడాన్ని నిరోధించడానికి రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. భారత ప్రముఖ షూటింగ్ కోచ్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ముగించుకుని భారత బృందంతో విమానంలో తిరిగి వస్తుండగా రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాల ద్వారా దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. యువ అథ్లెట్లను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఒక గురువుగా ఆయన అందించిన సహకారం కూడా అంతే విశిష్టమైందని మోదీ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా సమాజానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. జస్పాల్ రాణా మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని రక్షణ మంత్రి అన్నారు. సిడ్నీలో జరుగుతున్న ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సూ యూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్ మ్యాచ్లో సింధు జపాన్ కు చెందిన అకానే యమగూచితో తలపడతారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో యమగూచి 21-14, 21-14 తేడాతో భారత యువ క్రీడాకారిణి తన్వీ శర్మను ఓడించి సెమీస్ కు చేరుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారు పాడిన భక్తి గీతాలు వింటారు.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారు పాడిన భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపూ బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: చూసినడు, అటు ఇటు చూసినడు, కింద పైన చూసినడు, అడుగడుగున చూసినడు ఎగురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల గీతాన్ని వినబోతున్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్న ప్రముఖ కళాకారులను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణ ప్రోత్సాహకానికి వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని గవర్నర్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి

0: గాను సంగీత నాటక అకాడమీ ప్రదానం చేసే అకాడమీ రత్న ఫెలోషిప్ అవార్డును అందుకున్న ప్రముఖ కూచిపూడి గురువు పశుమర్తి రత్తయ్య శర్మను గవర్నర్ అభినందించారు. కూచిపూడి నృత్య కళాభివృద్దికి ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు దక్కడం గర్వకారణమని అన్నారు. అలాగే తెలుగు పద్య నాటక రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను నటన విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మిడి గోపాలకృష్ణను కూడా గవర్నర్ అభినందించారు. రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో రాష్ట ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దామినేడు వద్ద జరుగుతున్న బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవులతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం గాని రాష్ట్రం గాని ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్లీ ఆశనిచ్చింది. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీతో, భారతీయ జనతా పార్టీతో, జనసేన పార్టీతో కాదు, ప్రజల విజయం ఇది.
0: గత రెండేళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, గత రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న మూడేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని తెలిపారు. రాష్టంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా బయట నుండి విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్దిలో భాగంగా 160 గిగావాట్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు. రాష్టవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలకు చెందిన 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: 21 రోజున పెద్ద స్థాయిలో అన్ని చోట్ల యోగాంధ్ర ప్రోగ్రామ్ ఉంటుంది. యోగా ఫిజికల్ కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ కోసం కూడా చాలా అవసరం ఉంటుంది. 5-10 మినిట్స్ మెడిటేషన్ చేసినా కూడా దీనికి ఇంపాక్ట్ చాలా ఉన్నాయి. స్పెషలీ లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే డయాబెటీస్ గానీ, హై బీపీ గానీ, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ అంత ముఖ్యం. దీంతో పాటు యోగా అండ్ మెడిటేషన్ కూడా చాలా అంత ముఖ్యం ఉంది.
0: రాష్ట్రంలోని నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించనున్న రొట్టెల పండుగకు ఈ నెల 24వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పారు. దేశాభివృద్ది, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి పాలన సాగిస్తున్నారని పేర్కొంటూ,
3: 2047 సంవత్సరానికల్లా

0: వికసిత్ భారత్ ని చూడాలి. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. అయితే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం దేశంలో నిజంగా అవసరంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని విధాలా కూడా మనం సంక్షేమ ఫలాల్ని మనం అందించగలుగుతాము, అప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మనం చూడగలం అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి అంశాన్ని కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం.
1: రాష్ట్రంలో ఈ రోజు నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియటంతో విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు, 87 సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యామిత్ర కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా భారతదేశం మహిళా సాధికారతలో గణనీయమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల సంక్షేమంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ కేవలం మహిళా సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా మహిళలను అభివృద్ది ప్రక్రియలో ప్రధాన భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. తాగునీటి సౌకర్యాలు, శౌచాలయాలు, పొగలేని వంటిళ్లు, బ్యాంకు ఖాతాల సదుపాయం వంటి ప్రాథమిక అవసరాల నుండి పారిశ్రామిక రంగం, రక్షణ, విమానయానం వంటి ఆధునిక రంగాల వరకు మహిళలకు అవకాశాలు విస్తరించాయని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల మృతి చెందడం విషాదకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉండడం విచారకరమని అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ఓ పిలుపు మేరకు 2002 నుండి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో బాలకార్మికులను నిర్మూలించడం, బాలకార్మికులను గుర్తించి వారికి నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందించడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్మికులుగా పిల్లలు మారకుండా చూడడం ఈ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. అనంతపురం నగరంలోని జార్జిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులోనికి తెచ్చామని అనంతపురం డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి కొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
3: మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటి మాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే

0: బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
0: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు, శ్రీమతి నండూరి పద్మాంజలి గారి ప్రసంగం వింటారు.
5: నేడు బాలకార్మిక వ వస్థ, దానికి సంబంధించిన చట్టాల గురించి మాట్లాడుకునే ముందు బాలకార్మిక వ్యవస్థ రూపుమాసిపోవాలని, జీవితాలను త్యాగం చేసి అహర్నిశలు కృషి చేసిన మహనీయుని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో నోబెల్ బహుమతి అందుకున్న కైలాస సత్యార్థి ఒక్కసారిగా ప్రపంచం ముందుకు వచ్చారు. కానీ ఆయనను ప్రపంచం గుర్తించకముందే ఆయన ప్రపంచంలో ఉన్న అనేక సమస్యల్లో ప్రధానమైన బాలల హక్కుల ఉల్లంఘన గుర్తించి అహర్నిశలు వారి హక్కుల రక్షణకై శ్రమించారు. అదేవిధంగా చిన్నారుల విద్యా హక్కు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడిన ధీర బాలిక మలాలా యూసఫ్ జాయ్తో కలిసి సత్యార్థి నోబెల్ బహుమతి అందుకున్నారు. మనకు 1986లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టం రాకపూర్వం ఈ చట్టం ఏర్పాటుకు కైలాస సత్యార్థి చేసిన అనేక ఆందోళనలలో భాగంగా బచవన్ బచావో అనే సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అందున ప్రత్యేకంగా వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాలలో చిన్నపిల్లలను శ్రామికులుగా మార్చిన, మారుస్తున్న, వారిపై రాజ్యాంగబద్ధ పోరాటం చేసి అనేక మంది బాలల్ని శ్రమ నుండి ఆయన విముక్తి చేశారు. ఈ 30 సంవత్సరాలలో ఆయన 83,000 మంది చిన్నారులను బానిసత్వం, బాలకార్మిక వ్యవస్థ నుండి విముక్తులను చేశారు. 80,000 కిలోమీటర్లు ప్రపంచయాత్ర చేపట్టి 103 దేశాలు తిరిగి అక్కడ బాలల స్థితిగతులను విచారించి ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువచ్చారు. ఫలితంగా దాదాపు 177 సభ్యదేశాలు బాలల హక్కుల రక్షణ కొరకు తమ దేశాలలో చట్టాలు రూపొందించుకున్నాయి. శ్రీ కైలాస సత్యార్థి 2014 నోబెల్ ప్రైజ్ తర్వాత 2015లో హార్వార్డ్ నుండి హ్యుమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఇంతకుముందు ఏ భారతీయునికి దక్కని ప్రథమ గౌరవం ఆయనకు దక్కింది. 1980 నుండి ఈయన బాలల హక్కులకై పోరాటం ప్రారంభించిన ఫలితంగా 1986 నందు భారత ప్రభుత్వం మన దేశంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టం తయారు చేయబడినది. అంతకుముందు ప్రత్యేకంగా పిల్లల గురించి మాత్రమే కాకుండా 1976లో చేసిన వెట్టిచాకిరి నిర్మూలనా చట్టం క్రింద ఈ సమస్యలు విచారించబడుతూ ఉండేవి. పెద్దలతో కలిపి కాకుండా బాలలకు ప్రత్యేకంగా చట్టం రావాలని ఆందోళనలు చేపట్టడం వలన 1986లో ప్రత్యేకంగా బాలకార్మికుల సంరక్షణ కొరకు ఈ చట్టం చేయబడినది. ఈ చట్టం భారతదేశమంతటా వర్తిస్తుంది. ఈ చట్టంలో 26 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 2 నందు గవర్నమెంటు అంటే ఏమిటి, చైల్డ్ అంటే 14 సంవత్సరాల లోపు వారని, ఒకరోజు అంటే 24 గంటలు అని, కుటుంబం అంటే భార్యాభర్త పిల్లలు అని, ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అంటే, ఆక్యుపైయర్ అంటే, పోర్టు అథారిటీ అంటే, వారం అంటే, వర్క్షాప్ అంటే అనే వాటి గురించి నిర్వచనాలు ఇవ్వబడ్డాయి. సెక్షన్ 3 ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలు ప్రయాణికులను చేరవేసే ట్రాన్స్పోర్టులలో, అలాగే వస్తువులు మెయిల్స్ రవాణాలలో, బూడిద వచ్చే పరిశ్రమలలో, రైల్వే నిర్మాణాలలో, రైల్వే ట్రాకు నిర్మాణాలలో, పోర్టులలో, టపాకాయల తయారీ అమ్మకాలలో, కబేళాలలో, గ్యారేజీలు, ఆటోమొబైల్ షాపుల్లో, పౌండరీలలో, ప్రేలుడు పదార్థాల తయారీ ఫ్యాక్టరీలలో, హ్యాండ్లూమ్ పవర్లూమ్ పరిశ్రమలలో, గనులలో, క్వారీలలో, ప్లాస్టిక్ గాజు పరిశ్రమలలో, ఇంట్లో సేవకులుగా, పని మనుషులుగా, దాబా హోటళ్లలో, రెస్టారెంట్లు, హోటల్సు, టీ స్టాల్స్, రీసార్ట్స్, వినోదశాలల్లో, డైవింగ్, ఏనుగుల పోషణకు, సర్కస్లలో, బీడీ తయారీలలో, కార్పెట్ల తయారీ, సిమెంటు పరిశ్రమలలో, బట్టల తయారీ, అద్దకము నేత పనులలో, అగ్గిపెట్టెల పరిశ్రమలలో, మైకా పరిశ్రమలలో, షెల్లాకు సబ్బుల తయారీ, టానింగు, ఊలు, బిల్డింగ్ నిర్మాణాలు, పాలిశ్రాళ్ల మెరుగుదలకు, పలకలు, బలపాల తయారీల్లో, లోహాల తయారీ పరిశ్రమల్లో, ఫ్యాక్టరీస్ చట్టంలో పేర్కొన్న ప్రమాదపూరిత వస్తు తయారీ పరిశ్రమల్లో, ప్రింటింగుల్లో, జీడిపప్పు తయారీలలో, ఎలక్ట్రానిక్ వస్తు తయారీలలో, అమ్మకాలలో, అగరబత్తీల తయారీ, ఆటోమొబైల్ వెల్డింగు, రిపేరుల్లో, పెంకులు ఇటుకలు తయారీలలో, ప్రత్తి ప్రాసెసింగుల్లో, డిటర్జెంట్స్ తయారీ, జెమ్స్ కటింగుల్లో, మాంగనీసు తయారీలో, జూడు తయారీలో, సున్నబట్టీలలో, తాళాల తయారీల్లో, ఎనామిల రంగులు రంగుల ఫ్యాక్టరీలలో, వాసనలు వెదజల్లే పరిశ్రమల్లో, సిమెంటు పరిశ్రమల్లో, గ్లాసు వస్తువులు తయారీలలో, రంగు అద్దకాలల్లో, పురుగు మందులు ఎరువుల తయారీలలో, బొగ్గు సంబంధిత పరిశ్రమల్లో, కెమికల్ వస్తువులు, స్పోర్ట్స్ వస్తువుల తయారీల్లో, ఫైబరు, ప్లాస్టిక్, ఆయిల్ రిఫైనరీలు, పేపర్ తయారీ, సిరామిక్ పరిశ్రమలు, వ్యవసాయ సంబంధిత పరికరాల తయారీ, వినియోగాలలో, కోతమిల్లులు, పట్టుపురుగుల పెంపకం, చర్మ సంబంధిత వస్తువుల తయారీ, రాళ్ల వ్యాపారాలలో, పొగాకు సంబంధ పరిశ్రమల్లో, టైర్లు తయారీ, రిపేరుల్లో, జరీ తయారీలో, వజ్రాల తయారీలలో, స్కావెంజింగ్లో, అతివేడి అతిచల్లని వస్తువుల తయారీలు అమ్మకాలలో, చేపల పెంపకం సంబంధిత వ్యాపారాలలో, ఫుడ్ ప్రాసెసింగ్, మత్తు పానీయాలు, బేవరేజ్ తయారీల్లో, టింబరు, మెకానికల్ పనులు, గిడ్డంగులు, వాటర్ హౌసుల్లో, పెన్సిళ్ళు, బలపాలు, పలకల తయారీలలో 14 సంవత్సరాలలోపు బాలల చేత పనిచేయించరాదు. కానీ ఈ సెక్షన్ ఒక మినహాయింపునిచ్చింది. ఏమిటంటే, అది గవర్నమెంట్ చేత గుర్తించబడిన పాఠశాలల్లో, కుటుంబ పెద్ద నడిపే వ్యాపారాలలో సహాయం చేయడం బాలలు కార్మికులుగా పరిగణించరని తెలియజేసింది. ఈ మినహాయింపును శ్రీ కైలాష్ సత్యార్థి వ్యతిరేకించారు. సెక్షన్ 5 ప్రకారం చైల్డ్ లేబర్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు వారి పని విధులు గురించి ఇవ్వబడింది. సెక్షన్ 6 ప్రకారం పైన చెప్పిన పరిశ్రమల పరిధిలోనికి రాని చోట్ల బాలలు పనిచేయొచ్చని తెలియజేసింది. రాత్రిళ్లు పనులు చేయించరాదని, పగలు 3 నుండి 6 గంటలకు మించి పనిచేయించరాదని, మధ్యలో విశ్రాంతి ఉండాలని తెలియజేసింది. సెక్షన్ 8 ప్రకారం వారాంతపు సెలవులు ఉండాలని, సెక్షన్ 9 ప్రకారం లేబర్ ఇన్స్పెక్టర్కు ఆ పరిధిలో ఉన్న ఆక్యుపైయర్లు వారి వ్యాపార పరిశ్రమల వివరాలు అందివ్వాలి. బాలలచే పనిచేయించేందుకు చట్టం అనుమతించిన వృత్తుల లేక ఇతరవా అనేవి ఇన్స్పెక్టర్కు అందించాలి. 14 సంవత్సరాలలోపు ఉన్నారా లేరా అని గుర్తించడానికి ఆ చిన్నారి దగ్గర ఆధారాలు లేకపోతే మెడికల్ అథారిటీచే ఆ చిన్నారి వయసు నిర్ధారణ ఇన్స్పెక్టర్చే చేయించబడాలని సెక్షన్ 10 చెబుతుంది. సెక్షన్ 13లో బాలలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించాలని తెలియజేసింది. సెక్షన్ 14 ప్రకారం ఈ చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన యజమానులకు, పనికి పంపిన తల్లిదండ్రులు, గార్డియన్లకు 3 నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు జరిమానా విధించింది. తిరిగి మరలా నేరం చేస్తే 2 సంవత్సరాల వరకు జైలు. ఇన్స్పెక్టర్కు వివరాలు అందివ్వని వ్యాపారస్తునికి 1 నెల జైలు, 10,000 రూపాయల జరిమానా లేక 2 విధిస్తారు. దీనికి సంబంధించిన కేసులు ఫస్ట్ క్లాసు మ్యాజిస్ట్రేటు లేదా మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేటు కోర్టులందు విచారణ జరుగుతుంది. ఈ 1986 చట్టం పై విధంగా ఉంటే 2013లో నిర్భయ దుర్ఘటన అనంతరం అందులో 14 సంవత్సరాలు 18 సంవత్సరాల మధ్య వయసు వ్యక్తి ఆ భయంకర నేరంలో పాలు పంచుకున్నాడు. అతనిని బాలునుగా గుర్తించాలా, అడాల్ట్ క్రింద గుర్తించాలా అనే విషయం చర్చనీయాంశమైంది. ఆ సందర్భంగా బాలలకు సంబంధించిన జువెనైల్ జస్టిస్ చట్టానికి ఈ 1986 చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. 2016లో ఈ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. ఆ సవరణల ప్రకారం 14 నుండి 18 సంవత్సరాల వయసు వారిని కూడా ఈ చట్ట పరిధిలోనికి తీసుకువచ్చారు. గత 1986 చట్టంలో కొన్నింటిలో పనిచేయకూడదు అని ఆ సెక్షన్ 3 నిర్వచనంలోనికి రాని వాటిల్లో పనిచేయవచ్చన్న దానిని తొలగించి అసలు ఏ పరిశ్రమలోనూ ఏ పనిలోనూ 14 సంవత్సరాల లోపు వారిచే పని చేయించకూడదని 2009లో చేయబడిన విద్యా చట్టం క్రింద ప్రతి బాలుడు బాలిక కంపల్సరీగా చదువుకోవాలన్న చట్ట లక్ష్యాన్ని నెరవేర్చాలని అన్నది. ఆ చట్ట ప్రకారమే చైల్డ్ అనే పదానికి వచ్చిన నిర్వచనాన్ని ఈ చట్టానికి అన్వయించాలన్నది. అదేవిధంగా సెలవు రోజుల్లో పాఠశాల పని గంటలు పూర్తయిన తరువాత వారి కుటుంబాలకు సంబంధించిన వృత్తులు వ్యాపారాలలో పెద్దలకు సహాయపడటం బాలకార్మికునుగా గుర్తించబడదని ఈ చట్టం అప్లై కాదని తెలియజేసింది. అదేవిధంగా బాలబాలికలు కళాకారులై ఉంటే వారి ప్రదర్శనలు, టీవీ సీరియల్స్, సినిమాలలో నటన వంటి వాటిని కూడా కార్మికునుగా గుర్తించదని ఈ చట్టం వారికి వర్తించదని తెలియజేసింది. సెక్షన్ 3A క్రింద 14 నుండి 18 సంవత్సరాల లోపు అడాల్సెంట్లు హజార్డస్ పనులలో నియమించరాదని, అలా నియమించిన వారు 2 సంవత్సరాల వరకు జైలు లేదా 20,000 జరిమానా లేదా 2 గురి అవుతారు. ఈ సవరణ ప్రకారం అడాల్సెంట్లుచే రాత్రి 7 గంటల తర్వాత నుండి ఉదయం 8 గంటల వరకు పనికి వినియోగించరాదు. నిర్భయ ఘటనలో దోషి అయిన ఒక ఎడాల్సింటూ రాత్రి 10 గంటలకు కూడా ఆ బస్సులో పనిచేయుచున్నాడని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే, ఈ సవరణ ప్రకారం అటువంటి సమయాలలో ఆ వయసు ఎడాల్సింటులచే

0: సిమ్టో బాధితులకు అందించబడుతుంది. ఈ చట్టంతో పాటు 1948 ఫ్యాక్టరీల చట్ట ప్రకారం 14 సంవత్సరాల లోపు వాళ్లు ఫ్యాక్టరీలలో పనిచేయరాదు. 1983 మైన్స్ యాక్ట్ సవరణ చట్ట ప్రకారం 18 సంవత్సరాల లోపు వారు గనుల పనులలో పనిచేయరాదు. 1958 మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ ప్రకారం 15 సంవత్సరాల లోపు వారు షిప్పులకు సంబంధించిన పనులు చేయరాదు. అది వారి కుటుంబాలకు సంబంధించినదైతే తప్ప. ఈ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టానికి సంబంధించి ఏవైనా ప్రొవిజన్స్ అమలు చేసే అధికారం జిల్లా న్యాయమూర్తికి అప్పగించడమైనది. ఈ పై చట్టాలతో పాటు ఇంకా చిన్నారులను అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, వ్యభిచార వృత్తుల క్రింద వినియోగించినట్లయితే సంబంధిత క్రిమినల్ సెక్షన్ల క్రింద 14 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్షలను అనుభవించవలసి వస్తుంది. బాలల హక్కులనేవి మానవ హక్కులకు సంబంధించినవే కాకుండా దేశ ఆర్థిక పురోభివృద్ధికి సంబంధించిన అంశం కూడా అవుతుంది. బాలల హక్కులకు సంబంధించి 1990 యుఎన్ఓ నందు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ నిర్వహించి బాలల సమస్యలు ప్రపంచం దృష్టి సారించే విధంగా చేసింది. అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్స్ మరియు ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కళ్ళు 1 డాలరుని బాలకార్మిక వ్వస్థ రద్దుకు వినియోగిస్తే ఆ దేశానికి 7 రెట్లు ఆదాయం లభిస్తుంది. అదే చదువు కొరకు వినియోగిస్తే ఆ దేశానికి 50 రెట్లు ఆదాయం వస్తుంది అని తెలియజేసి ప్రతి దేశం కూడా ఆయా దేశాల చిన్నారులకు విద్యనందించాలని సూచనలు చేసింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 168 మిలియన్ల బాలలు బాలకార్మికులుగా పనిచేస్తున్నారని, వారిలో 60 మిలియన్ల మంది బడి ముఖం కూడా చూడని వారని, 210 మిలియన్ల మంది పెద్దలు పనులు దొరక్క నిరుద్యోగులుగా ఉన్నారని, పనులు లేని తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకుండా ఆదాయం కోసం పనులకు పంపుతున్నారని, దీని కారణంగా వ్యాపారవేత్తలు పెద్దలకు 200 ఇచ్చే బదులు పిల్లలకు 20 రూపాయలు ఇస్తే సరిపోతుందన్న ధోరణిలో ఉండి బాలకార్మికులను పెంచుతూ చట్టానికి విఘాతం కలిగిస్తున్నారని తెలియజేసింది. బాలలకు ఓటు హక్కు లేదు కనుక వారు నిర్లక్ష్యం చేయబడుతున్నారని కొందరు విద్యావంతులు రాజకీయ నాయకులను విమర్శిస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నెహ్రూ గారి ముందుచూపును అందరూ గుర్తించాలి. బాలలను గులాబీ పువ్వుల వలె చూడాలని, వారు పూల వంటి సుకుమారులని అన్నారు. బాల్యం ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా కొనసాగుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ముందుకెళితే దేశం ఆర్థికంగా సాంఘికంగా సువిక్షమవుతుంది. అందుకు చట్టాలు పటిష్టంగా అమలు కావాలి. అందుకు వ్యక్తులందరూ చిత్తశుద్ధితో సహకరించాలి.
1: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు, ఈ అంశం గురించి శ్రీమతి నండూరి పద్మాంజలి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం.

0: లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు. ఖర్జూరాల తీపికి ఎవరైనా సరే పరవశం అవ్వాల్సిందే కదా. ఖర్జూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు ఖర్జూరంలో విటమిన్లు అలాగే ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి ఓ టానిక్లా పనిచేస్తాయి. ఈ ఖర్జూరాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో ఖర్జూర పండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగినట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు, అంటే సన్నగా ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను తరచు తీసుకోవడం వల్ల గుండె నొప్పి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. ఖర్జూరంలో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల ఎముకలు పటుత్వంగా ఉంటాయి. రక్తహీనత సమస్య తొలగిపోతుంది, కంటిచూపు మెరుగవుతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పళ్లలో ఖర్జూరం కూడా ఒకటి. అనేక రకాలైన పోషక విలువలు ఖర్జూరంలో ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బిలతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండె నీరసంగా ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్ని ఇస్తుంది. తీయగా ఉండేటటువంటి ఈ ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్లు కంటికి చాలా మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించేటటువంటి శక్తి ఖర్జూరానికి ఉంది. ఇంకా మూత్ర సంబంధిత సమస్యలను, అలాగే ఇన్ఫెక్షన్లను కూడా ఇది దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే పీచు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో 4-5 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఖర్జూరం విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ ఇవి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచగలుగుతాయి. అంతేకాదు నోటిలోని దంతాలను కూడా దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జలుబు, గొంతులోని శ్లేష్మాన్ని ఇవి తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చేటువంటి ఖర్జూరాలను ఎడారి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఏ పండైనా సరే మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తీయగా ఉంటుంది. ఇది సంప్రదాయ ఫలం. ఖర్జూరాలతో తయారు చేసే ఆహార పదార్థాలు రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజు వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎనీమియా, అలర్జీలు కూడా తగ్గుతాయి. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 4 వారాల ముందు నుండే రోజూ కనీసం 4 ఖర్జూరాల్ని కనుక తిన్నట్లయితే ప్రసవం సులువుగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎండు ఖర్జూరాలలో కూడా విటమిన్లు, ఎమినో యాసిడ్స్, కాల్షియం వంటి పోషకాలు రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి. రోజు 6 ఎండు ఖర్జూరాలు ఉదయాన్నే పరకడుపున కనుక తిన్నట్లయితే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని తాజా అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఎండు ఖర్జూరాలలో పీచు ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఇది సహకరిస్తుంది. అనీమియా సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఖర్జూరాలను ఫ్రూట్ సలాడ్తో పాటు కలిపి తీసుకోవడం వల్ల పోషకాల రేటు పెరుగుతుంది. ఖర్జూరాలు చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉన్నటువంటి పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను అంటిపెట్టుకునున్నటువంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి, నరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. ఖర్జూరం శరీరంలో నీరసం, నిస్సత్తువులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుండే బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నటువంటి ఖర్జూరాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మీరింతవరకు విశేషాలు విన్నారు.
0: కార్యక్రమంలో ఇంకొక లలిత గీతం విందాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా 1942 ఏ లవ్ స్టోరీ ఈ చిత్రానికి కుమార్ సాను పాడిన జావేద్ అక్టర్ గీతం.

మీరు విన్న ఆ పాట గజని చిత్ర నుంచి జావేద్ అలీ, సోనూ నిగమ్, ప్రసూన్ జోషి, ఏఆర్ రెహమాన్ పాడిన పాట. కార్యక్రమంలో తర్వాత ఆషికీ 2 చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట వినబోతున్నారు.

0: పై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు శ్రోతలు 0866 248 8812 అనే నంబర్కి నా ప్రశ్నలకి సమాధానాలు, అలాగే మీ ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించండి. వాట్సప్ చేయాల్సిన నంబర్ మరొకసారి 0866 248 8812. ఓకే, ఇవాళ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటే మీకు అందరికీ తెలుసు కదా, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆ కావ్యం పేరేంటి? అంటే జ్ఞానపీఠ పురస్కారం లభించిన కావ్యం పేరు మీరు టైప్ చేసి పంపించండి. ప్రశ్న మరొకసారి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది, ఆ కావ్యం పేరేమిటి అనేది ఇవాళ నా మొదటి ప్రశ్న. తెలిసినట్లయితే 0866248812 అనే నంబర్కి వాట్సాప్ చేసేసేయండి. క్లుప్తంగా టైప్ చేసి పంపించండి, మనం ఈలోపు పాట విందాం.

ఓకే అండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 జ్ఞానపీఠ పురస్కారం లభించిందని చెప్పాను కదా, ఆ కావ్యం పేరేమిటి అనేది ఇవాళ్టి మన మొదటి ప్రశ్న. ఆన్సర్స్ అందరూ టైప్ చేసి పంపించేశారండి, ఒక్కొక్కటిగా చదువుతాను. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా శుభ సాయంత్రం అంటూ పంపించారు. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువళ్ళం కవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కడప నుంచి వినయ్ కుమార్, శ్రీదేవి, శైలజ, రవళి రెడ్డి, మహేష్ కరెక్ట్ సమాధానం పంపారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ అండి సమాధానం. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవాంక కరెక్ట్ సమాధానం అండి. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. పెడద జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం. ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, వాససిద్ధాంతి సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం పంపించారండి. ఉత్తరప్రదేశ్ నుంచి వారణాసి నుంచి రెండుచింతల రామ లక్ష్మి కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం అండి. వీరు ఎల్ఐసి కాలనీ నుంచి నెల్లూరు ఎల్ఐసి కాలనీ నుంచి హరినాథపురం నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఎంఎస్ కృష్ణ, గణేష్, జ్యోతిర్మయి నెల్లూరు తామ్రా హైట్స్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. ఇంకా పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా, హోబిలం వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ సమాధానం అండి. మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాద్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. సల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గసిగ్గయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం అండి. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ వీరు సమాధానాన్ని అయితే పంపించలేదండి, జస్ట్ పేర్లు మటుకు పంపించారు, సమాధానాన్ని కూడా పంపించండి. ఇంకా కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, జానకిరాజు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ సమాధానం పంపారు. మల్లీశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరంతా కూడా పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే
మంచిర్యాల నుంచి చంద్రమొగుడి, పద్మరాణి, అక్షరాకృప కరెక్ట్ సమాధానం అండి. కే రవీందర్రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. దస్తగిరి సంజయ, యాస్మిన్, సాతియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. మల్లికార్జున, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా హరినాథ్ బాబు, హర్ష, సాయినగర్ అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ సమాధానం అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బొడ్డు ఓంకార్, గౌరీ, రామ్నగర్, వేటపాలెం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకలాగే శంకరాచారి ఖమ్మం నుంచి పంపించారండి, తెలంగాణ నుంచి కరెక్ట్ సమాధానాన్ని. లత ఉయ్యూర్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు ఎవరో క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారండి, టెక్కలి శ్రీకాకుళం నుంచి అడుగుతున్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆ పురస్కారం లభించిన కావ్యం పేరేమిటి? అదండి ప్రశ్న. ఆన్సర్ తెలిస్తే టైప్ చేసి పంపించండి. ఇంకా సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా మున్నా ఏలూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. గుండుగోలను నుంచి మద్దుల శ్రీనివాస్ బాబు, సునీత, మౌనిక, ప్రణవి కరెక్ట్ సమాధానం. ఫక్రుద్దీన్, ఫైజా అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నాగేంద్ర పౌడేవు, మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ, సాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రమ, మనోహర్ తెనాల నుంచి కరెక్ట్ అండి సమాధానం. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇరమడుగు నుంచి ఇంకా తుమ్మ పద్మావతి కరెక్ట్ సమాధానం పంపారు. గమళ్లపాలెం, గూడూరు, నెల్లూరు జిల్లా నుంచి శ్రీజ, తేజ, దీక్షిత, పావని, కార్తీక్, కమల్, మోహిత్, దార్విక్ మోహిత్ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, ఇంకా రాజశేఖర్, రవితేజ, వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డపాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య, ఇంకా వారి మిత్రబృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. అలాగే కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి కరెక్ట్ సమాధానం అండి. శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు కరెక్ట్ సమాధానం పంపారు. కర్ణాటక స్టేట్ నుంచి, తిరుపతి నుంచి ప్రకాశ శ్యామల కరెక్ట్ సమాధానం అండి. నార్కట్టిపల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం పంపారు. ఇస్మాయిల్ బాయ్, సయ్యా జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ, మంగళంపూర్ ప్రకాష్, కాదర్ బాషాబాయ్, ఇంకా సర్దార్ బాయ్ కిరాణా షాప్, నెల్లూరు సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. కుమార్ గారు కోవూరు నుంచి పంపించారు. వీరు ఆన్సర్ అయితే టైప్ చేసి పంపించలేదండి.
జస్ట్ పేరు వరకు టైప్ చేశారు. ఇంకా సుబ్రమణి గారు పెత్తనపల్లి నుంచి కర్ణాటక నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. అలాగే కడప భాస్కర్ శర్మ, సురేష్ యాంటోని కడప నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ కరెక్ట్ సమాధానం అండి. పెడద రామలక్ష్మి కాలనీ నుంచి నాని, గంగ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి పంపించారండి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం. లలిత మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నాగమణి గారు ఒల్లూరు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా దగదత్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం అండి. దైదా భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష, ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి మిత్రబృందం ఇంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. జిఆర్ నగర్ గ్రామం నుంచి బండహల్లి బొమ్మయ్య, బీరయ్య, కాళయ్య కరెక్ట్ సమాధానం అండి. భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఓకేనండి, మీరు పంపించిన వారి పేర్లన్నీ కూడా నేను చదివానండి. అందరూ, ఆల్మోస్ట్ అందరూ దీనికి కరెక్ట్ సమాధానమే పంపించారండి. ఇంకా ఆన్సర్ తెలిసింది కదా, అయినా నేను చెప్తాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 జ్ఞానపీఠ పురస్కారం లభించింది అని చెప్పాను కదా. ఆ కావ్యం పేరేమిటంటే విశ్వంభర. ఈ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం ఆయనకి లభించిందన్నమాట. ఓకేనండి, ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండో ప్రశ్న ఏంటంటే, ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆ ప్రారంభించిన సంవత్సరం పేరు ఒక్కటే టైప్ చేసి పంపిస్తే చాలండి. ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవంను ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఓకే, ప్రశ్న విన్నారు కదా, ఆన్సర్స్ టైప్ చేసి పంపించండి. క్లుప్తంగా పాట విందాం ఈలోపు.

ఓకే అండి, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది అని మన రెండో ప్రశ్న అడిగానండి. అది టైప్ చేసి పంపించేశారు అందరూ కూడాను, నేను ఒక్కొక్కటిగా చదువుతాను. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాసుదాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి హర్నాథపురం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా వీరు గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇందాకటి దానికి కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా గమళ్ళపాలెం గూడూరు నెల్లూరు జిల్లా నుంచి శ్రీజ, తేజ, దీక్షిత, పావని, కార్తీక్, కమల్, మోహిత్, దార్విక్, మోక్షిత్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే వరగంటి బదరి, విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు కరెక్ట్ సమాధానం అండి. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. లలితా మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు, ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, భాస్కర్ శర్మ, శ్రీధర్, సుధీర్ కరెక్ట్ సమాధానం అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు గారు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హర్నాథ్ బాబు గారు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు.

అలాగే భాస్కర్ని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. నాగేంద్రప్ప ఉడేవు, మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా అలాగే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభానీ, వీరు కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇంకా భారతీ కిషోర్ గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం. మల్లేశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. కడన ఇంకా కర్ణాటక పెద్దనపల్లి నుంచి సుబ్రహ్మణి గారు కరెక్ట్ సమాధానం. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. కోనసీమ జిల్లా నుంచి రామచంద్రపురం, కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లి గ్రామం నుంచి మంచం శేషగిరిరావు, అభిరామ్, పృథ్వీకుమార్, పుల్లారావు వీరంతా కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కె రవీందర్రెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. దస్తగిరి సంజయ్, యాస్మిన్, సాథియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోదా, జానకిరాజు కరెక్ట్ సమాధానం. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేశం, శ్యామల, అయాన్స్, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం అండి. హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కరెక్ట్ సమాధానం అండి. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా చింతాడ కృష్ణారావు టెక్కలి శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం అండి. అలాగే దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా దైదాభిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. కర్ణాటక రాష్ట్రం చిన్నతిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ కరెక్ట్ సమాధానం అండి. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మల్లికార్జున అభిరావు కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా లతగారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మీరు ఓన్లీ డేట్ మాత్రమే పంపించారండి, అది సంవత్సరం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అనేది పంపించాలి మధుసూదన్ రెడ్డి గారు. శ్రీకాకుళం నుంచి భాస్కర్ గారు కరెక్ట్ సమాధానం అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం. గుండుగోలను కొనకళ్ళ రమేష్, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, రామోజీ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా టైలర్ శంకర్ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. అలాగే నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష, ఆళ్ళగడ్డ పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య, ఇంకా వారి మిత్ర బృందం కరెక్ట్ సమాధానం పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ సమాధానం అండి. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గ సిగ్గయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం పెట్టి మళ్ళీ చేశారండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగ కరెక్ట్ సమాధానం అండి. ఎం రావు గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం రావు గారు ఒంగోలు నుంచి మీది రాంగ్ సమాధానం అండి పంపించారు కానీ.

మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదుతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం పంపారు. వీరు అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ సమాధానం అండి. మీది ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి రాంగ్ సమాధానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నుంచి సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి చిదంబరరావు సరస్వతి సాయి జ్యోతి భానుతేజ కరెక్ట్ సమాధానం అండి. ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ ఇహ్మాద్ మహమ్మద్ రఫీ భాయ్ ఇంకా మంగళం పూరి ప్రకాష్ కాదర్ భాష ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు కరెక్ట్ సమాధానం అండి. ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోల్ లంక అవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగుళి పద్మరాణి అక్షర కృప కరెక్ట్ సమాధానం అండి. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కుంచి రామమూర్తి గారు కుంచివానిపేట నుంచి రాంగ్ సమాధానం అండి. ఇంకా అలాగే గౌడికే చెన్నప్ప నాగరాజు అజిపూర్ గ్రామం హన్నూర్ తాలూకు నుంచి పంపించారు. వీరు కరెక్ట్ సమాధానం పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా దగర్త మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ సికింద్రాబాద్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. వీరు రెండు పెట్టారు, రెండు సంవత్సరాల పేర్లు పెట్టారండి. ఇంకా ఎం రావు గారు ఒంగోలు నుంచి రాంగ్ సమాధానం అండి. ఓకే, మీరు పంపిన సమాధానాలు అందరివి కూడా నేను చదవడం జరిగిందండి. దీనికి ఆన్సర్స్ నేను చెప్పేస్తున్నాను. వీరు ఇంకెవరో పంపించారు. చేబ్రోల్ నుంచి రామకృష్ణయ్య ఇనమడుగు, చేబ్రోలు రామకృష్ణయ్య ఇనమడుగు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఓకే, దీనికి జవాబు నేను చెప్పేసి మళ్ళీ మనం మూడో ప్రశ్నకు వెళ్ళిపోదాం. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది అని అడిగాను కదండి, అది 2002 సంవత్సరం. 2002 సంవత్సరంలో జూన్ 12వ తేదీ అంటే ఇలాంటి రోజు, ఈ రోజున 2002 సంవత్సరంలో ఫస్ట్ స్టార్ట్ చేసిందండి ఐక్యరాజ్య సమితి. ఓకే, సంవత్సరం పేరు గుర్తుంది కదా, 2002. ఇక మనం మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఆ మూడో ప్రశ్న ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, అది శరీరంలో కాలేయం దేని వల్ల తొందరగా చెడిపోతుంది. ప్రశ్న జాగ్రత్తగా వినండి. శరీరంలో కాలేయము, మనకి కాలేయం ఉంటుంది కదా శరీరంలో, అది దేని వల్ల తొందరగా చెడిపోతుంది, ఏ పదార్థం వల్ల తొందరగా చెడిపోతుంది? ఆన్సర్స్ తెలిసినట్లయితే 0866248881 అనే నెంబర్కి టైప్ చేసి పంపించండి. మనం పాట విందాం.

ఓకే అండి. శరీరంలో కాలేయం దేనివల్ల తొందరగా చెడిపోతుంది అనేది మన మూడో ప్రశ్న అండి. దానికి నెల్లూరు నుంచి శేషాద్రి గారు కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం పంపించారండి. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి హర్రాజపురం నుంచి పంపించారు. కరెక్ట్గా అది మనం దురలవాట్ల వల్లే మనకి ఎక్కువగా చెడిపోవటం జరుగుతుంది కదండి. ఆ దురలవాట్లలో ఒకటి ఉన్నది మీరు టైప్ చేసి పంపించండి. ఇంకా అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం అండి. పెడద జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం పంపారు.

ఇంకా రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి, కరెక్ట్ సమాధానం కొంతవరకు కరెక్టేనండి, మీరు కరెక్ట్గా టైప్ చేసి పంపించండి ఒకటే ముక్కలో. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, రచ్చ సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. లలిత మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా భారతీ కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్ నుంచి, అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నార్కటపల్లం మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత కరెక్ట్ సమాధానం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశం, శ్యామల, అయాన్స్, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ సమాధానం అండి. ఎస్వీ సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలంక అవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. లోకే రాజ్, పవన్, మంధని పెద్దపల్లి జిల్లా నుంచి పంపించారు. తెలంగాణ నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా వరగంటి, బదరి, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ కరెక్ట్ సమాధానం అండి. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మెడతల రామ్మూర్తి గారు ఉడకడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష, సుప్రియ కరెక్ట్ సమాధానం అండి. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింత లక్ష్మీ, కామేశ్వరి, శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం అండి. కొంతవరకు కరెక్ట్, మీరు ఇంకా దురలవాట్లు వల్ల కూడా అని చెప్పి చెప్పాను కదా, ఆ దురలవాట్లు ఏమిటో అనేది మీరు టైప్ చేసి పంపించగలుగుతారు. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. అలాగే సుబ్రహ్మణ్య గారి పెత్తనపల్లి నుంచి, కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్రబృందం కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా అలాగే టైలర్ శంకర్ ఖమ్మం నుంచి పంపించారండి, వీరు రాంగ్ సమాధానం పంపారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మావతి, పద్మరాణి, అక్షర కృప కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నేపాలెం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ సమాధానం. లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం అండి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. మల్లికార్జున, అభిరావ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. శ్రీకాకుళం నుంచి భాస్కర్ గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అనారోగ్యకరమైన అలవాట్లు వీడంతా కూడా దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి కరెక్ట్ సమాధానం అండి. కుంచి రామ్మూర్తి, కుంచి

నెల్లూరు నుంచి సమీనా, కరెక్ట్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు, కరెక్ట్ సమాధానం. ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి గారు, కర్ణాటక నుంచి, కరెక్ట్ అండి. నాగమణి గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి, రాంగ్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, రాంగ్ సమాధానం అండి మీది. పండా లలితాదేవి శ్రీధర్ బాబు, నగరం మండలం బాపట్ల జిల్లా, కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నంద్యాల జిల్లా రమేష్, నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ, రాంగ్ సమాధానం. దినేష్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి, కరెక్ట్ సమాధానం అండి. కేశవరావు అత్తి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న, కరెక్ట్ సమాధానం. రమేష్ బాబు రుద్రంపేట అనంతపురం నుంచి, కరెక్ట్ సమాధానం అండి. మీరు కొంతవరకు కరెక్ట్ అండి, కానీ పూర్తిగా కరెక్ట్ సమాధానం అయితే కాదు మీది. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్, సికింద్రాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, కరెక్ట్ సమాధానం పంపించారు. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఇంకా వీరెవరండి, ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ, ఇంకా వారి మిత్ర బృందం నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి కృష్ణవేణి వీరు మళ్ళీ పంపించారండి, కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకేనండి, మీరు పంపిన అన్ని సమాధానాలు నేను చదివాను. శరీరంలో కాలేయం దేని వల్ల తొందరగా చెడిపోతుంది అని అంటే రకరకాల కారణాలు చెప్పారండి. దీంట్లో ఒక కారణం ఆల్కహాల్. ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల మన కాలేయం అనేది దెబ్బతింటుంది, అది అందరికీ తెలిసిన విషయమేను. ఓకే, మన మూడు ప్రశ్నలు అయిపోయినాయి, ఇప్పుడు ఒక పాట విందామండి.

యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా అన్నయ్య చిత్రానికి హరిహరన్ సుజాత పాడిన పాట

0: అర్థం కాలేనా? అసలు ఏం బాలేనా? అంత లెవెల్ ఏంటో నీకు?
1: గోదావరి చిత్రానికి సునీత బృందం ఆలపించిన వేటూరి గీతం.

0: చిత్రతరంగిణి కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
2: శ్రీమద్ భగవద్గీత

0: పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం

0: ఆకాశవాణి 90 ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైడింగ్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచి వన్డే ఆర్జేగా సెలెక్ట్ అయిన వారిలో వాసంతి ఒకరు. ఈ రోజు వాసంతి మనతో ఉన్నారు. హాయ్ వాసంతి, వెల్కమ్ టు యువవాణి.
1: హాయ్, థ్యాంక్ యూ.
0: ఈ రోజు నువ్వు మన ప్రోగ్రామ్ లో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. నీ జర్నీ, ఇంట్రెస్ట్, అలాగే రేడియోతో నీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవాలని మేము ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నాం. సో వాసంతి, లెట్స్ స్టార్ట్ అవర్ కన్వర్జేషన్.
1: ఓకే.
0: ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లో విన్నర్ అయ్యి వన్డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యావు కదా, ఈ విషయం తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే నీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు? ఆ బ్యూటిఫుల్ మూమెంట్ గురించి మా లిసనర్స్ తో షేర్ చేసుకుంటావా?
1: యా, తప్పకుండా. నిజం చెప్పాలంటే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను ఇంట్రోవర్ట్ కాబట్టి మైక్ ముందు మాట్లాడతానా అని ముందు భయం వేసింది, కానీ విన్నర్ అని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ నాన్న మా పిల్ల ఆకాశవాణిలో మాట్లాడుతుందా అని చాలా ప్రౌడ్ఫుల్గా అయ్యారు. ఫ్రెండ్స్ అందరూ వాసంతి నువ్వు కొట్టేసావని ఎంకరేజ్ చేశారు. ఇది నా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మూమెంట్.
0: రియల్లీ అమేజింగ్ వాసంతి. సో ఈ 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి అనే టాపిక్ పై ఎస్సే రాసావు కదా, ఈ ప్రిపరేషన్ లో భాగంగా నువ్వే విషయాలను తెలుసుకున్నావు, అలాగే ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్న విషయం నీకు ఎలా తెలిసింది?
1: యా, ఎస్సే రైటింగ్ రాసేటప్పుడు ఆకాశవాణి 1936లో ప్రారంభమైంది. 19 ఏళ్లగా ప్రజలకు న్యూస్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని తెలుసుకున్నాను. ముఖ్యంగా విలేజ్ ఏరియాస్లో ఉన్న ఇప్పటికీ కూడా రేడియో చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. ఈ కాంపిటీషన్ గురించి మా కాలేజ్ నోటీస్ బోర్డులో తెలిసింది. 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి టాపిక్ చూసి నాకు రేడియో అంటే ఇష్టం కాబట్టి ట్రై చేశాను.
0: వాసంతి, ప్రస్తుతం నువ్వు ఏం చదువుకుంటున్నావు, నీ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది?
1: నేను ప్రజెంట్ డిగ్రీ 3rd ఇయర్ చదువుకుంటున్నా. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ వచ్చేసి బ్యాంకింగ్ అన్నమాట.
0: అవునా వాసంతి, బ్యాంకింగ్ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవడం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు నా డబ్బు నా భవిష్యత్తు అనే టాపిక్ గురించి మాట్లాడితే బ్యాంకింగ్ స్టూడెంట్గా నువ్వేం చెప్తావు? లైక్ సేవింగ్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ యూసేజ్ వంటి విషయాలపై నీకు మంచి అవగాహన ఉంటుంది కదా. సో ప్రస్తుతం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి, అలాగే ఆన్లైన్ ఫ్రాడ్స్, యూపీఐ స్కామ్స్ పట్ల జాగ్రత్తగా ఉండటం ఎంత ఇంపార్టెంట్, ఈ విషయాల గురించి మన లిసనర్స్ కోసం నీ మాటల్లో కొంచెం వివరించగలవా?
1: యా, తప్పకుండా. బ్యాంకింగ్ స్టూడెంట్గా నేను ఒకటి చెప్తాను, సేవింగ్ చిన్నదైనా స్టార్ట్ చేయాలి. నెలకి 500 ఆర్డి పెడితే ఇయర్ ఎండింగ్కి 6000+ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్ అన్నమాట. యూపీఐ, ఓటీపీ ఎవరికి చెప్పొద్దు, బ్యాంక్ వాళ్ళు

0: ఇప్పుడు మన పిన్స్ అడగరన్నమాట. ఫ్రాడ్ కాల్స్ వస్తే వెంటనే కాల్ కట్ చేయాలి. ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే మన ఇన్కమ్లో 20% సేవ్ చేయడం. అది ఫ్యూచర్ సేఫ్టీకి చాలా ఇంపార్టెంట్. అండ్ నా డబ్బు నా భవిష్యత్ అనే టాపిక్ గురించి చెప్పాలంటే మనీ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా యూత్ చిన్న వయసు నుంచే సేవింగ్స్ అలవాటు చేసుకోవాలి. మనకు వచ్చే ఇన్కమ్లో కొంత మొత్తాన్ని ఫ్యూచర్ నీడ్స్ కోసం సేవ్ చేయడం మంచిది. అలాగే ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంటు. మన అవసరాలు గోల్స్కి అనుగుణంగా ఖర్చులు చేసుకుంటూ కొంత డబ్బును సేవింగ్స్ కోసం కేటాయించాలి. ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఇవి చాలా ఈజీ, కన్వీనియంట్గా ఉన్నప్పటికీ ఆన్లైన్ ఫ్రాడ్స్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓటీపీ, పిన్, పాస్వర్డ్స్ లాంటివి పర్సనల్ డీటెయిల్స్ను ఎవరితోనూ షేర్ చేయకూడదు. అన్నోన్ లింక్స్ని ఓపెన్ చేయడం, ఫేక్ కాల్స్ను నమ్మడం కూడా చేయకూడదు. యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు రిసీవర్ డీటెయిల్స్ చెక్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ను కంప్లీట్ చేయాలి. అలాగే బ్యాంక్ అకౌంట్స్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్కి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఉపయోగించడం కూడా చాలా ఇంపార్టెంట్. నా ఒపీనియన్ ప్రకారం సేవింగ్ హ్యాబిట్, ఫినాన్షియల్ ప్లానింగ్, డిజిటల్ సేఫ్టీ ఈ మూడు విషయాలపై ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి. మన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడం కోసం సరైన విధంగా ఉపయోగించుకోవడం కూడా ఒక మంచి స్కిల్ అని నేను భావిస్తున్నాను.
1: బాగా చెప్పావు వాసంతి. చాలా మందికి దీని మీద అంతగా అవగాహన ఉండదు, బట్ నీ మాటల వల్ల అందరికీ ఒక అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నా. సరే, మరి చదువుతో పాటు ఫ్రీ టైంలో నువ్వేం చేస్తూ ఉంటావు? నీ హాబీస్, ఇంట్రెస్ట్ ఏంటి? అలాగే నీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి?
0: ఫ్రీ టైంలో నాకు బుక్స్ చదవడం, సాంగ్స్ కూడా వింటాను. ముఖ్యంగా మోటివేషన్ సాంగ్స్ వింటూ ఉంటాను.
1: గుడ్ వాసంతి, నీ ప్యాషన్ గురించి అలాగే నీ రోల్ మోడల్ గురించి కొంచెం మాతో షేర్ చేసుకుంటావా? మెయిన్లీ వాళ్లలో నీకు నచ్చిన క్వాలిటీస్ గురించి కూడా చెప్పు.
0: మై ప్యాషన్ ఇస్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ షేరింగ్ నాలెడ్జ్. మై రోల్ మోడల్ మా నాన్న. ఆయనలో నాకు నచ్చిన క్వాలిటీ ఎంత కష్టం వచ్చినా ఒక చిన్న స్మైల్తో ఫేస్ చేయడం, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్.
1: అండ్ నీకు ముందు నుంచే రేడియో వినే అలవాటు ఉందా? అలాగే మీ ఇంట్లో ఇప్పటికీ రేడియో ప్రోగ్రామ్స్ వింటుంటారా?
0: చిన్నప్పుడు ఎప్పుడో రేడియో వినేదాన్ని, బట్ నాకు ఇప్పుడు దాని మీద అంత అవగాహన లేదు.
1: ఓకే వాసంతి, ఇలా ఫస్ట్ టైం మైక్ ముందు మాట్లాడిన ఎక్స్పీరియన్స్ నీకు ఎలా అనిపించింది? అలాగే రేడియో స్టేషన్కి వచ్చినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? స్టూడియో అట్మాస్ఫియర్ చూసినప్పుడు నీకు ఎలా అనిపించింది?
0: మైక్ ముందు కూర్చున్నప్పుడు చాలా నర్వస్గా ఉంది, కానీ స్టూడియో అట్మాస్ఫియర్ చూసి టెక్నీషియన్స్ అంతా ఎంకరేజ్ చేసి మాట్లాడించాక చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్.
1: ఈ డిజిటల్ జనరేషన్లో యూత్కి రేడియో ఇంపార్టెన్స్ గురించి నీ మాటల్లో చెప్పగలవా? అంటే యూత్ స్టడీస్తో పాటు కాంపిటీషన్స్, కో కల్చర్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటున్నావు?
0: మొబైల్స్ ఉన్నా సరే ఇప్పటికీ రేడియో ఇంపార్టెన్స్ ఇంకా తగ్గలేదు. నెట్వర్క్ లేకపోయినా రేడియో వస్తుంది. విలేజెస్లో ట్రావెల్స్ చేసేటప్పుడు రేడియో ఒక బెస్ట్ ఆప్షన్. యూత్ స్టడీస్తో పాటు కాంపిటీషన్స్, కో కల్చర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది కాన్ఫిడెన్స్ను పెంచుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ను ఇంప్రూవ్ అవుతాయి.
1: ఎస్, రైట్ వాసంతి. సరే, నువ్వు డిగ్రీలో బ్యాంకింగ్ స్పెషలైజేషన్ చూస్ చేసుకున్నావు కదా, మరి బ్యాంకింగ్ సెక్టర్లో కెరియర్ బిల్డ్ చేసుకునే వాళ్లకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఏ టాపిక్స్పై ఎక్కువ ఫోకస్ చేయాలి? ముఖ్యంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు నీ తరపున ఏమైనా టిప్స్ లేదా సజెషన్ ఇవ్వాలనుకుంటే మా లిజనర్స్తో షేర్ చేసుకుంటావా?
0: యా, ప్రస్తుతం బ్యాంకింగ్ సెక్టర్లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనే యూత్కు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఐబీపీఎస్, ఎస్బీఐ, ఆర్బీఐ వంటి ఆర్గనైజేషన్స్ ద్వారా వివిధ బ్యాంక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు. నార్మల్లీ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా ఎగ్జామ్స్కి మినిమం ఏజ్ 20 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ వరకు ఉంటుంది. అయితే కేటగిరీ, పోస్ట్ను బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ చాలా ఎగ్జామ్స్ని ఒకటి కంటే ఎక్కువసార్లు అటెంప్ట్స్ చేయవచ్చు. ఏజ్ లిమిట్లో ఉన్నంత వరకు క్యాండిడేట్స్ మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ముఖ్యంగా యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ వంటి సబ్జెక్ట్స్పై ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలాగే

0: న్యూస్ పేపర్స్ చదవడం, కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వడం, మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ విషయంలో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఒకేసారి ఎక్కువ చదవడం కంటే ప్రతిరోజు కొంత సమయం రెగ్యులర్గా చదవడం బెటర్. టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ప్యాటర్న్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అలాగే ఒకసారి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని నిరాశపడకూడదు. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ జర్నీలో ఒక పార్ట్ మాత్రమే. ఒక అటెంప్ట్లో సక్సెస్ రాకపోయినా మనం హార్డ్వర్క్ చేస్తూ ఫోకస్గా ముందుకు వెళుతూ ఉండాలి. ఎప్పుడో ఒకప్పుడు మన కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. పర్సనల్లీ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో చలో చలో సాంగ్ విన్నప్పుడు నాకు చాలా మోటివేషనల్గా అనిపిస్తుంది. ఆ సాంగ్లో ప్రతి లైన్ కూడా మనకు ఒక పాజిటివ్ మెసేజ్ ఇస్తుంది. మన గోల్స్ను పెట్టుకొని ముందుకు సాగుతూ పాజిటివ్ మైండ్ సెట్తో డెడికేషన్తో ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ సాధిస్తామనే కాన్ఫిడెన్స్ ఒక మంచి ఎగ్జాంపుల్ అని నేను భావిస్తున్నాను.
1: వెల్ సెడ్ వాసంతి, నువ్వు చెప్పిన విషయాలు నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. అలాగే నువ్వు చెప్పినట్లుగా సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలోని చల్ చలో సాంగ్ మరి మా లిజనర్స్ కోసం 1 or 2 లైన్స్ పాడగలవా?

0: చేయి ఎరో.
1: సో స్వీట్ వాసంతి, మరి ఇంకెందుకు ఆలస్యం? సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో దీక్షిత్, సంతోష్, రీటా పాడిన పాటను విందాం.

0: సరే వాసంతి, ఇప్పుడు కొన్ని ఫన్నీ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాను. చూద్దాం నువ్వెంత ఫాస్ట్గా ఆన్సర్ చేస్తావో. రెడీనా?
1: యా రెడీ.
0: నువ్వు ఒక రేస్లో పరిగెడుతున్నావు అనుకో, నీ ముందు సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తిని నువ్వు ఓవర్టేక్ చేశావు. ఇప్పుడు నువ్వే పొజిషన్లో ఉన్నావు.
1: సెకండ్ ప్లేస్లో.
0: సెకండ్ ప్లేస్ అని ఎలా చెప్పగలవు?
1: ఎందుకంటే నేను సెకండ్ ప్లేస్లో ఉన్న అతన్ని క్రాస్ చేశాను కాబట్టి నేను సెకండ్ ప్లేస్లోనే ఉంటాను.
0: గుడ్ ఆన్సర్ వాసంతి. ఓకే, ఒక చెట్టు మీద 10 బర్డ్స్ ఉన్నాయి. ఒక హంటర్ వచ్చి ఒక బర్డ్ని షూట్ చేస్తాడు. ఇప్పుడు ఆ చెట్టు మీద ఎన్ని బర్డ్స్ ఉంటాయి?
1: 0 బర్డ్స్ ఉంటాయి.
0: 0నా? ఎలా ఉంటాయి? కాల్చింది ఒక బర్డ్నే కదా.
1: బట్ కాల్చడం వల్ల సౌండ్కి అన్నీ ఎగిరిపోతాయి కదా.
0: అమేజింగ్ వాసంతి, అంటే నీ ఇమాజినేషన్ స్కిల్స్ కూడా బాగున్నాయన్నమాట. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. దేనికి చాలా కీస్ ఉంటాయి కానీ ఒక్క లాక్ కూడా ఓపెన్ కాదు, ఏంటది?
1: పియానో.
0: పియానోనా? ఎలా పియానో?
1: పియానోలో చాలా కీస్ ఉంటే కానీ అవి ప్లే చేయడానికే తప్ప ఓపెన్ చేయడానికి ఉండదు.
0: గుడ్ ఆన్సర్. ఫన్ క్వశ్చన్స్ ని కూడా చాలా స్మార్ట్ గా హ్యాండిల్ చేసావు. సరే, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ కంప్లీట్ ద సెంటెన్స్ రౌండ్ ఆడదాం, ఓకేనా?
1: ఓకే.
0: నేను ఒక చిన్న సెంటెన్స్ చెప్తాను, వెంటనే నీ మైండ్ లో వచ్చిన వర్డ్ లేదా ఆన్సర్ చెప్పాలి. రెడీనా మరి?
1: రెడీ.
0: కాలేజ్ ఈజ్
1: లెర్నింగ్.
0: యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్
1: అడాప్టబిలిటీ.
0: ఓకే. ఎగ్జామ్స్ ఆర్
1: స్కేరింగ్.
0: ఫ్రెండ్షిప్ మీన్స్
1: సపోర్ట్.
0: ఎస్, మంచి ఆన్సర్స్ చెప్పావు వాసంతి. స్పాంటేనియస్ గా కాన్ఫిడెంట్ గా రెస్పాండ్ అయ్యావు. సరే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ 12 ఇయర్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ అచీవ్మెంట్స్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి కదా. మరి ఈ 12 ఇయర్స్ లో సాధించిన అచీవ్మెంట్స్ లో నీకు నచ్చిన ఒక విషయం గురించి మా లిజనర్స్ తో షేర్ చేసుకుంటావా?
1: పిఎం జన్ధన్ యోజన గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ స్కీమ్ ను 2014లో ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకురావడం. ఇంతకుముందు చాలామంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు, బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉండేవారు. దీంతో గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ వాళ్లకు నేరుగా చేరేవి కాదు. పిఎం జన్ధన్ యోజన వల్ల చాలా మంది మొదటిసారిగా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకునే అవకాశం పొందారు. ఈ స్కీమ్ లో మినిమం బ్యాలెన్స్ అవసరం లేకుండానే అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే రూపే డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ వంటి బెనిఫిట్స్ కూడా ఇందులో ఉన్నాయి. గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చే సబ్సిడీస్, స్కాలర్షిప్స్, పెన్షన్స్, ఫినాన్షియల్ అసిస్టెన్స్ లాంటివి డైరెక్ట్ గా అకౌంట్ లోకి చేరే విధంగా ఈ స్కీమ్ ఉపయోగించబడింది. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుంది. డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ పెరుగుతున్న ఈ రోజుల్లో బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ చేరువ కావడంలో పిఎం యోజన ముఖ్యమైన పాత్ర పోషించిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా విమెన్, రూరల్ ఫ్యామిలీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను ఒక బ్యాంకింగ్ స్టూడెంట్ గా అనిపించింది ఏమిటంటే సేవింగ్స్ హ్యాబిట్, ఫినాన్షియల్ అవేర్నెస్ పెరగడానికి కూడా ఈ స్కీమ్ ఒక మంచి ప్లాట్ఫామ్ లా పనిచేస్తుంది. ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ పేమెంట్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఎక్కువగా ఉపయోగిస్తున్న సమయంలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ స్కీమ్ ద్వారా చాలా మందికి అర్థమయ్యింది. అందుకని నాకు పిఎం జన్ధన్ యోజన అనేది

0: గత కొన్ని సంవత్సరాలలో ప్రజల జీవితాలపై పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని అనిపిస్తుంది.
1: పిఎం జన్ధాన్ యోజన గురించి సింపుల్ అండ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశావు, నిజంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశావు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాసంతి, ఈరోజు నీ జర్నీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేసి ఫ్యూచర్లో మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.
0: థ్యాంక్ యూ.
1: ఇప్పుడు జాను మూవీ నుంచి గోవింద్ వసంత సంగీతంలో ప్రదీప్ కుమార్ పాడిన పాట మీకోసం.

0: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. వార్తల వివరాలు: రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఈ రోజు జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ 2024 ఎన్నికల ఫలితాలను గెలుపుగా కాక రాష్ట పునర్నిర్మాణానికి అప్పచెప్పిన బాధ్యతగా భావించామన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలను, నియోజకవర్గాలను అభివృద్ది చేస్తున్నామని, 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్న ముఖ్యమంత్రి పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు. వివిధ పారిశ్రామిక పాలసీల ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించామని, ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. 2047 తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది.
0: కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన రెండేళ్లలో అనేక కార్మిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామని తెలిపారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా కోటిన్నర మంది కార్మికుల వివరాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డులను నెలకొల్పామని చెప్పారు. కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. మహిళా కార్మికులు రాత్రివేళల్లో పనిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, దుకాణాలకు జీవితకాల అనుమతుల విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లో నిజాయితీ, నైతికత, సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ అన్నారు. విశాఖలో ఈరోజు జరిగిన DG100X ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ, ఈ సదస్సు విద్యారంగంలో పరస్పర అభ్యాసం, అనుభవాల మార్పిడి, సృజనాత్మక చర్చలకు వేదికగా నిలుస్తుందని, దేశ ఉన్నత విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని అన్నారు. రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం

0: నాలుగు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి రెండేళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనను వివరించారు. రైతుల సహకారంతో ఫైన్ రైస్ తో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట వ్యాప్తంగా సీసీ రోడ్లు, ఆర్ఎండ్బీ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి సమీపంలో ఈరోజు జరిగిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం సభలో ఆయన మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది కేవలం అధికారంగా కాక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం పనిచేసిన నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపిన ఆయన, ఎన్డీఏ సమిష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: రెండేళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. రెండేళ్ల క్రితం మేమిచ్చిన హామీలు ఈరోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. డీఎస్సీ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలియజేస్తూ,
2: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలకు పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ప్రజాప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటూ వస్తుంది. గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ ఉత్తరాంధ్రకి తీసుకెళ్లాం. రాజధాని క్వాంటమ్ కోస్ట్ ఆంధ్రకి తీసుకొచ్చాం.
0: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. విజయనగరంలో ఈరోజు జరిగిన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన దేశం వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే చిన్నారులంతా తప్పక చదువుకోవాలని సూచించారు. విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో మిషనరీ ఆధ్వర్యంలో నిర్వహించి మూసివేసిన ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయాన్ని ఆయన ఈరోజు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజుతో కలిసి పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలలలో పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని, బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పెంచాలని సూచించారు. అక్షయపాత్ర ఫౌండేషన్తో మాట్లాడి, పాఠశాలలో మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనను నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఈరోజు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. అలాగే డీఎస్సీలో అన్యాయం జరిగిన వారికి సంఘీభావంగా కూడా నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాగా వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రినా నరేంద్రమోదినా కథితం యత్ రాష్ట్రనిర్మాణస్య పూర్ణక్షమతాయాః సాక్షాత్కారాయ గత ద్వాదశ వర్షేషు సర్వకారేణ మహిళాభ్యః అనుకూలం వాతావరణం నిర్మితమితి. గృహమంత్రి అమిత్ షాహః నవదేహల్యాం శ్రీ అమర్నాథయాత్రాయాః సజ్జతాయాః సమీక్షార్థం ఉచ్చస్తరీయోపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. కేంద్రీయ ప్రశాసనేన ఉద్యోగముద్దిశ్య పెట్రోల్ పంప్ ఇత్యేతేభ్యః పెట్రోల్ డీజల్ ఇత్యేతయోః క్రయణం ప్రతిబంధితం. సంయుక్త రాష్ట్రసంఘః ఓమాన్ దేశస్య తటే తైల నౌకాస్థానాం భారతీయ నావికానాం ఉపరి కృతాక్రమణానాం నిందాం అకరోత్. భారతీయస్య దిగ్గజ లక్ష్య భేదన స్పర్ధాయాః క్రీడకస్య ప్రశిక్షకస్య చ జసపాల్ రాణా ఇత్యస్య 51వ వయసి మృత్యుః అభవత్. అపి చ అస్మిన్ వర్షే ఫీఫా విశ్వకప్ క్రీడాయాం టోరోంటో నగరే గ్రూప్ బి క్రీడాయాం కెనడాదేశః బోస్నియా హర్జెగోవినా దేశేన సహ క్రీడతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య అవదత్ యత్ విత్తీయ సమావేశే ఉద్యమశీలతా ఇత్యతః ఆరభ్య శిక్షా స్వాస్థ్యసేవా స్వచ్ఛత గృహనిర్మాణ క్రీడా విజ్ఞానం ప్రశాసనంచ యావత్ వివిధేషు క్షేత్రేషు మహిళాః ప్రముఖాం భూమికాం నిర్వహంత్యః సంతి. సామాజిక ప్రసార మాధ్యమే శ్రీ మోదీ అవదత్ యత్ డ్రోన్ తంత్రజ్ఞానమిత్యాదిషు ఉదయోన్ముఖ క్షేత్రేషు మహిళానాం వర్ధమాన సహభాగిత్వేన అవసరస్య నూతనాః మార్గాః ఉద్ఘాట్యంతే. సంపూర్ణ దేశే చ వికాస పరిదృశ్యం పరివర్తతే. తత్పూర్వం ఏకస్మిన్ కార్యక్రమే భాషమాణః ప్రధానమంత్రి అవదత్ యత్ గత ద్వాదశ వర్షేషు ఎన్డీఏ ఇత్యస్య సర్వకారః మహిళానాం నేతృత్వే వికాస కార్యం అకరోత్. ఏతచ్చ అన్యేషు క్షేత్రేష్వపి దృశ్యతే.
4: ఆజ్ భారత్ విమెన్ లెడ్ డెవలప్మెంట్ కి రాహ్ పర్ చల్ పడా.
5: హమారీ సర్కార్ నే మహిళాఓ కే లియే సారే రాస్తే ఖోల్ దియే.
4: హమ్నే కరోడో మహిళాఓ కే లియే శౌచాలయ బనవాకర్ ఉన్కా సమ్మాన్ బఢాయా. హమ్నే ఉజ్వలా సిలిండర్ దేకర్ ఉనే ధుయే జైసీ తక్లీఫో సే భీ బచాయా.
5: దశకో సే హమారీ బహనో కే పాస్ హునర్ భీ థా మెహనత్ భీ థీ లేకిన్ ఉనే పూంజీ ఔర్ అవసర్ నహీ మిల్తే థే. 3 కరోడ్ మహిళాఓ కో లఖపతి దీదీ బనానే కా జో సంకల్ప కియా థా వో పూరా హో చుకా హై.
3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏతదపి అవదత్ యత్ సర్వకారః యాః మహిళాః ఆర్థికరూపేణ స్వతంత్రాః భవితుం దీర్ఘకాలం యావత్ ప్రయతంత్యః ఆసన్ తాః స్వసహాయతా సమూహాన్ సక్రియతయా సమర్థయంతీతి. ప్రధానమంత్రి ఇతోపి అధోరేఖితవాన్ యత్ సర్వకారస్య ప్రయత్నాః మర్యాదాయాం అవసరేషు సశక్తీకరణే చ నిహితాః సంతీతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ మాసస్య 14వ దినాంకే ఫ్రాన్స్ దేశస్య నీస్ నగరం గమిష్యతి. తదైవ ఫ్రాన్స్ స్లోవాకియా దేశయోః ద్వయోః రాష్ట్రయోః యూరోపీయ యాత్రాయాః ప్రథమః చరణః భవిష్యతి. అస్మిన్ వర్షే ఫర్వరి మాసే ద్వయోః రాష్ట్రయోః సంబంధః విశేష వైశ్విక సామరిక సహభాగిత్వ రూపేణ వర్ధితస్యానంతరం రాష్ట్రపతినా ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఇత్యనేన సహ ఏతత్ తస్య ప్రథమం ద్వైపాక్షికం శిఖర సమ్మేళనం భవిష్యతి. అతః అస్యాః యాత్రాయాః విశేషం మహత్వం వర్తతే. ఏవియన్ నగరే G7 శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం ఫ్రాన్స్ దేశం ప్రత్యాగమనాత్ ప్రాక్ నీస నగరాత్ శ్రీ మోదీ స్లోవాకియా దేశం గమిష్యతి, యత్ర భారతం దక్షిణ విశ్వేత్యస్య ప్రముఖస్వర రూపేణ భాగం గ్రహిష్యతి. కేంద్రీయ గృహమంత్రిణా అమిత్ షాహేన నవదెహలీ శ్రీ అమర్నాథ యాత్రాయాః సజ్జతాయాః సమీక్షార్థం ఉచ్చస్తరీయ సభాయాః అధ్యక్షత కృతా. అస్యాం సభాయాం సేనాధ్యక్షః ఉపేంద్ర ద్వివేది, రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత డోభాలః, జమ్మూకశ్మీరస్య ఉపరాజ్యపాలః మనోజ సిన్హా, CRPF, BSF, CISF, ITBP అథ SSB ఇత్యస్య మహానిదేశకాః అపి ఉపస్థితాః ఆసన్. అమర్నాథయాత్రా జులై మాసస్య తృతీయదినాంకాదారభ్య ఆగస్ట్ మాసస్య అష్టావింశతిదినాంకపర్యంతం భవిష్యతి. ప్రియా శ్రోతార, సంస్కృతవార్తాయా సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సౌమ్యవ కార్యక్రమోయం ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ AIR చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. సర్వకారేణ సంస్థాగత ఔద్యోగిక వాణిజ్యిక గ్రాహకేభ్యః ఖుద్రేతి విక్రయ కేంద్రేభ్యః మోటార్ స్పిరిట్ ఇత్యాఖ్యం ఉచ్చగతి డీజల్ ఇత్యస్య క్రయణం ప్రతిబంధితమస్తి. సహైవ హి తేభ్యః స్వకీయ ఉపభోక్తృ పంపాఖ్యేభ్యః విక్రయ కేంద్రేభ్యః స్వకీయ ఆవశ్యకతాం ప్రాప్తుం ఆదిష్టమస్తి. పశ్చిమ ఏషియా దేశే వర్తమాన సంకటం అభిలక్ష్య వైశ్విక ఆపూర్తి శృంఖలాసు మధ్య వ్యవధానే స్థానీయ అభావాన్ నివారయితుం అయం నిర్ణయః కృతోస్తి. ఏకస్యాం అధిసూచనాయాం పెట్రోలియం ప్రాకృతి గ్యాస్ ఇతి మంత్రాలయః అవదత్ యత్ 90 దివస పర్యంతం ఏతే ప్రతిబంధాః ప్రవర్తంతే ఇతి. విదేశ మంత్రాలయేన సంయుక్తరాజ్య అమెరికా దేశస్య జార్జ్ డీ అఫియర్స్ జేసన్ మీక్స్ ఇత్యమం ఆహూయ ఒమాన్ తటే వాణిజ్యిక నౌకాయాం ఆక్రమణస్య విరోధః ప్రకటితః. హ్యః 20 భారతీయ కర్మచారిభిః సహ ఏకస్యాం అన్యస్యాం నౌకాయాం ఆక్రమణం అభవత్. అమెరికీ రాజదూతః నవదిల్ల్యాం విదేశ మంత్రాలయస్య అపర సచివేన ఆహూతః. అయం ద్వితీయః అవసరః అస్తి యదా అమెరికా దేశస్య రాజదూతః మంత్రాలయేన ఆహూతః. ప్రారంభే లుప్తాః ఇతి సూచితాః త్రయః భారతీయ నావికాః ఏకస్మిన్ ఆక్రమణే మృతాః ఇతి పుష్టీకృతమస్తి. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముహు అద్యారభ్య ద్విదివసీయ యాత్రాయాం దేహరాదూన నగరం సంప్రాప్తవతి. ఉత్తరాఖండస్య రాజ్యపాలేన సేవానివృత్తేన లెఫ్టినెంట్ జనరల్ గురుమీత్ సింగ్ ఇత్యనేన ముఖ్యమంత్రిణా పుష్కర సింగ్ ధామినా సహ తస్యాః స్వాగతం విహితం. నిర్ధారిత కార్యక్రమానుసారం రాష్ట్రపతిః అద్య దేహరాదూన నగరస్య రాష్ట్రపతి నికేతనం గత్వా 32 ఏకడ పరిమితేషు క్షేత్రేషు వికసితస్య రాష్ట్రపతి ఉద్యానస్య సాంప్రతిక నిర్మాణ వికాసయోః కార్యాణాం అవలోకనం కరిష్యతి. భారత ఋతువిజ్ఞాన విభాగః అవదత్ యత్ శ్వః యావద్ వాయవ్య భారతే ఆర్ద్ర ఋతుః అనువర్తతే, యత్ర ప్రజండ వాతేన శిలావృష్ట్యా చ సహ మేఘావృష్టేః సంభావనా విద్యతే. ఋతువిజ్ఞాన విభాగానుసారం అగ్రిమద్వయోః త్రిషు వా దివసేషు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ పశ్చిమబంగాళ బిహార ఛత్తీస్గఢ ఒడిశా ఝార్ఖండ్ ఉత్తరప్రదేశస్య చ కేషుచిద్ భాగేషు నైరుత్య ప్రావృటః అగ్రే గమనీయా, పరిస్థితిః అనుకూలా అస్తీతి అనుమితమస్తి. అంతే శోకాస్పదం ఏకా వార్తా. ప్రసిద్ధః భారతీయః లక్ష్యభేదన స్పర్ధా ప్రశిక్షకః క్రీడకశ్చ పూర్వ ఏషియన్ గేమ్స్ స్వర్ణపదక విజేత జస్పాల్ రాణా దివంగతః. సహ 49 వర్షీయః ఆసీత్. భారతీయ రాష్ట్రీయ రైఫల్ సంఘస్య అధ్యక్ష కలికేష్ నారాయణ సింగ్ దేవస్య అనుసారం శ్రీ రాణా గతరాత్రౌ దిల్ల్యాః చికిత్సాలయ అంతిమం శ్వాసం అగృహణాత్. రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముహు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇత్యాదయః నేతారః జస్పాల్ రాణావర్యస్య నిధనె శోకం ప్రకటితవంతః. అస్మిన్ వర్షే ఫీఫా విశ్వకప్ క్రీడాయాం టొరంటో నగరే గ్రూప్ బి క్రీడాయాం కనాడాదేశ బోస్నియా హర్జగోవినా దేశేన సహ క్రీడతి. అంతే ముఖ్య వార్తాః పునరేకవారం. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కథితం యత్ రాష్ట్ర నిర్మాణస్య పూర్ణక్షమతాయాః సాక్షాత్కారాయ గత 12 వర్షేషు సర్వకారేణ మహిళాభ్యః అనుకూలం వాతావరణం నిర్మితం. गृहमंत्री अमित शाह नवदेहली नगरे श्री अमरनाथ यात्रायाः सज्जतायाः समीक्षार्थं उच्चस्तरीयोपवेशनस्य अध्यक्षताम् अकरोत्। केन्द्रीय प्रशासनेन उद्योगमुद्दिश्य पेट्रोल पंप इत्येतेभ्यः पेट्रोल डीजल इत्येतयोः क्रयणं प्रतिबन्धितम्।

ఉద్ఘాటితం. సంయుక్త రాష్ట్ర సంఘ ఓమాన దేశస్య తటే తైల నౌకాస్థానాం భారతీయ నావికానాం ఉపరి కృతాక్రమణానాం నిందాం అకరోత్. భారతీయస్య దిగ్గజ లక్ష్య భేదన స్పర్ధాయాః క్రీడకస్య ప్రశిక్షకస్య చ జస్పాల్ రాణా ఇత్యస్య 49వ వయసి మృత్యుః అభవత్. అపిచ అస్మిన్ వర్షే ఫీఫా విశ్వకప్ క్రీడాయాం టోరంటో నగరే గ్రూప్ బి క్రీడాయాం కెనడా దేశః బోస్నియా హర్జెగోవినా దేశేన సహ క్రీడతి ఇతి వార్తాః.

ఈనాటి పల్లెసిమిల కార్యక్రమంలో రంగస్థలి పాదుకా పట్టాభిషేకం నాటకం నుంచి దశరథుని పాత్ర నిర్వహణ శ్రీ నూకల జానకి రామయ్య హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.

0: దేవి కైక, నీ హృదయము వివేకామృత కలశము. నేడు నీకొక శుభవార్త. ఈ వార్త నీ పూజా ఫలితముగా సంక్రమించినది. నేడు మన శ్రీరాముడు
1: ధనుజగణములందునిమి తాపసులెల్లరగా చదీక్షతో జనకుని రాజ్యమేగి అట జాహ్నవి

నాథుడయి చక్కని కోడలి నిచ్చే నీకు నీ తనయుడు రాధవుడు ఇక తల్

అవును దేవి, యాగ సంరక్షణ కార్య విజేతలైన రామ లక్ష్మణులకు తోడుగా విశ్వామిత్రుల వారు సీతా స్వయంవరమునకు మిథిలకేగినారట అచ్చటా.

జయమును వినవానిదే జనకపుత్రి మనసు పుత్రుడు రాముడు.

దేవా, హవ్యవాహనారూఢ రఘువంశ మూల పురుష, నీ వంశమున జన్మించి ప్రతిష్టాత్మకంబుగానే ఈ పృథివిని పరిపాలించారు. సూర్యవంశ సంజనితుడనైనందులకు చరితార్థుడైనాడను తండ్రి. ఈ ధరణీసుడు దశరథుడు ఇక విరామము కొరకు నిరీక్షించుచున్నాడను. అందులకే నా జ్యేష్ఠ కుమారుని శ్రీరాముని అయోధ్యకు పట్టాభిషిక్తుని చేయ నిశ్చయించాను. నన్ను దీవించు తండ్రి.

ఎడుగావలసి ఆ ప్రజ్ఞాని శ్రీరాముని ధరకులు రాజుగా చేయని చిటిని అయోధ్యావా.

నాడు నీకిడిన వరములు గుర్తులేకేమి దేవి? నీవే కదా అవసరమైనప్పుడు కోరుకొందును అంటివి. ఓహో, అందులకు ప్రమాణము కావాలయునా? సరే, అందులకిదియే నా ప్రమాణం.

నీకి వరములు కొదువయగునే. రాజలక్ష్మి ఏ

ఏది ఏమైనా దింతలో ఎరుగనైతి ఎటులే రీతి కర్కశ ముట్టి పడగా

కైకా, ఉదారుణమైన నీ పైశాచిక స్వరూపానికి ఎదురాడగల ఓపిక నాకు లేదు. భయంకరమైన నీ రాక్షసత్వం ముందు నిలిచి పలుకగల బలము నాకు లేదు. కైకా కైకా, వాడు నా శ్రీరాముడు కారడవలకు పోయిన మరుక్షణము నీ నుదిటి కుంకుమ నేలరాలుడు తథ్యము కఠోర వైధవ్యము కన్నను రాజమాత గౌరవమే మేలు అనిపించిన నీ ఇచ్చ వచ్చినట్లే ప్రవర్తించు. కానీ బ్రతుకగలేను రాఘవు నివాసి మతి సెడి

రాణి రాజమాత, ఓ రాజమాత, అభివందనములు అభివందనములు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడినవా కేకయ్య రాజపుత్రి? ఓ సీ రాక్షసి, శ్రీరాముడు సీత లక్ష్మణులను వెంటనిడుకొని అరణ్యములకు వెడలిపోయినాడే.

మనసునగారు చుచ్చువడి మారణ హోమము ప్రజ్వరిల్లెనే తనయుని తల్లిదండ్రులకు దౌ

0: వధించే.
1: నిన్ను వధించుటేమిటే, నీవే నన్ను నా ఆనందమును హరించి ఈ అయోధ్యను శ్మశానము చేసితివి కదే. నా బిడ్డ, నా గారాల పట్టి నీ మూలమున అరణ్యములు పట్టిపోయిన దుర్భరమైన ఈ అరణ్యమునందు ఎంత అలమటించుచున్నవాడో కదా. రామా, శ్రీరామా, ఏ తండ్రి కుమారునికి విధించినట్టి ఘోరమైన శిక్ష విధించినాడనయ్యా. నీవు నాకేల పుట్టితివయ్యా. రాజ్యం ఏలవలసిన వాడవు రాజ్యమును వీడి అరణ్యములకు వెడలిపోయితివి. నీ వియోగమును నేను భరించలేను శ్రీరామచంద్ర. రామా, వచ్చి నీ రాజ్యమును నీవే ఎలు.

సారథి అపూ

మీరింతవరకు పాదుక పట్టాభిషేక నాటకం నుంచి దశరథిని పాత్ర విన్నారు. నిర్వహణ శ్రీ నూకల జానకిరామయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.

0: ఈనాటి పల్లెసెముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాల గురించి తెలుసుకుందాం. మొక్కలు ఆహారాన్ని ధాతువులు లేదా సమ్మేళనాల రూపంలో తీసుకుంటాయి. వీటిని పోషకాలు అని అంటాము. మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, ప్రత్యుత్పత్తికి 18 రకాల పోషకాలు తప్పనిసరిగా అవసరం. కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ధాతువులను మొక్క సహజంగా గాలి నుండి, నీటి నుండి తీసుకుంటుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ ముఖ్య పోషకాలుగాను, కాల్షియం, మెగ్నీషియం, గంధకం ఉపపోషకాలుగాను, జింకు, రాగి, ఇనుము, మ్యాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, సోడియం, కోబాల్ట్ మొదలైనవి సూక్ష్మ పోషకాలుగాను విభజించారు. నిరంతరం పంటలు పండిస్తున్న కారణంగా క్రమంగా భూమి నుండి పోషకాలు త్వరితంగా ఖాళీ అవుతున్నాయి. వీటిని భర్తీ చేయడానికి మొక్కలకు లభ్యమయ్యే విధంగా పోషకాలను అందించాలి. మొక్క జీవనక్రియలలో ప్రతి పోషకం ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తిస్తుంది. అది లోపించినప్పుడు దిగుబడి తగ్గుతుంది. ఒక పోషకం చేసే పని వేరొక పోషకం చేయలేదు. ఒక పోషక లోపాన్ని వేరొక పోషకంతో భర్తీ చేయలేము. మొక్క తీసుకునే పరిమాణాన్ని బట్టి ముఖ్య, ఉప, సూక్ష్మ పోషకాలుగా విభజించారు కానీ వాటి ప్రాధాన్యత, ఆవశ్యకతల్లో తేడాలు లేవు. మొక్కకు అవసరమైన అన్ని పోషకాలు తగిన సమయంలో కావలసిన పరిమాణంలో లభ్యమయ్యే విధంగా అందుబాటులో ఉన్నప్పుడు పైరు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. దీనివల్ల మంచి దిగుబడులు సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. ముందుగా స్థూల పోషకాల విషయానికి వచ్చినట్టయితే నత్రజని. ఇది మొక్కకు కావలసిన ముఖ్య పోషకాలలో మొదటిది, ముఖ్యమైనది. పైరుకు దీని అవసరం మొదటి నుండి చివరి వరకు కూడా ఉంటుంది. నత్రజనిని మొక్కలు అమ్మోనియం నైట్రేట్ రూపాల్లో తీసుకుంటాయి. నత్రజని ప్రభావం ముఖ్యంగా పైరు పెరుగుదల మీద దుబ్బు చేయడంలోనూ, కొమ్మలు తొడగడంలోనూ ఉంటుంది. పైరు మీద దీని ప్రభావం త్వరితంగానూ, స్పష్టంగానూ కనిపిస్తుంది. నత్రజని వేయడం వల్ల ఆకులు ముదురు ఆకుపచ్చని రంగుతో ఆరోగ్యంగా కనిపిస్తాయి. తగినంత నత్రజని ఉన్నప్పుడు మిగిలిన పోషకాలు కూడా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. ఒక మాటలో చెప్పాలంటే నత్రజని మొక్కకు ప్రాణంతో సమానం. అధికంగా వేసినప్పుడు పూతకు ఆలస్యంగా వచ్చి పంటకాలం పొడిగించబడుతుంది. తాలు గింజల శాతం అధికం కావడం, చీడపీడలకు సులభంగా గురికావడం, దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. నత్రజని లోపించినప్పుడు పెరుగుదల నెమ్మదిగాను, మొక్క పొట్టిగా ఉండిపోవడం, ఆకులు పాలిపోయి పసుపచ్చగా మారడం, ఫలసాయంలో మాంసకృతుల శాతం తగ్గిపోవడం జరుగుతుంది. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకుల మొనల నుండి మధ్య వరకు క్రమంగా మాడిపోవడం, ముదురు ఆకులు ముందుగానే పసుపుగా మారిపోయి ఎండిపోయి రాలిపోవడం, పూత బాగా తగ్గి తక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. ఇక భాస్వరం విషయానికి వచ్చినట్టయితే ఈ పోషకాన్ని మొక్కలు భాస్వరికాంల లవణముల రూపంలో తీసుకుంటాయి. వేళ్ల పెరుగుదలకి, పూత, కాడ, గింజ కట్టడానికి భాస్వరం తోడ్పడుతుంది. పైరు దుబ్బు చేయడానికి, మొక్క శాఖోపశాఖలుగా గుబురుగా పెరగడానికి, భూమిలో గల సేంద్రియ పదార్థాలు బాగా చివకడానికి ఉపయోగపడుతుంది. త్వరగా పక్వానికి వస్తుంది. భాస్వరం తగినంతగా ఉంటే నత్రజని ఎక్కువైనందువల్ల పైర్లలో కలిగే దుష్ఫలితాలు కొంతవరకు అరికట్టచ్చు. నేలకు భాస్వరం మరింత ఎక్కువైతే జింక్ వంటి సూక్ష్మ పోషకాల లభ్యత తగ్గిపోతుంది. పైరుకు ప్రథమ దశలో భాస్వరం ఆవశ్యకత అధికం కాబట్టి పూర్తి మోతాదును పైరు మొదటి దశలో ఒకేసారిగా వేసి నేలలో కలిసేటట్లుగా చేయాలి. పైరు 20% పెరిగే సమయానికి 50% భాస్వరాన్ని తీసుకుంటుంది. భాస్వరం లోపించినప్పుడు మొక్క పెరుగుదల, పిలకలు పెట్టే శక్తి తగ్గిపోతుంది. వేళ్ల పెరుగుదల బలహీనంగా ఉంటుంది. ఆకులు ముదురు, ఆకుపచ్చ, నీలిరంగు కలిసినట్లుగా ఉంటాయి. పూత రావడం, పైరు పక్వానికి రావడం ఆలస్యమవుతుంది. పళ్ళు, గింజలు, విత్తనాలు అభివృద్ధి కావడం తక్కువగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో భాస్వర లోపం వల్ల పంట పూర్తిగా నష్టపోవచ్చు. ఇక పొటాషియం విషయానికి వచ్చినట్టయితే ఈ పోషకాన్ని మొక్కలు పొటాషియం రూపంలో తీసుకుంటాయి. పైరుకు ఆరోగ్యం, దృఢత్వం దీనివల్ల చేకూరుతుంది. పైరుకు రోగ నిరోధక శక్తిని కలిగించి పురుగులకు, తెగుళ్లకు లొంగనీయదు. శాఖీయ భాగాలను, కాండాన్ని బలపరిచి నేలపై వాలిపోనీయదు. గింజకట్టు పూర్తిగా బరువుగా ఉండి నాణ్యత పెరుగుతుంది. పొటాష్ లోపించినప్పుడు ముదు

ఆకుల అంచులు ఆకుపచ్చని రంగు నుండి పసుపుపచ్చగా మాడిపోతాయి. ఆకు కొనలు గోధుమ రంగుగా మారి దిగువ భాగానికి విస్తరించడం జరుగుతుంది. త్వరితంగా చీడపీడలకు లోనవుతాయి. తక్కువ నాణ్యత గల పంట తక్కువ దిగుబడి వస్తుంది. పళ్ళు కూరగాయల పంటల్లో రంగు రుచి వాసన రవాణాలో నిల్వ ఉండే గుణం తగ్గిపోతుంది. ఇక ఉప పోషకాల విషయానికి వచ్చినట్టయితే కాల్షియం, ఈ పోషకాన్ని మొక్క కాల్షియం ధాతు రూపంలో తీసుకుంటుంది. ఇది మొక్క వృద్ధి చెందడానికి, వేళ్లు బాగా గట్టిపడ్డానికి, గింజ కట్టడానికి తోడ్పడుతుంది. ఇది లోపించినప్పుడు లేత ఆకులు ముడుచుకుని వంకర్లు తిరుగుతాయి. సైజు కూడా మామూలు కన్నా చిన్నవిగా మారుతాయి. ఆకుల కొనల నుండి అంచుల వెంబడి ఎండిపోతుంది, వేరు పెరగదు. మెగ్నీషియం విషయానికి వచ్చినట్టయితే ఈ పోషకాన్ని మొక్క మెగ్నీషియం ధాతు రూపంలో తీసుకుంటుంది. ఆకుల్లోని ఆకుపచ్చని పదార్థంలో మెగ్నీషియం ప్రధానమైంది. నేలలోని భాస్వరాన్ని గ్రహించడంలో మెగ్నీషియం తోడ్పడుతుంది. మెగ్నీషియం లోపించినప్పుడు ప్రారంభంలో ముదురు ఆకుల అంచులు, అంచుల సమీపంలో ఈనెల మధ్యభాగం పాలిపోతుంది. ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకులో మచ్చలు ఏర్పడ్డ భాగాలు పసుపు రంగుగా మారి పండిపోయినట్టుగా కనిపిస్తాయి. రెమ్మలు బలహీనమై ఆకులు ముందుగానే రాలిపోతాయి. ఆకులు చిన్నవిగా అంచులు పైకి ముడుచుకుని ఉంటాయి. గంధకం విషయానికి వచ్చినట్టయితే ఈ గంధకాన్ని మొక్క సల్ఫేట్ రూపంలో తీసుకుంటుంది. ఇది సులభంగా నీటిలో కొట్టుకుపోయే స్వభావం కలిగి ఉంటుంది. దీని ఆవశ్యకత మొక్క పెరుగుదల నిర్వహణలో నత్రజనిలాగా ఉంటుంది. నత్రజని స్థిరీకరింపచేసే సూక్ష్మజీవుల చర్య శక్తివంతంగా ఉండడానికి గంధకం తోడ్పడుతుంది. గంధకం లోపించినప్పుడు లేత ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోయి పాలిపోయినట్టుగా కనిపిస్తాయి. కాండం సరిగ్గా పెరగదు. మొక్క సన్నగా పొట్టిగా ఎదుగుదల తక్కువగా ఉంటుంది. పూత రావడం ఆలస్యమవుతుంది. పప్పుజేతి పైర్ల వేళ్లకు ఉండే బుడిపల సంఖ్య తగ్గిపోతుంది. గంధక లోప లక్షణాలు దాదాపు నత్రజని లోప లక్షణాలని పోలి ఉంటాయి. ఇక మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినట్టయితే జింక్, ఈ పోషకాన్ని మొక్కలు జింక్ ధాతు రూపంలో తీసుకుంటాయి. మొక్క ఎదుగుదలకు కావలసిన హార్మోన్లు తయారు కావడానికి నత్రజని భాస్వర పోషకాల సమర్థ వినియోగానికి ఈ పోషకం ఉపయోగపడుతుంది. జింక్ లోప లక్షణాలను గనక మనం చూసినట్టయితే లేత ఆకుల్లో ఈనెల మధ్య భాగాలు పసుపు రంగుగా మారడం, ఆకుల చివర్లలో ఈనెలకు ఇరువైపులా తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం, మొక్కలు గిడిసబారి ఎదుగుదల తగినంతగా లేకపోవడం, కణుపుల పొడవు తగ్గి ఆకులు గుబురుగా ఉండడం, పూత ఆలస్యం కావడం జరుగుతుంది. మొక్కలు రాగి పోషకాన్ని రాగి ధాతువు రూపంలో తీసుకుంటాయి. క్లోరోఫిల్ తయారీలో దీని ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎంజైముల చర్యలో రాగి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక మొక్కలో రాగి లోప లక్షణాలు గనక మనం చూసినట్టయితే ఆకులు ముదురు ఆకుపచ్చ నీలిరంగు కలిసినట్టుగా ఉండడం, ఆకుల కొనలు పసుపుగా పాలిపోయి తెల్లగా మారి ఎండిపోవడం, ఆకుల మీద గచ్చకాయ రంగు లేదా నీలిరంగు మచ్చలు ఏర్పడడం, కంకుల్లో గింజలు పూర్తిగా ఏర్పడక చిన్నవిగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక మొక్కకి ఇనుము యొక్క ఆవశ్యకతను గనక మనం చూసినట్టయితే ఇది ఇనుము ధాతువు రూపంలోనే మొక్క తీసుకుంటుంది. ఆకుల్లో పత్రహరితం తయారు కావడానికి ఇది చాలా ప్రధానమైనది. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బోహైడ్రేట్ల తయారీకి సహాయపడుతుంది. ఈ ఇనుపధాతు లక్షణాలు గనక మనం చూసినట్టయితే ఆకులోని పచ్చని పదార్థం కోల్పోతుంది. ఈనెల మధ్య భాగం పసుపుగా మారుతుంది. దీనిని ఐరన్ క్లోరోసిస్ అంటారు. ఈ ఇనుపధాతు లోపం తీవ్రమయ్యే కొద్దీ క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఆకుల కొనలు ఎండిపోతాయి. లోప లక్షణాలు లేత ఆకుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. మొక్కలు మ్యాంగనీస్ ని మ్యాంగనీస్ ధాతు రూపంలో తీసుకుంటాయి. క్లోరోఫిల్ తయారు కావడంలో ఇనుముతో పాటు మ్యాంగనీస్ కూడా తోడ్పడుతుంది. ఎంజైమ్లను ఉత్తేజపరిచి నత్రజని జీవక్రియ చురుగ్గా జరిగేటట్టుగా చేస్తుంది. ఇక మొక్కల్లో ఈ మ్యాంగనీస్ ధాతు లోపాన్ని గనక మనం గమనించినట్టయితే ఇది ఇనుప ధాతు లోప లక్షణాలనే పోలి ఉంటాయి. రెండింటిలోనూ ఆకులో ఈనె మధ్య భాగాలు పసుపు రంగుగా మారుతాయి. అయితే ఈనెలు ఈనెల దగ్గర ఉన్న ఆకు భాగము ఆకుపచ్చగా ఉన్నప్పుడు మ్యాంగనీస్ లోపంగాను, పసుపు రంగుగా ఉన్నప్పుడు ఇనుప ధాతు లోపంగాను గుర్తించాలి. మొక్కలు బోరాన్ పోషకాన్ని బోరేట్ రూపంలో తీసుకుంటాయి. ఆకుల్లో తయారయ్యే ఆహారం మొక్కలోని అన్ని భాగాలకు చేరవేయడంలో, మొక్క నీటి అవసరాలు తీర్చడంలో బోరాన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక బోరాన్ లోప లక్షణాలు గనక మనం చూసినట్టయితే లేత చిగురు ఆకులు మెల్లి తిరిగి చనిపోవడం, పూత పిండ రాలిపోవడం, కాయలు పగుళ్ల బారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మొక్కలు మ్యాలిబ్డినం పోషకాన్ని మ్యాలిబ్డేట్ రూపంలో తీసుకుంటాయి. సూక్ష్మ పోషకాలన్నింటిలో మ్యాలిబ్డినం

0: అతి తక్కువ పరిమాణంలో అవసరమవుతుంది. ఇది ఈ నత్రజనిని వినియోగించుకోవడంలోనూ పప్పుజాతి పైర్లలో రైజోబియం చర్యను ఎక్కువ చేయడానికి ఈ మాలిబ్డెనం అవసరమవుతుంది.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సిమల కార్యక్రమంలో ఔషధ సుగంధ తైల పంటల సాగు, డాక్టర్ పి రమాదేవి గారితో పరిచయం, విత్తన గ్రామ పథకం గురించిన వివరాలు. 7:45 వికసిత్ భారత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ గురించి MRS ప్రకాశ్రావు గారితో పరిచయం వినవచ్చు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుంచి, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 ద్రౌపది స్వయంవరం వి విజయకుమారి భాగవతారిణి గారిచే హరికథాగానం, 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: 100% లవ్ చిత్రానికి హరిని పాడిన పాట అది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆర్థిక సమూహాలు వ్యాపారవేత్తలుగా ఎదగడం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, సుపరిపాలన వంటి వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ఈరోజు ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఇది వారికి సరికొత్త అవకాశాల మార్గాలను తెరవడమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ది రూపురేఖలను సైతం మార్చేస్తోందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్ర అనుభవాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి భద్రతా సంస్థల డైరెక్టర్ జనరల్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. రక్షణ శాఖ బడ్జెట్ను రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచి దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో ప్రబుద్ద వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన వల్ల అంతర్జాతీయ వేదికలపై ఈరోజు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని ఆయన అన్నారు.
2: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, స్పిరిచువల్ ఆర్ ఎకనామిక్ స్తర్ పర్ భారత్ కో మజ్బూత్ కర్నే కా కామ్ ఇస్ సమయ కర్ రహీ హై.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమించారని ఆయన అన్నారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పేరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరడం ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7 గంటల నుండి దూరదర్శన్ నేషనల్, ఐఏఎఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశంలో వైమానిక భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకిత భావంతో ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఘోర విమాన ప్రమాదం జరిగి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా పోస్టులో మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది జరిగిన ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణాలను పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరిచినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 18,554 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, సంస్థ లాభం 578 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా చట్టసభల సభ్యులు, వాణిజ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, అమెరికన్ సెనేటర్లు, ప్రధాన అమెరికన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఈ సందేశాలు విస్తరిస్తున్న అమెరికా భారత్ భాగస్వామ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన ఈ ఘనత నాయకత్వంపై భారత ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వార్బర్గ్ పింకస్ సంస్థ చైర్మన్ చార్లెస్ ఆర్కే తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నిస్ నగరంలో ఎల్లుండి జరిగే భారత్ ఇన్నోవేట్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతదేశ నూతన ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే వాణిజ్య ప్రతిపాదనలను ప్రదర్శిస్తారు. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వేలాది ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి చివరికి 120 స్టార్టప్లను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
3: భారత్ సర్కార్ కి శిక్షా విభాగ్ నే ప్రధానమంత్రి జీ కి విజనరీ సజెషన్స్ కో ఏక్ యాక్షన్ మే పరివర్తిత్ కియా హై. ఏక్ బహుత్ క్రిటికల్ స్క్రూటినీ కే మాధ్యమ్ సే హజారో ప్రపోజల్ కే అందర్ సే 120 స్టార్టప్స్ కో సిలెక్ట్ కియా గయా హై. 13 ప్రయారిటీ సెక్టర్ మే 120 స్టార్టప్స్ కో ఇకట్ఠా కియా గయా హై ఔర్ ఉస్మే లగ్భగ్ 20 సే జ్యాదా భారత్ కి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కి పార్ట్నర్షిప్ రహా హై.
1: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్, విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య భారతదేశంలో రేపటి వరకు పిడుగులు, బలమైన ఈదురుగాలు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీతో ఫిఫా ప్రపంచకప్ 2026 వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ధ గాయకులు షకీరా, బర్నాబాయ్ ఈ టోర్నమెంట్ అధికారిక గేయం దాయి దాయి ప్రదర్శనతో అలరించారు. మెక్సికన్ సంగీత ప్రముఖులు అలెజాండ్రో ఫెర్నాండెస్, లీలా డౌన్స్ బెలిందాల ప్రదర్శనలు ఈ ఫుట్బాల్ పండుగకు మరింత ఊపునిచ్చాయి. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ పోటీలు ఈ రోజు ప్రారంభమవుతాయి. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో ఔషధ సుగంధ తైల పంటల సాగు ఈ అంశం గురించి డాక్టర్ పి రమాదేవి గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ పి రమాదేవి గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: మీరు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలో ఉన్నటువంటి ఉద్యాన పరిశోధన స్థానం ఉంది కదండి, అక్కడ మీరు సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఏ విభాగంలో ఉంది?
2: ఔషధ సుగంధ మొక్కలు మరియు తమలపాకు.
1: ఇప్పుడు మీరు ముందుగా అన్నారు ఔషధ సుగంధ తైల మొక్కలు అని. మామూలుగా మనం మిగతా మొక్కలన్నింటినీ కూడా ఎక్కువ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో సాగు చేస్తూ ఉంటాం కదండి. అయితే అవన్నీ కూడా రోజువారి మనం ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం, కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఇక మిగతా పంటలు కానివ్వండి. అయితే ఈ ఔషధ సుగంధ తైల మొక్కలు అనేసరికి మనం రోజువారి అనేది తక్కువగా వాడుకుంటూ ఉంటాం కదండి. మరి వీటిని ఈ మధ్య కాలంలో ఎక్కువగా సాగు చేయాలి అని మీరు చెప్తూ ఉన్నారు, ఎందుకండి?
2: అంటే గతంలో పోల్చుకున్నట్లయితే మనకి ఔషధ సుగంధ మొక్కలు అనేది ఎక్కువగా కూడా మనం మూలిక వైద్యంలో వాడేటువంటి మొక్కలన్నీ కూడా ఎక్కువగా మనం ప్రకృతిలో కానీ లేదా అడవుల నుంచి ఎక్కువగా సేకరించడం జరుగుతుంది. మనం మారుతున్న జీవన విధానాలు, అంటే జనాభా పెరగడంతో పాటు అడవులు నరికివేయడం, అదేవిధంగా గనులు తవ్వడం కానీ, కొన్ని ఫ్యాక్టరీలు ఎక్కువగా అంటే పరిశ్రమలు ఎక్కువగా స్థాపించడం, జల విద్యుత్ ప్రాజెక్టులు, అదేవిధంగా పోడు వ్యవసాయం చేపట్టడం వల్ల అంటే అతి తక్కువ ధరకు ఈ మూలికలు దొరకడం, దాంతోపాటుగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ మూలికల నుంచి సంగ్రహించినటువంటి విలువలు ఉన్నటువంటి ఔషధాలను వివిధ అంటే మందుల తయారీలో వాడుతున్నారు కాబట్టి రాను రాను వీటిని సంగ్రహించే లేదా మనం అడవుల నుంచి సేకరించుకోవడం ఎక్కువగా అయిపోయి రాను రాను కొన్ని కొన్ని మొక్కలు దాదాపుగా అంతరించిపోయే దశకు చేరినాయండి. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 16 రకాలైన మొక్కలు ఇప్పటికీ ఆల్రెడీ అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఆయా ప్రాంతాల్లో దొరికే మొక్కలు వాటి యొక్క సేకరణ, అదేవిధంగా ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించడం జరిగిందండి. దీంతో పాటుగా మనకి సాధారణంగా ఏమవుతుందంటే మనకి ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికేటువంటి మూలికలలో ఔషధ విలువలు వేరువేరుగా ఉంటాయి. అందుకని మనకి పరిశ్రమల్లో లేదా ఆయుర్వేదిక్ ఫార్మసీస్ కానీ లేదా ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్లో ఎక్కడైనా వాడేటప్పుడు ఔషధ విలువలు వేరువేరుగా ఉంటే వాళ్ళకి మార్కెట్లో వాళ్ళు తీసుకున్నటువంటి ప్రోడక్ట్ నుంచి సరైనటువంటి ఔషధ విలువలు లేదా ఔషధ గుణాలు ఉన్నటువంటి వీర్యం రాదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా చాలా ఎక్కువగా నష్టం జరగడం జరుగుతుంది. కాబట్టి మనము అలా కాకుండా కొన్ని పంటల్లో ముఖ్యంగా కొత్త రకాలు, మేలైన రకాలు ఉన్నాయి, ఔషధ విలువలు ఎక్కువ ఉన్నటువంటి రకాలను కూడా విడుదల చేయడం జరిగింది. అటువంటి రకాలను రైతులు తీసుకొని సాగు చేసుకున్నట్లయితే పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలు, ఈ మూలికల ముడి పదార్థాలు నిరంతరంగా నిరాటకంగా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. తద్వారా ఇటు సాగుదారులకి మంచి ధర వస్తుంది, అదేవిధంగా ఈ పరిశ్రమల్లో కూడా వాళ్ళకి సరిపోయినంత ఆదాయం కానీ ఉండడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా ఈ ఔషధ విలువలు ముఖ్యంగా ఏమంటే సాధారణంగా మనం అంటే సింథటిక్ డ్రగ్స్ నుంచి చేసినటువంటి ఈ యాంటీబయాటిక్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ లేదా కార్టిజోన్స్ వాడినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, దుష్ప్రభావాలు. అటువంటివన్నీ కూడా ప్రస్తుతం రాను రాను ప్రజల్లో ఎక్కువగా అవేర్నెస్ వచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా మూలికల నుంచి తయారు చేసేటువంటి ఔషధాలు మనకు తక్కువ ధరలో దొరుకుతాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఎక్కువ మంది దృష్టి కూడా, ప్రపంచం దృష్టి అంతా కూడా ఇప్పుడు మూలిక మీద ఎక్కువగా ఉంది. అందుకని రాను రాను కూడా సాంప్రదాయతరంగా వేసేటువంటి పంటల్లో కూడా కొన్ని పంటల్లో ముఖ్యంగా

0: రైతులకంత నికరాదాయం ఉండడం లేదు. కాబట్టి కొంత పంటల్లో వీటిని ప్రత్యామ్నాయ పంటలుగా కానీ లేదా అంతర పంటలుగా లేదా మిశ్రమ పంటలుగా చేసుకున్నట్లయితే కొంతవరకు రైతుకు సరిపోయినంత ఆదాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదండి ఈ ఔషధ మొక్కల వల్ల, మరి మన రాష్ట్రంలో వీటిని సాగు చేసుకోవాలి అంటే ఏ ఏ పంటల్లో బాగా అనుకూలంగా ఉంటాయి అంటారు?
0: మన రాష్ట్రంలో సుమారుగా ఉండేటువంటి నేలలు కానీ వాతావరణం కానీ లేదా రైతులకు ఉండేటువంటి వనరులు నీరు కానీ లేదా అదేవిధంగా ఆర్థిక వనరులను కనుక చూసుకున్నట్లయితే సుమారుగా 25 రకాల పంటలు మన వాతావరణంలో పండించడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా ఎంతైనా కొండ ప్రాంతంలో అయితే మనకున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో కొన్ని పంటలను పండించుకోవచ్చు. అదే మైదాన ప్రాంతాలలో అయితే పిప్పళ్ళు ఒకటి, అశ్వగంధ కానీ, కలబంద, సునాముఖి, పాషాణవేది, కస్తూరి బెండ, శతావరి, బావంచాలు, సుగంధిపాల, వస, అడవి నాభి లాంటి ఔషధ మొక్కలు కానీ, ఇక సుగంధ తైల పంటలు తీసుకున్నట్లయితే నిమ్మగడ్డి, పామారోజా, సబ్జ లేదా తులసి, ధవనము, పుదీనా, వట్టివేరు, కస్తూరి బెండ, కామాక్షి కసుపు, పచ్చౌలి, శ్రీగంధం, యూకలిప్టస్ ఇట్లాంటివన్నీ కూడా తైల పంటలు ఏవైనా పెంచుకోవచ్చు.
1: మరి వీటిని ఈ ఔషధ మొక్కలు కానివ్వండి సుగంధ తైల పంటలు కానీ సాగు చేసుకోవాలి అంటే మనకి వాతావరణం ఎట్లా ఉండాలి, లేకపోతే నేలలు ఎట్లా ఉండాలంటారు?
0: సాధారణంగా ఏమవుతుందంటే ముఖ్యంగా మనం ఔషధ మొక్కలను కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కడైతే వర్షాధారం అంటే వర్షపాతం తక్కువగా ఉంటుందో వర్షాధారం కింద వేరుశనగ అట్లాంటి పంటలను వేసుకోవడం జరుగుతుంది, పప్పు ధాన్య పంటలని. అటువంటి చోట్ల ప్రత్యామ్నాయ పంటగా ఒక్కొక్కసారి వర్షాలు లేనప్పుడు ఆ పంట మొత్తం విత్తనానికి పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. మిగిలిన పంటలతో పోలిస్తే కొన్ని ఔషధ మొక్కలు వాటి యొక్క అంటే నీటి అవసరం కూడా చాలా తక్కువ ఉంది. ఉదాహరణకు అశ్వగంధ తీసుకోండి, గతంలో మన రాష్ట్రంలో లేదు, ఒక 10-15 సంవత్సరాల ముందు వరకు లేదు. ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని అంటే కేంద్ర ఔషధ మరియు సుగంధ మొక్కల పరిశోధనా స్థానం హైదరాబాద్ వారు రైతులను ప్రోత్సహించి విత్తనాలు కూడా ఇచ్చేసి అశ్వగంధ సాగును చేపట్టడం జరిగింది. అటువంటిది ఇప్పుడు మనం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సుమారుగా 8 నుంచి 10,000 హెక్టార్లు ప్రతి సంవత్సరం కూడా ఈ అశ్వగంధనే వర్షాధారంగా పండించడం జరుగుతున్నది. అదేవిధంగా పిప్పళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఎత్తైన ప్రాంతాల్లో పాడేరు ఇటువంటి చోట్ల చింతపల్లి ఏరియాల్లో పిప్పళ్ళను కూడా పసుపులో అంతర పంటగా కానీ లేదా ఏక పంటగా చిన్న చిన్న కమతాలలో ఈ గిరిజనులు సాగు చేయడం జరుగుతూ ఉంది. వీటితో పాటుగా వీటి యొక్క అంతర్జాతీయంగా వీటిలో ఉండేటువంటి ఈ మార్కెట్ రేటు ఎక్కువగా పెరగడం, గిరాకీ పెరగడం గమనించుకొని కొంతమంది ప్రైవేట్ సంస్థలు కూడా ఈ ఔషధ సుగంధ మంగళ సాగును ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ రకంగా కలబంద ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వేయించడం జరిగింది మన రాష్ట్రంలో. కొంత ప్రాంతంలో పాషాణభేది కూడా ఉన్నది. ఈ సంవత్సరం హైదరాబాద్లో ఉండేటువంటి ఒక ప్రైవేటు సంస్థ అంటే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ప్రకాశం జిల్లాలో అద్దంకి చుట్టుపక్కల సుమారుగా ఒక 600 ఎకరాలు సబ్జా మొక్కలు ఇచ్చేసి వాటి నుంచి తైలం తీసుకోవడానికి కూడా వాళ్ళు ఒప్పందం కుదుర్చుకొని మొక్కలను సరఫరా చేయడం జరిగింది. వాటి నుంచి తీసేటువంటి తైలాన్ని కంపెనీ వారే తీసుకొని 2 సార్లు కోత కోసినందుకు ప్రతిసారి కూడా ఒక 48,000 చొప్పున 2 కోతలకి మొత్తం 96,000 ఇచ్చేలాగా ఒప్పందం జరిగింది.
1: అయితే ఒప్పందం కుదుర్చుకున్నారండి.
0: పంట వేసిన రైతులను 4 రోజుల తర్వాత ఉద్యాన సంచాలకుల వారి సమక్షంలో ఈ అగ్రిమెంట్ ఒప్పందం మీద సంతకం పెట్టుకోవడం రైతులతో ముందుగా అడ్వాన్స్ మొదటి కటింగ్ కింద 48,000లో 10,000 ఇస్తామని కూడా వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. దాని గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారు, ఉద్యాన శాఖ వారు రేపు ఉద్యాన సంచాలకుల సమక్షంలో ఈ ఒప్పంద కార్యక్రమం చేస్తున్నారని తెలిసిందండి. ఈ రకంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చి ఉన్నట్లయితే ఇటువంటివి చేయడం చాలా సులభతరం అవుతుంది. ఒక రకంగా మన ప్రాంతంలో మన రాష్ట్రంలో ఎక్కడైతే బంజరు భూములు ఉన్నాయో లేదా సమస్యాత్మక భూములు, క్షార భూముల్లో కానీ చౌడు భూముల్లో పెంటేటువంటి పంటలు కొన్ని అనుకూలంగా ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే నిమ్మగడ్డి, పామారోజా వీటిని వర్షాధారంగా కూడా పండించవచ్చు, క్షార లేదా ఆమ్ల భూముల్లో కూడా పండించవచ్చు. అదేవిధంగా వట్టివేరును తీసుకున్నట్లయితే వట్టివేరు మనకి చౌడు క్షార భూములే కాకుండా దీంట్లో ఉండేటువంటి వేరు దట్టంగా ఉండడం వలన నేల కోతను అరికొడుతుంది కాబట్టి ఎత్తైన కొండ ప్రాంతాల్లో కూడా వర్షాధారంగా వేసుకోవచ్చు. అలా కాకుండా ఎక్కడైతే మనకి గనులు తవ్వకడం అట్లాంటివి జరిగి పరిశ్రమల్లో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలతో కలుషితమైనటువంటి భూముల్లో ఆ వ్యర్థాలను తీసివేయడానికి కూడా ఈ పంట వేసుకోవడం అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే భార మూలకాలను బాగా ఇది గ్రహిస్తుంది భూమి నుంచి. ఇది 2 సంవత్సరాల పంట కాలం. పంట వేసిన తర్వాత కోసుకునే ముందు ఒక 2 నెలల ముందు పై 15-20 సెంటీమీటర్ల భాగం వదిలేసి దీంట్లో ముఖ్యంగా వేరు భాగాన్ని నుంచే నూనె తీయడం జరుగుతుంది. కాబట్టి 15-20 సెంటీమీటర్ల వరకు మొదటి భాగాన్ని వదిలేసి పైన కనుక కత్తిరింపులు చేసుకున్నట్లయితే ఈ సంగ్రహించిన లోహాలన్నీ కూడా దాంట్లో ఆ గడ్డి ద్వారా మనం అక్కడి నుంచి తీసివేయడానికి వీలవుతుంది.
1: మరి వీటిని సంప్రదాయ పంటలు సరళలో ఏ విధంగా పండించుకోవచ్చు అండి?
0: ఇక మనం చూసుకున్నట్లయితే కొన్ని పంటలు, ఉదాహరణకు మనకి ఎక్కడైతే పండ్ల తోటలు ఉన్నాయో అటువంటి చోట్ల ఆయిల్ పామ్లో కానీ కొబ్బరిలో కానీ అంతర పంటగా కంపెనీ వారు గత 4 సంవత్సరాల నుంచి ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాలో 50 హెక్టార్ల విస్తీర్ణంలో గజిపిప్పల్ని వేయించుకోవడం జరిగింది. వారు ఎలాగంటే మొక్కకు ముందుగా ఒక మొక్కకు 1 రూపాయి చొప్పున రైతులకి సరఫరా చేయడం జరుగుతుంది. అయితే ఆ మొక్కకు యొక్క ధర వాళ్ళు మొదటిసారి కంకిలు తీసుకున్న తర్వాత ఆ కంకుల నుంచి వచ్చేటువంటి డబ్బుల్లో మినహాయింపు చేసి మిగిలిన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ కలబంద గత 1 సంవత్సరం నుంచి 1 రూపాయి చొప్పున రైతులకు అందించడం, అదేవిధంగా తర్వాత 2 రూపాయలు లేదా 3 రూపాయల చొప్పున ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళ పరిస్థితులను బట్టి తీసుకుంటామని చెప్పేసి చేయడం జరుగుతున్నది. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కంపెనీలు లేదా ఫార్మసీస్ వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఏరియాని ప్రమోట్ చేయడం కూడా జరుగుతున్నది.
1: మరి ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఈ వట్టివేరు తైలానికి ఎక్కువ ధర అనేది ఉంటుంది అని, ఇది మన రాష్ట్రంలో సాగు చేసుకోవచ్చు అండి? దీన్ని
0: తప్పనిసరిగా అండి, మన రాష్ట్రంలో సాగు చేసుకోవడానికి అన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక భూములతో పాటుగా మామూలు ప్రాంతాల్లో కూడా పండించుకోవచ్చు. 2 సంవత్సరాల పంట కాలం, దీన్ని చక్కగా అన్ని చోట్ల పండించుకోవడానికి అవకాశం ఉందండి.
1: సజ్జ పంటను సాగు చేసుకోవాలనుకున్నారండి, అప్పుడు ఏ కాలంలో అది వేసుకోవచ్చు అండి?
0: ఏకవార్షిక పంటల్లో అయినట్లయితే మనం కందిలో తులసి గాని సబ్జ గాని వేసుకోవచ్చు, అదే విధంగా మొక్కజొన్నలో తులసి గాని సబ్జ వేసుకోవచ్చు, లేదా లెమన్ గ్రాసు అంటే ఈ నిమ్మగడ్డి తులసి సబ్జాతో అంతర పంటలుగా వేసుకోవచ్చు. అట్లా కాకుండా మనము ఇది ఏకపంటగా వేసుకోకుండా కూడా కొన్ని ఔషధ మొక్కల్ని మనకు పండ్ల తోటలు ఉన్నట్లయితే చుట్టూ దడిలాగా కూడా ముఖ్యంగా ఖర్చూరాలని దోలగొండి లాంటివి వేసుకుని రైతులు అదనపు ఆదాయం కూడా పొందొచ్చు. అలా కాకుండా కూడా ఎక్కడైతే మనకి కొన్ని ప్రాంతాల్లో చుట్టుపక్కల గట్లు అమ్మటి ఏదన్నా చెట్లు వేసుకోవడానికి అవకాశం ఉండి లేదా పశువులు ఎక్కువగా వస్తున్నాయి అనుకున్నప్పుడు అలోవెరా లాంటి లేదా వాక చెట్లు వేసుకున్నట్లయితే కూడా కలబంద వేసుకున్నట్లయితే పశువుల నుంచి రక్షణ కావడమే కాకుండా రైతులకు కొంత అదనపు ఆదాయం. అయితే అటువంటివి చేపట్టినప్పుడు గ్రామ స్థాయిలో గనక ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టినట్లయితే అందరికి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రొడ్యూస్ను కలెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో వాళ్ళు విక్రయించుకోవడానికి కొనుగోలుదారులు రావడానికి అవకాశం ఉంటుంది, లేదా వీరు ఎక్కడికైనా దగ్గరలో ఉన్న మార్కెట్కి కానీ లేదా డిస్టిలేషన్ యూనిట్కి తీసుకెళ్లి కానీ లేదా ఎక్కడైనా ప్రాసెసింగ్ యూనిట్ ఉంటే అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: అంటే గ్రామం మొత్తంలోని వారు సామూహికంగా గనక చేస్తే
0: ఇటువంటి కొన్ని అంటే ఏక పంటగా కాకుండా అంతర పంటలుగా వేసినప్పుడు తక్కువ విస్తీర్ణంలో వేసినప్పుడు ఆ తక్కువ విస్తీర్ణంలో ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి, ఈ సుగంధ తైల పంటలు వేసుకున్నప్పుడు నిమ్మగడ్డి పామా రోజు లాంటివి ఉన్నప్పుడు 20-25 ఎకరాలు సాగు చేపట్టిన రైతుకి 1 డిస్టిలేషన్ యూనిట్ ఉన్నట్లయితే అతనికి వచ్చేటువంటి గడ్డి మొత్తాన్ని కూడా సంవత్సరం పొడుగుతా యూనిట్ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మరి ఏదైనా మనం ఒక పంట పండించినప్పుడు అండి దాన్ని మార్కెటింగ్ అనేది చూసుకుంటూ ఉంటాం కదండి, ఇక్కడ ఈ మొక్కలకి ముఖ్యంగా ఈ ఔషధ సుగంధ తైల పంటల మొక్కలకి మార్కెటింగ్ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయండి?
0: గతంలో చూసుకున్నట్లయితే ఒక రకంగా మార్కెట్ అనేది ప్రస్తుతం కొంచెం ఒడిదుడుకులుగానే ఉన్నది. గతంలో కంటే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఎక్కువగా దృష్టి సారించడం జరిగింది. అయితే గతంలో కంటే కూడా కొన్ని యాక్ట్స్ పెట్టేసి గవర్నమెంట్ కూడా ముఖ్యంగా 2018 తర్వాత కొన్ని నిబంధనలు తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం ఎవరైతే రైతు కానీ అటు పరిశ్రమ వారు లేదా కొనుగోలుదారులు కానీ ఒక ఒప్పందంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండకపోయినా వాళ్ళని శిక్షార్హులు అనమాట ఆ చట్టం కింద, ఆ రకంగా తీసుకురావడం జరిగింది. అందుకని ఏంటంటే మార్కెటింగ్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. అందుకనే రైతులు కూడా ఏదైనా సాగు చేపట్టేటప్పుడు ఇవి ఔషధాలకు సంబంధించిన వారంతటా వారు ఎవరూ ఉపయోగించుకోలేరు కాబట్టి ముందుగా వీటిలో వాతావరణము, నీళ్లు, నేల లేదా వాళ్ళకు ఉన్నటువంటి వనరులన్నీ కూడా సక్రమంగా సరిపోతాయా లేదా, లేదా ఆ ప్రాంతానికి ఆ పంట వేసుకోవడానికి లాభదాయకమా కాదా, ఆ విధమైనటువంటి సమాచారాన్ని ముందు తెలుసుకోవడం, బాగా అధ్యయనం చేయడంతో పాటుగా వీలైతే తక్కువ విస్తీర్ణంలో 1 సంవత్సరం ఆ పంటను వేసుకొని చూసుకున్న తర్వాత వాళ్ళకి లాభదాయకంగా అనిపిస్తే ఆ పంటకు ముఖ్యంగా బైబాక్ అగ్రిమెంట్ లేదా మార్కెటింగ్ అవకాశాలు చూసుకున్న తర్వాతే ఈ పంటల సాగుకు వెళ్ళడం మంచిదండి. ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే ఔషధ పంటల్లో మనకి మార్కెటింగ్ సమస్యలు కొంతవరకు ఉన్నాయి. ఈ అంతర్జాతీయ మార్కెట్లో ఔషధ సుగంధ తైల పంటల గిరాకీని గమనించుకొని రాబోయే కాలంలో దాటి మూలాన మనకు వచ్చేటువంటి ఎగుమతుల మూలాన వచ్చేటువంటి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని మన కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ సోషల్ వెల్ఫేర్ కింద ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ని స్టార్ట్ చేయడం, దాని కింద 2000 సంవత్సరంలో కేంద్ర ఔషధ మొక్కల మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ఔషధ సుగంధ మొక్కల మండలి ఏర్పాటు చేయడం జరిగింది. వీరి యొక్క ముఖ్య కార్యకలాపాలను కనుక మనం గమనించుకున్నట్లయితే, వీరు ముఖ్యంగా ఏంటంటే గతంలో ఇప్పటి వరకు మనకు ఎక్కడ ఎంత విస్తీర్ణంలో ఏ ఔషధ పంటను సాగు చేస్తున్నారు అనేటువంటి గణాంకాలు లేవు. అదేవిధంగా మార్కెట్లో ఆ పంటకు ఎంత గిరాకీ ఉన్నది అనేటువంటి గణాంకాలు కూడా లేవు. ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఈ మండలి లేదా ఈ బోర్డ్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే, నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ ఎంత ఉంది, ఎంత విస్తీర్ణంలో ఈ పంట వేసుకుంటే రైతులకు కొంత గిట్టుబాటుగా ఉంటుంది అనే విషయాన్ని గురించి అధ్యయనాలు మొదలుపెట్టింది. అదే దశలో భాగంగా రాష్ట్ర ఔషధ సుగంధ మొక్కల మండలి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ గణాంకాలను తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ దిశగా. ఇక దీంతో పాటుగా ఎంతమంది కొనుగోలుదారులు ఉన్నారు, ఎంతమంది రైతులు సాగుదారులు ఉన్నారో వారి పేర్లు కూడా ఈ ఔషధ సుగంధ మొక్కలలో నమోదు చేసుకోవడం, తద్వారా కొనుగోలుదారులు కూడా ఆ ప్రాంతానికి రావడం లేదా బోర్డు ద్వారా సంప్రదించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ విధంగా చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా బోర్డు కూడా కొన్ని రైతులకు ఆర్థికంగా సహాయం చేస్తుంది రాయితీల ద్వారా. ముఖ్యంగా అంటే రాయితీ రూపంలో వరకు ఎకరానికి ఇంత అని చెప్పేసి పంటను బట్టి రాయితీ శాతం మారుతూ ఉంది. 5 కంటే తక్కువ ఎకరాలు సాగు చేసేటువంటి రైతులకు ఒక్కొక్క పంటను అనుసరించి రాయితీలను కూడా ఇస్తూ ఉన్నది. దీనికి ముందుగా ఎవరైతే రైతులు వేయాలనుకుంటున్నారో అటువంటి రైతులు ముందుగా ఈ సేవా సెంటర్ ద్వారా సీజన్ మొదట్లోనే రిజిస్టర్ చేసుకున్నట్లయితే అది బోర్డులో నమోదు చేయబడుతుంది. అయితే ఆ పంటకి ఆ పంట వేసిన తరువాత వాళ్ళని ఫీల్డ్లో వేశారా లేదా అని ఆ స్టాఫ్ అంటే ఆ ఏపీఎంపీబీ స్టాఫ్ నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే వీరికి రాయితీ విడుదల చేయడం జరుగుతుంది. అయితే దీంతో పాటుగా సాగుదారుల యొక్క సంఘాలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా రైతులకు అదేవిధంగా పరిశ్రమల వారు ఎవరైనా కొత్త కొత్త ప్రతిపాదనతో ఉపోత్పత్తులు తయారు చేయడానికి కావాల్సినటువంటి ఏవైనా వాళ్ళకి చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఏమైనా చేసుకున్నట్లయితే వారి యొక్క ప్రతిపాదనలు రూపొందించడంలో కొంచెం సూచనలు సలహాలు ఇవ్వడం, రైతులకు కూడా ఎక్కడి నుంచైనా విత్తనాలు కానీ లేదా ఏమైనా కావాల్సి వస్తే అటువంటి వాటికి అవకాశాలను కల్పించడం, వాటి యొక్క సమాచారాన్ని అందించడం, రైతులకు ఈ సాగు గురించి కూడా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఎక్కడైతే కొత్త చోట్ల ఎక్కడైనా కొత్త పంటలు వేయాలనుకున్నప్పుడు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే ప్రాంతాలకు రైతులను సందర్శించడానికి వీలుగా ఆ ఎక్స్పోజర్ విజిట్స్ వేయడానికి కూడా అనుకూలంగా చేయడం, ఇలాగా అన్ని దిశలుగా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నది. ఇది కొంత సమయంలో ఒక కొన్ని సంవత్సరాల్లో ఇది పూర్తిగా ఒక రకమైనటువంటి నిర్దిష్ట ఇప్పటి వరకు కూడా ఏంటంటే మనకి మార్కెట్లో మార్కెట్ ధర మీద కూడా ఎటువంటి నియంత్రణ చేయడానికి అవకాశాలు లేవు, అటువంటి యంత్రాంగం కూడా లేదు. కానీ ముందు ముందు అవన్నీ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ వాళ్ళ వెబ్సైట్లో ఈ చరక్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఎవరైనా దాంట్లోకి వెళ్ళి చూసుంటే ఎవరైనా వారు రైతులు సాగు చేసిన పంటను అమ్ముకోవాలంటే ఉదాహరణకు తీసుకోండి అశ్వగంధ అమ్ముకోవాలనుకుంటే వాళ్ళు ఈ చెరకులోకి వెళ్ళి చూసుకుంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ చెరకులో చూసుకుంటే డిఫరెంట్ మార్కెట్స్లో మన ఇండియాలో అశ్వగంధ ఎక్కడైతే ఎంతెంత రేటు ఏ మార్కెట్లో ఉందనేది సమాచారం కూడా నెల రోజుల సమాచారం వరకు తెలుసు. దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలి అనేది కూడా చేసుకోవడానికి వీలు.
1: ఆ విధంగా వాళ్ళు మార్కెట్ ధరలను చూసుకొని అమ్ముకోవచ్చు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ.
0: అవునండి,
1: మీరు చెప్పారు కదండి ఔషధ సుగంధ తైల మొక్కలు సాగు చేసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది అని. మరి లాభదాయకంగా ఉంటుందంటే మనకి అది కొంత అంటే పంట అయిపోయి దాన్ని కొనుగోలుదారులు వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళినప్పుడు మనకి దాని విలువ అనేది తెలుస్తుంది. కానీ ఇది లాభదాయకంగా ఉండాలి అని రైతులకు ముందుగానే తెలిసినప్పుడే కదండి దాన్ని సాగు చేయడానికి వాళ్ళు ఆసక్తి అనేది చూపించేది. లాభదాయకంగా ఉండాలి అంటే వాటి నుంచి వచ్చేటటువంటి ఉప ఉత్పత్తులు ఏంటో కూడా వాళ్ళకి
0: తెలియాలి.
1: ఆ ఉప ఉత్పత్తులు ఏమున్నాయండి వీటి నుండి?
0: ఉదాహరణకు తీసుకుంటే అశ్వగంధ అనుకోండి, సాధారణంగా రైతులు తీసినటువంటి వేరును అలాగే అమ్ముకోవడం జరుగుతుంది. అలా కాకుండా దాన్ని గ్రేడ్లు చేసుకున్నట్లయితే లావ్ గ్రేడ్ ఫస్ట్ గ్రేడ్ రేటు ఒకలాగా ఉంటుంది. అదేవిధంగా సునాముకి ఆకులు కోసేసిన తర్వాత ఆకు సైజును బట్టి గ్రేడింగ్ ఉంటుందండి. అలా విధంగా గ్రేడింగ్ చేసుకొని అమ్ముకోవడం, కొన్ని ముఖ్యంగా విత్తనాలు ఇసబ్ గోల్ లాంటివి ఉన్నట్టయితే వాటి యొక్క పొట్టు కోల్చుకొని పొట్టు అమ్ముకోవడం, ఆ రకంగా కొంచెం శుభ్రం చేసుకొని శతావరి వేర్లు శుభ్రం చేసుకొని అమ్ముకోవడం, లేదా కొన్నిట్లో ఏమవుతుందంటే ఉదాహరణకు అశ్వగంధ తీసుకున్నట్లయితే అశ్వగంధ వేర్ల నుంచి వారు ఔషధ వీర్యాన్ని సంగ్రహించేసి అమ్ముకున్నట్లయితే, ఎందుకంటే ఔషధ వీర్యం యొక్క శాతం చాలా తక్కువగా ఉంటుంది వేర్లు అమ్ముకునే కంటే వాళ్ళు ఔషధ వీర్యము అలా కాకుండా కూడా అశ్వగంధని వేరుగా అమ్ముకోకుండా వాళ్ళు లోకల్ మార్కెట్లో కొంత శాతం అయితే

0: పొడి రూపంలో కూడా చేసి అమ్ముకోవచ్చు. కానీ పొడికి నిల్వ కాలం చాలా తక్కువగా ఉంటుంది. అట్లా రకరకాలుగా ఉప ఉత్పత్తులు చేసుకోవడం, లేదా కొన్ని చోట్ల పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్ చేసుకోవడం, లేదా నిల్వ చేసుకొని అమ్ముకోవడం. అందుకని ఇప్పుడు ఈ ఔషధ సుగంధ మొక్కల మండలి వారు, ఎక్కడైతే రైతులు సాగుదారుల సంఘాలుగా ఏర్పడి వారికి కొంత స్థలం చూపించిన ప్రదేశాల్లో వాళ్ళు గిడ్డంగుల ఏర్పాటుకి, అదేవిధంగా ఈ వాళ్ళకి వచ్చినటువంటి పంటను ఆరబెట్టుకోవడానికి కూడా డ్రైయింగ్ యార్డ్స్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అశ్వగంధకి, పిప్పలకి, ఎందుకంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆ రెండు పంటల్లో ఎక్కువ సాగులో ఉన్నాయి కాబట్టి వారికి ఈ రకంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది.
1: కాబట్టి ఉప ఉత్పత్తులు అనేవి మనకి ఔషధ సుగంధ తైల పంటల నుంచి చాలా ఎక్కువగా వస్తాయి, అంతేకాకుండా వాటి ధర కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ కూడా ఈ ఔషధ సుగంధ తైల పంటల సాగును గనక చేపట్టినట్లయితే, మీరు చెప్పారు దీంట్లో సాగు ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది, ప్రభుత్వం వారి సహకారం కూడా ఎక్కువగా ఉంటుంది అని. కాబట్టి రైతులందరూ కూడా మామూలు పంటలు ఎలాగూ సాగు చేస్తూ ఉంటారు, వాటితో పాటు వాళ్ళ పొలంలో కొంచెం ఏరియాని ఈ ఔషధ సుగంధ తైల పంట ప్రత్యేకించి వాళ్ళ ఏరియాకి ఏ పంటలు అయితే అనుకూలంగా ఉంటాయో వాటిని శాస్త్రవేత్తల దగ్గర కనుక్కొని వాటిని కనుక వేసుకున్నట్లయితే ఈ ఔషధ సుగంధ తైల పంటల్లో కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు అంటారు.
0: అవునండి. ముఖ్యంగా తైల పంటల విషయానికి వచ్చినట్లయితే అండి, తైలములో ఉన్న ఉపయోగం ఏమంటే, ఒకసారి తైలం తీసిన తర్వాత రైతులు వాళ్ళ దగ్గర 5 సంవత్సరాల వరకు తైలం నిల్వ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే, తైల పంటలకు ఎప్పుడూ కూడా మార్కెట్లో గిరాకీ ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి గమనించిన దాన్ని బట్టి. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ తైల పంటలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి, ఎక్కడైతే నీటి సౌకర్యం ఉండి కొంతమంది రైతులు సహకార సంఘాలుగా ఏర్పడే లేదా సొసైటీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు కనుక ఒక డిస్టిలేషన్ యూనిట్ పెట్టుకొని ఒక 100 ఎకరాలకి వాళ్ళు స్టాగర్డ్గా హార్వెస్ట్ చేసుకునేలాగా ఒక 2 యూనిట్లు పెట్టుకుంటే వాళ్ళకి మంచిగా ఆదాయం, అంటే వాళ్ళు వేసుకునే పంటను బట్టి ప్రాంతాన్ని బట్టి ఎకరానికి సంవత్సరానికి 40,000 నుంచి 50,000 దాకా నికర ఆదాయం పొందడానికి అవకాశం.
1: కాబట్టి ఆ విధంగా రైతులు ఆలోచించాలంటారు.
0: అవునండి.
1: నమస్కారం.
2: ఔషధ సుగంధ తైల పంటల సాగు గురించి డాక్టర్ పి రమాదేవి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విత్తన గ్రామ పథకం గురించి విశేషాలు.
1: రైతులు పండించిన పంటంతా అమ్ముకుని ప్రతిసారి విత్తనాల కోసం విత్తన కంపెనీలు, వ్యాపారస్తుల మీద ఆధారపడుతున్నారు. విత్తనాల కోసం మార్కెట్లో పడిగాపులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో విత్తనాలు సరిగ్గా మొలవక, మొలిచినా సరైన దిగుబడులు రాక పంటలు నష్టపోయి నష్టపరిహారం కోసం కంపెనీల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారిపోవాల్సి వస్తుంది. ఈలోపు ఒక పంటకాలం నష్టపోవాలి. మంచి దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు కావాలి. విత్తనాల కోసం ఇతరుల మీద ఆధారపడకుండా తమకు కావలసిన విత్తనాలని తామే ఉత్పత్తి చేసుకోగలగాలి. రైతులు తమ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి 50% రాయితీ మీద విత్తనాల్ని పొంది విత్తన గ్రామ పథకం ద్వారా తమ విత్తనాలని తామే ఎట్లా ఉత్పత్తి చేసుకోవాలో తెలుసుకుందాం. వారి ప్రాంతాలకి అనువైన రకాలను ఎంచుకుని అదను చూసుకుని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఇతర రకాల నుండి తగినంత దూరాన్ని పాటించాలి. పంట పెరుగుతున్నప్పుడు వివిధ దశల్లో పైరుని గమనిస్తూ ఉండాలి. పెరుగుదల, పూత దశ, గింజ ఏర్పడే దశల్లో పైరుని గమనించి కేళీలను, అంటే ఆ రకానికి భిన్నంగా ఉన్న మొక్కల్ని ఏరేయాలి. అప్పుడు ఆ రకానికి సంబంధించిన స్వచ్ఛమైన విత్తనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. రకాలని అభివృద్ధి చేసుకోవడంతో పాటు అవసరమైతే హైబ్రిడైజేషన్ టెక్నిక్స్ నేర్చుకుని హైబ్రిడ్ విత్తనాలను కూడా ఉత్పత్తి చేయడం నేర్చుకుంటే విత్తనాల కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన పని ఉండదు. అంతేకాక నాసిరకం విత్తనాల బారిన పడి ఒక పంటకాలం కూడా నష్టపోవలసిన పనుండదు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా నీటి వసతి కల్పించి మంచి నాణ్యమైన విత్తనాల్ని ఉత్పత్తి చేయగలగాలి. ప్రాసెసింగ్, ప్యాకింగ్, లేబులింగ్ చేయించి ధృవీకరణ పూర్తి చేసినట్లయితే వాటిని సర్టిఫైడ్ సీడ్గా అవసరమైన రైతులకు కూడా విత్తనాలు అమ్ముకోవచ్చు. అప్పుడు వారి తోటి రైతులు కూడా నాణ్యమైన విత్తనాల ద్వారా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
0: విత్తన గ్రామ పథకం గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.

కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పీఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధాన్ మంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ది చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ది పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ది ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్దికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కొమురం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ది, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ది మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ది చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ది. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ది సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట జనాభాలో 10% పైగా గిరిజనులున్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తిస్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్దికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ది. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

0: కొమురం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు ఇంజనీర్లు శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పీఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ నాలుగో లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పీఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ది కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పీఎం జుగా అమలవుతోంది. విత్తన విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ది కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ది చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ది స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్దిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పీఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ది కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పీఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమురం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వానా వానా కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ది కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ది, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి. గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ది యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పీఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: దసరా చిత్రం కోసం రామ్ మిర్యాల ఢీ పాడిన పాట విందాం.

0: ఆమె కథ చిత్రానికి పి సుశీల జి ఆనంద్ పాడిన పాట అది. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారితో పరిచయం వినండి.
1: నేటి ఎలక్ట్రానిక్ యుగంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు పూర్తిగా మన జీవితం అంతా ఎలక్ట్రానిక్ పరికరాల చుట్టూనే తిరుగుతుంది.

0: ముఖ్యంగా యువత అయితే మరీ ఎక్కువగా కళ్ళు తెరిచి లేవంగానే మనం ఇదివరకు దేవుడికి దండం పెట్టుకోవటం లేకపోతే అలాంటివి అలవాటు, ఏ పటం చూసో గోడకి. కానీ ఈ రోజున వెంటనే సెల్ ఫోన్లో ఉండేటటువంటి ఇది ఒక పిక్చర్ని, ముఖ్యంగా ఏదైనా కావచ్చు, అలా ఫస్ట్ కళ్ళు తెరిచి చూసేది ఒక సెల్ ఫోను, తర్వాత ట్యాబ్, తర్వాత కంప్యూటర్, ల్యాప్టాప్, ఇంకా ఇంకా ఇంకా ఇలా చాలా నిత్య జీవితం అంతా దాని చుట్టూనే తిరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఇలాగా మనం వాడుతున్నటువంటి వందల ఎలక్ట్రానిక్ పరికరాలు, వేల ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇవన్నీ కూడా అవి ఒకవేళ పాడైపోయిన నేపథ్యంలో వాటిని ఏం చేసుకోవాలో తెలియక దీనికి రిపేర్ కంటే మళ్ళీ కొత్తది కొనుక్కుంటేనే మంచిది అనేటటువంటిది కూడా ఉన్నది. ఇలా ఎంతో మంది వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలని 2, 3, 4, 5 పెంచుకుంటూ పోతున్నారు. ఈ పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఏం చేస్తున్నారు అంటే, ఇంక ఇంట్లో అవి అడ్డంగా ఉన్నప్పుడు ఎక్కడో పడేసి, లేకపోతే ఈవెన్ డస్ట్బిన్లో పడేసి, చిన్న చిన్నవైతే సెల్ ఫోన్లు కూడా ఇది నాకు పనికిరాదని చెప్పి విసిరేసి, ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో ఈ ఈవేస్ట్ అంటారు దీన్ని, ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది చాలా ఒక పెద్ద సమస్యగా, పెను సమస్యగా పరిగణించబడుతోంది, అయితే రాబోతున్న కాలంలో కూడా. దీని గురించి వాళ్ళు మనతో మాట్లాడటానికి ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారు ఉన్నారు, రిటైర్డ్ ఏజీఎం, జనరల్ మేనేజర్గా బిఎస్ఎన్ఎల్లో పనిచేసి రిటైర్ అయ్యారు, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్కి ఫార్మర్ ప్రెసిడెంట్ కూడా వారు. మరి నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ప్రకాశ్రావు గారు, ఈ వేస్ట్ గురించిన డీటెయిల్స్, అసలు ఈ వేస్ట్ అంటే ఏంటి, అంటే ఏవి దీని పరిధిలోకి వస్తాయి చెప్తారా?
1: ఇప్పుడు ఆధునిక యుగంలో మానవ స్టైల్ ఆఫ్ లివింగ్ అనేది చాలా మారిపోయిందండి. ఇది ఆధునిక యుగం అనే దానికన్నా ఎలక్ట్రానిక్ యుగం అని అంటే చాలా బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉండే. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏంటంటే, మనం అనేక రకాలైనటువంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని మనం వాడుతున్నాం, అవన్నీ కూడా చెడిపోయిన తర్వాత వ్యర్థ పదార్థాల కింద ఉంటున్నాయి. వాటినే మనం ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అని చెప్పేసి అంటున్నాం. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ వేస్ట్ కింద EEW అని దీనికి ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు పెట్టడం జరిగిందండి. అయితే ఈ వ్యర్థ పదార్థాలు ఎక్కువ అవటానికి కారణాలు ఏమిటి అనంటే, మన మానవ జీవితంలో చూసినట్లయితే పూర్వం మనం వంట చేయటానికి మన కట్టెలు పోయి వాడేవారు, తర్వాత గ్యాస్ స్టవ్ వచ్చింది, తర్వాత ఎలక్ట్రిక్ స్టవ్, ఇప్పుడు మైక్రో ఓవెన్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలతో వంటగది కూడా నిండిపోయి ఉన్నదండి. అలాగే దృశ్య శ్రవణ యంత్రాలు చూసినట్టయితే మనకి టెలివిజన్ సెట్లు కానివ్వండి, రేడియోలు కానివ్వండి, సీడీ ప్లేయర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో నిండిపోతున్నాయి. అలాగే పూర్వం ఒక లెక్కలు చేయాలన్నా ఎక్కాలతో సరిపెట్టుకునేవాళ్లు, ఈ రోజున ఒక ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థి నుంచి కూడా క్యాలిక్యులేటర్స్ వాడటం, కంప్యూటర్స్ వాడటం, అలాగే టెలిఫోన్స్, సెల్ టెలిఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఇవన్నీ కూడా వాడకంలోకి ఎక్కువగా వచ్చినాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇంట్లో బట్టలు ఉతకటానికి కూడా పూర్వం పని మనుషులతో అయితే ఉతికించుకునేవాళ్ళు, అలాగే ఇప్పుడు వాషింగ్ మిషన్స్, డ్రైయర్స్ ఇవి రావటం జరిగింది. అలాగే శీతలయం కోసం మనం ఏసీ యూనిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లు కాని ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ గుడ్స్ని వాడటంలోకి రావటం జరిగిందండి. మరి వీటి యొక్క జీవితకాలం చాలా తక్కువనే చెప్పాల్సి వస్తుంది. ఏదో ఒక 5 సంవత్సరాలు పనిచేస్తాయి, 10 సంవత్సరాలు పనిచేస్తూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు రీప్లేస్ చేసుకోవటం జరుగుతూ ఉందండి. వీటి చెడిపోయినప్పుడల్లా అది ఒక వేస్ట్ పదార్థం కింద పక్కన పడేయటం. అయితే ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా చాలా తక్కువ రేట్లలో అందుబాటులో ఉండటం వలన ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి వాటిని కొంటూ ఉండటం, మరి చెడిపోయినప్పుడు పక్కన పడేయటం జరుగుతూ ఉందండి. నిజంగా చెప్పాలేనంటే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ సంవత్సరానికి కొన్ని 50 మిలియన్ టన్స్ వరకు ఉంది ప్రపంచవ్యాప్తంగా అని తెలుస్తా ఉంది. అయితే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ని ఏ రకంగా జాగ్రత్త పరచాలి, ఏ రకంగా ధ్వంసం చెయ్యాలి అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పి చెప్పడంలో ఆశ్చర్యం లేదండి. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ యూసేజ్ ఎట్లా పెరిగిందంటే, యునైటెడ్ స్టేట్స్ బాగా ముందుగా ఉంది ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడకంలో, తర్వాత జపాన్, జర్మనీ, యూకే ఇవన్నీ కూడా తర్వాత స్థానంలో ఉన్నాయి, చైనా వచ్చేసి

0: ఆరో స్థానంలో ఉందండి. మన అంచనాల ప్రకారం ఎలా ఉందంటే 2001 సంవత్సరంలో అంచనాల ప్రకారం చైనా జనాభా 1% ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడుతూ ఉంటే, ఈ రోజున వాళ్ళ జనాభాలో 80% ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడకంలో నిమగ్నం అయిపోయారని చెప్పేసి మనకి మన అంచనాల ప్రకారం మనకి తెలుస్తా ఉంది. అయితే ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్స్ రావటం, కొత్త మోడల్స్ రావటం, ఇప్పుడు టెలివిజన్ సెట్స్ కూడా ఫ్లాట్, తర్వాత ఎల్సిడి టీవీలు, ఇట్లా ఎప్పటికప్పుడు మోడల్స్ మారిపోవటం వలన వాళ్ళు కూడా జనాలు కూడా దానికి అట్రాక్ట్ అయ్యి కొత్త మోడల్స్ కొనుక్కుంటూ ఉండటం, పాత వాటిని పక్కన పడేయటం, అలాగే ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది చాలా అధికంగా ఉందని మనం చెప్పక తప్పదండి.
1: అయితే ఇక్కడ మనం ఈ ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడేటటువంటి పదార్థాలు ఏంటి, ముఖ్యంగా ఆ కాంపొనెంట్స్ అంటారు, ఈ కాంపొనెంట్స్ ఏంటి, దానివల్ల ఎంత మనకి లాభం జరిగి కొత్త మంచి డిస్ప్లే అది ఎలా జరుగుతోందో, అది పర్యావరణానికి ఇంటర్న్ మనకి ఏ రకంగా నష్టం చేస్తుందో కూడా మనం శ్రోతలకు చెప్తే బాగుంటుంది కదా.
0: నిజంగా ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ పరికరాల్లో దాదాపుగా 60 రకాలైనటువంటి మూల పదార్థాలు వాడుతున్నారు, ఎలిమెంట్స్ ని వాడటం జరుగుతూ ఉందండి. ఇవి చాలా కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన పర్సనల్ కంప్యూటర్ కనుక చూసినట్లయితే నార్మల్ కాథోడ్ రే ట్యూబ్ అనేది కంప్యూటర్ లో ఉంది, దాని విలువైనటువంటి పదార్థాలు దాంట్లో వాడటం జరుగుతూ ఉందండి. చాలా పదార్థాలు విషపూరితమైనటువంటివి అనేది చెప్పక తప్పదండి. వాటిలో ఒకటి కాడ్మియం అనేటువంటి ఎలిమెంట్ ఎంతో విషపూరితమైనటువంటి పదార్థం. అయితే ఏంటంటే ఇది రీఛార్జబుల్ మన బ్యాటరీస్ లో ఎక్కువగా వాడుతున్నారు కాడ్మియం. అది ఒకవేళ ధ్వంసం చేయాలి అని అంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి ఫ్యూమ్స్ మానవ జాతికి ఎంతో హానికరమైనటువంటివి అని చెప్పాల్సి వస్తుందండి. కాడ్మియం మూల పదార్థం ప్రకృతిలో కలిసినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి గ్యాసెస్ ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా కలుషితం అయిపోయి విషపూరితం అయిపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనానికి హాని కలిగిస్తుందని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా ఒక నిర్ణయానికి రావటం జరిగిందండి. ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ లో ప్రింటెడ్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రింటెడ్ సర్క్యూట్స్ లో పాలీవినైల్ క్లోరైడ్ అని చెప్పేసి పివిసి ఎక్కువగా వాడుతూ ఉంటారండి. అలాగే కనెక్టర్స్, ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, కేబుల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ధ్వంసం చేసినప్పుడు అవి చాలా విషపూరితమైనటువంటి గ్యాసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లో కూడా చాలా హానికర పదార్థాల కింద వీటిని నిర్ణయించడం జరిగిందండి. అయితే వీటిని ఏ రకంగా మనం జాగ్రత్త తీసుకోవాలి, వాటిని డిస్పోజ్ చేసేటప్పుడు అని కనుక చూసినట్లయితే, మరి విదేశాల్లో కూడా దీని మీద ఎంతో శాస్త్రజ్ఞులు కూడా తర్కించడం కూడా జరుగుతూ ఉందండి. అయితే ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ పదార్థాలు వ్యర్థాల్లో కాల్చడం గాని లేకపోతే పాతి పెట్టడం గాని జరిగినా అది మన మానవాళికి చాలా కష్టతరంగానే ఉందని చెప్పేసి జరుగుతున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక లైటింగ్ ఎక్విప్మెంట్ ఉందనుకోండి, దాంట్లో మెర్క్యూరీ అనేది వాడుతున్నారు. ఆ మెర్క్యూరీ అనేది గ్యాసెస్ రూపంలో కనుక వచ్చినట్టయితే అది ఎంతో హానిని చేయటం కాకుండా మనకి నాడీ మండలాన్ని, కిడ్నీస్ ని ఇవన్నీ కూడా చెడిపోవటానికి కారణం అవుతా ఉందండి. అంతేకాకుండా మనకి ఎలక్ట్రికల్ పరికరాల్లో ఉపయోగించేటువంటి లెడ్ అంటే సీసం మరియు బెరీలియం అనేటువంటి ఈ పదార్థం కూడా వాటి నుంచి వెలువడేటువంటి వాయువులు అతి ప్రమాదకరంగా మనకి ట్రీట్ చేయటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే మనం రోజు వాడేటువంటి మొబైల్ ఫోన్స్ కనుక చూసినట్లయితే దాంట్లో మనకి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అంటే వాటి తయారీలో సుమారుగా 40 మూల పదార్థాలు వాడుతున్నారు, 40 రకాలైనటువంటి ఎలిమెంట్స్ ని వాడటం జరుగుతూ ఉందండి. ఉదాహరణకి చెప్పాలంటే ఒకటి కాపర్, అలాగే టిన్, స్పెషల్ మెటల్స్ లైక్ కోబాల్ట్, ఇండియం, యాంటిమోని మరియు విలువైనటువంటి మెటల్స్ లైక్ సిల్వర్, గోల్డ్, పెలాడియం, ఇవన్నీ కూడా మన సెల్ టెలిఫోన్ లో దాని కాస్ట్ ను బట్టి వీటి యొక్క వాడకం ఎక్కువగా ఉంది. ఒక సెల్ టెలిఫోన్ కనుక చూసినట్టయితే దాంట్లో కాపర్ సుమారుగా 9 గ్రాములు కాపర్ ఉంటా ఉందండి. అలాగే సిల్వర్ 250 మిల్లీగ్రాములు సిల్వర్ ను ఉపయోగించాల్సి వస్తా ఉందండి. అలాగే 24 మిల్లీగ్రాములు గోల్డ్ కూడా దాంట్లో ఉంది. అయితే పెలాడియం అనేటువంటిది చాలా కాస్ట్లీ మెటీరియల్, అది కూడా 9 మిల్లీగ్రాములు ఒక సెల్ టెలిఫోన్ లో ఉందని చెప్పేసి నిర్ధారణ. ఇవి కాకుండా ఎన్నో రకాలైనటువంటి మూల పదార్థాలు ఉన్నాయండి. అయితే ఏంటంటే ఈ సెల్ ఫోన్ లో వాడేటువంటి బ్యాటరీకి ఉపయోగించే లీథియం అయాన్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది సపోజ్ మన ప్రపంచం అంతటా కూడా ఒక 50 బిలియన్ సెల్ టెలిఫోన్స్ వాడుతూ ఉంటే వాటిల్లో ఉండేటువంటి ఈ పదార్థాలు చెడిపోయినటువంటి వాటిని ద్వారా వచ్చేటువంటి వ్యర్థ పదార్థాల ద్వారా వచ్చేటువంటివి మరి ఎంత హానికరమో అనేది మనం దీని ద్వారా చూసినట్టయితే మనకి తెలుస్తుందండి. అందుచేత ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ రకంగా దీన్ని చేయాలి అనేది చూస్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సి వస్తే మనం ఇండియం మెటల్ అనేది మన ప్రొడక్షన్ లో ఉన్నటువంటి ఇండియం మెటల్ లో 80% ఈ పరికరాలకే ఉపయోగిస్తున్నారండి. అలాగే రుథేమియం అనేటువంటి మెటల్ కూడా ప్రొడక్షన్ లో ఉన్న దాంట్లో దాదాపుగా 75% ఈ సెల్ టెలిఫోన్స్ కంప్యూటర్స్ కోసమే వాడుతున్నారని చెప్పాల్సి వస్తుంది. అలాగే యాంటిమోనీ. అయితే ఇవన్నీ కూడా మరి చాలా కాస్ట్లీ మెటీరియల్స్, తర్వాత డేంజరస్ మెటీరియల్స్. ఒకవేళ వీటిని పాతిపెట్టినా దాంట్లో నుంచి వచ్చే గ్యాసెస్, తగలపెట్టినా కూడా దాంట్లో నుంచి వచ్చే గ్యాసెస్ మానవాళికి ఎంతో ప్రమాదకరమైనటువంటిగా చెప్పాల్సి వస్తా ఉందండి. ఇప్పుడు ఇంకొకటి మనం అడగవచ్చు, ఏమండి వీటిని విడతీసి మళ్ళీ రీయూజ్ చేసుకోలేకపోతామా, రీయూజ్ చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నారు చాలా మంది కూడా. అయితే ఏంటంటే రీయూజ్ చెయ్యొచ్చు, కానీ ఈ ఈవేస్ట్ లో ఉన్నటువంటి వాడిని వివిధ రకాలైనటువంటి మెటల్స్ సపరేట్ చేయడానికి చాలా హై టెక్నాలజీ అవసరం ఉందండి. ఈ హై టెక్నాలజీ ఉపయోగించి అంత నిపుణులైనటువంటి వాళ్ళు, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి గోల్డ్, సిల్వర్, పెలేడియం వీటిని విడతీయాలి అని అంటే దానికి చాలా హై టెక్నాలజీ ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ కావాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఇటువంటి ల్యాబొరేటరీస్ చాలా తక్కువగా ఉన్నాయండి. అయితే దీని మీద అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువగా ఉందండి అంటే దానివల్ల చాలా దేశాలు వీటిని విడగొట్టడానికి అంత నిపుణులైనటువంటి మనుషుల్ని పెట్టడానికి సాహసించలేకపోతున్నారు. అందుచేత వీటిని ఇంకో రకంగా ఏదో ధ్వంసం చేయాలనే చెప్పి తాపత్రయపడుతున్నారేమో అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఎందుకంటే వాడి దగ్గర పనిచేసేటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా చాలా నష్టపోతున్నారు. అందుచేత ఇప్పుడు చైనా లాంటి దేశాలు కూడా అండర్ గ్రౌండ్ లో పెద్ద పెద్ద కట్టడాలు పెట్టి వీటిని బాగు చేయటానికి, పరికరాలని విడతీసి మళ్లీ మూలకాలని విడతీసి వాడటానికి ఎంతో కృషి చేస్తా ఉంది.
1: బాగుందండి. అంటే ఒక ఈ విస్తృతి చూసి చాలా వింతగా, ఆశ్చర్యంగా, జనసామాన్యానికి ఎవరికి తెలియక ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ తాలూకా భయంకరమైనటువంటి విస్ఫోటనం ఇది. తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా ఇలా అందరూ లక్షలాది పరికరాలు వాడుతుంటే పర్యావరణానికి చాలా తీవ్ర నష్టం జరగబోతోంది. మరి ఈ ఇంకా మిగతా విషయాలు ఇంకా ఈ వేస్ట్ పైన ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం వచ్చేవారం. ఇప్పుడు సమయాభావం వల్ల ఇంతటితో ముగిస్తున్నాం. వచ్చేవారం మరికొన్ని విశేషాలతో ఇంకా వీటిని ఎలా ఎలా రీసైకిల్ చేయొచ్చు, పర్యావరణానికి మన నష్టాన్ని ఏ రకంగా తగ్గించవచ్చు, మన విజయవాడ నగరంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ కూడా ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారితో పరిచయం విన్నారు విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట అధికార ప్రతినిధి శ్రీ కర్నాటి ఆంజనేయరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి గారున్నారు. వారితో దేశ అభివృద్దిలో ఈ 12 ఏళ్లలో వచ్చినటువంటి సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి అనేక అంశాలపై చర్చిద్దాం. నమస్కారం కర్నాటి ఆంజనేయరెడ్డి గారు.
3: నమస్కారం అండి.
2: సో ఈ 12 ఏళ్ల పాలనలో విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు చాలానే వచ్చాయి. వీటి గురించి చర్చిద్దాం. ప్రధానంగా కొన్ని అంశాలు చెప్పాల్సి వస్తే ఏ ఏ అంశాల గురించి చెప్తారు మీరు?
3: విద్యారంగము, ఆరోగ్యము, అదే సమయంలో దేశంలో జరుగుతున్న మౌలిక సదుపాయాల వసతి, రోడ్ల నిర్మాణము, వివిధ రకాల సంక్షేమ పథకాలకు పేదలకు, కోట్లాది మంది ప్రజలకు ఈ 12 సంవత్సరాల సమయంలో మోడీ గారి ప్రభుత్వము నిరంతరం పనిచేస్తుంది. మోడీ గారు దేశ చరిత్రలోనే సుదీర్ఘ కాలము ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రధానమంత్రి. వారు జవహర్లాల్ నెహ్రూ ప్రథమ ప్రధాని యొక్క సమయం కంటే ఎక్కువ కాలము వారి రికార్డును వీరు బద్దలుగొట్టారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడే వరకు ఉన్న విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. ఉన్న విద్యా విధానంలో మనము పాశ్చాత్య యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది మన విద్యా విధానంలో. కేవలము ఉద్యోగము బ్రతుకు తెలియవే కాదు విద్య అంటే. విద్య అంటే దేశాన్ని గురించి ఆలోచించే విధంగా ఉండాలా, దేశ సంస్కృతిని, దేశం యొక్క మన యొక్క సాంస్కృతిక వైభవాన్ని కూడా ఆలోచించే విధంగా విద్య ఉండాలా. విద్య 2 రకాలుగా ఉండాలి. ఒకటి అతను తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా, అదే సమయంలో దేశం కోసం ఆలోచించి గత చరిత్రలో దేశానికి ఎవరెవరు ఎన్ని త్యాగాలు చేశారు వారిని మనం గుర్తుపెట్టుకోవడం ఎట్లా, వారి నుంచి మనం స్ఫూర్తి పొందడం ఎట్లా, ఈ ఆలోచనతో ఒక సమూలమైన మార్పుతోటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఈరోజు దేశంలో ఆ జాతీయ విద్యా విధానం ద్వారా కేవలం సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడం కాదు, ఉద్యోగాల దృష్టిలో పెట్టుకుని విద్యను అభ్యసించడమే కాదు, లేదా కేవలము మన కుటుంబము, మనము, నేను అనే దాని నుంచి దేశము, దేశం కోసం కూడా గురించి ఆలోచించాలనే ఒక ఆలోచనతో నూతన విద్యా విధానం వచ్చింది. పెద్ద ఎత్తున విద్యకు నిధులు కూడా మోడీ గారు వచ్చిన తర్వాత కేటాయించడం జరిగింది. నూతన విద్యా విధానం ఏదైతే ఉందో అది ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం కాకుండా ఒక మంచి పౌరుడిగా తయారు చేయడం కోసం ఆ నూతన విద్యా విధానం ఉపయోగపడుతుంది.
2: రైట్ సార్. అలాగే ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రతా పథకం, మరి ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
3: భారతదేశంలో ప్రజలకు పెద్ద ఎత్తున వారి యొక్క జేబు నుండి ఖర్చు అయ్యే పరిస్థితులు ఎప్పుడంటే ఆరోగ్యము, విద్య. ఆరోగ్యానికి ఒక సర్వే ప్రకారము ప్రతి కుటుంబము కుటుంబ ఆరోగ్యం కోసము లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో అది వాళ్ళని పేదతనం లేక నెట్టేస్తుంది. కాబట్టి దాని నుంచి పేదలను బయటికి తీసుకురావడం కోసము ప్రధానమంత్రి ఆ పథకాన్ని, ఆబా పథకాన్ని తీసుకొచ్చారు, ఆయుష్మాన్ భారత్. దాని కింద దేశంలో 50 కోట్ల మందికి ఉచితంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారు, నగదు రహిత ఆరోగ్యం సదుపాయాలు పొందడం. దేశంలో ఎక్కడైనా మీకు ఆభా కార్డు ఉంటే దేశంలో ఎక్కడైనా డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్, ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ హాస్పిటల్స్, వాటిల్లో మీరు 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందొచ్చు. ఇది ప్రపంచంలో కల్లా గొప్ప ఉచిత ఆరోగ్య పథకం. ప్రపంచంలో కల్లా భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది.
2: ఆంజనేయరెడ్డి గారు, అతిపెద్ద రైతు సంక్షేమ పథకంలో ఒకటిగా చెప్పేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, మరి ఈ పథకం ద్వారా రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
3: ప్రధానమంత్రి మొన్ననే పీఎం కిసాన్ యోజన కింద 24వ విడత డబ్బులు నేరుగా 11 కోట్ల మంది రైతుల ఖాతాలోకి పంపించడం జరిగింది. ఇప్పటికీ 22 విడతలుగా ఈ పథకం ప్రకటించిన తర్వాత 22 విడతలుగా సుమారు 4.5 లక్షల కోట్లు ఈ దేశంలో రైతుల ఖాతాలకు పంపించడం జరిగింది. 6,000 లెక్కన 3 విడతల్లో సంవత్సరానికి 3 విడతలు 6,000 ఇస్తారు. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క గిట్టుబాటు ధరలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధరలు. దేశంలో ఎక్కడైనా మీరు రైతులు పండించిన పంటను ఈ మార్కెట్ ద్వారా అమ్ముకోవచ్చు. మనం చెప్తాం కదా, అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశము. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు రైతుల సంక్షేమానికి అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తుంది.
2: ఇక ఉపాధి విషయం వస్తే, ఉపాధి అలాగే సాంకేతికంగా తీసుకుంటే సాంకేతిక రంగంలో అభివృద్ది గురించి వివరిస్తారా?
3: ఈరోజు మనకు తెలుసు, యూపీఏ ప్రభుత్వం నుంచి కూడా గ్రామీణ ఉపాధి పథకం ఉండింది. దాన్ని మనము పేరు కూడా మార్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు కాకుండా 125 రోజులు వారికి పని దినాలు కల్పిస్తున్నాం. మనం 1,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద ప్రతి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి.
2: జీ రామ్జీ
3: పథకం కింద 100 రోజులు ఉన్నదాన్ని దాన్ని మళ్ళా 125 రోజులకు పెంచడం జరిగింది. మనము అందుకనే చెప్తాం, మనం ఆత్మ నిర్భర భారత్, సెల్ఫ్ రిలయంట్, మన కాళ్ల మీద మనం నిలబడాలి. పరిస్థితానికి ప్రపంచ దేశాల నుండి ఎదురు చూడకుండా ఈరోజు మన ఉదాహరణకి రక్షణ సామగ్రి ఉంది. దిగుమతి చేసే స్థాయి నుంచి ఈరోజు ఎగుమతి చేసే స్థాయి వరకు మనం వచ్చాం. రక్షణ మిసైల్ తయారు చేశాం. మొన్న ఆపరేషన్ సింధూర్లో మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మిసైళ్లు విధ్వంసం సృష్టించాయి మన శత్రు దేశంలో. అనేక మంది యువకులు స్టార్టప్లు ప్రారంభించారు. ఇంతకుముందు 2014 వరకు ఈ దేశంలో ఎన్ని స్టార్టప్లు ఉండేదంటే కేవలం 340 స్టార్టప్లు మాత్రమే ఉండేది. ఈరోజు దేశంలో 160,000 స్టార్టప్లు ఉన్నాయి. ఆ 160,000 స్టార్టప్లలో ఈరోజు 200 యూనికార్న్ సంస్థలుగా తయారయ్యాయి. దేశంలో ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాల యొక్క వారి సుదీర్ఘమైన పరిపాలనలో మేక్ ఇన్ ఇండియా గాని స్టార్టప్లు కానివ్వండి, దేశంలో ఈరోజు మనకి 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రధానమంత్రి గారి పరిపాలన ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనం అప్పుడే ఎట్లున్నాం 2014లో, ఈ రోజు 2026లో మనం ఏ స్థాయిలో ఉన్నామనేది సాధారణ మనిషికి, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అర్థమైంది.
2: ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి పీఎం ఆవాస్ యోజన ద్వారా ఎలాంటి లబ్ది చేకూరిందంటారు?
3: ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా వారు ప్రధానమంత్రి అయితే ఒక విషయం చెప్పారు, ఈ దేశంలో ఎవరూ కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈ రోజు రూరల్ లో 4 కోట్ల ఇళ్లు నిర్మించాము, పట్టణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మించాము. ఇళ్లు నిర్మించడమే కాకుండా వ్యక్తిగత మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు మనం ఈ దేశంలో కట్టడం జరిగింది.
2: రైట్ సార్. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు అనుసంధానిస్తూ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తూ వచ్చినటువంటి వందే భారత్ రైళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు?
3: మోడీ గారు వచ్చిన తర్వాత రైళ్లు, రైళ్లలో వసతులను మెరుగుపరచడం కోసమైన ప్రత్యేక దృష్టి సారించారు. వందే భారత్ రైళ్లు, అదేవిధంగా కొత్త రైల్వే ట్రాకల నిర్మాణము, ఎలక్ట్రిఫికేషన్, విద్యుతీకరణ, రైళ్లు అనేక ప్రాంతాల విద్యుతీకరణ, మెట్రో రైళ్లు చూడండి ఎంత వేగంగా మార్పు వచ్చిందో. మెట్రో రైళ్లు ఒకప్పుడు మనకు కేవలము 250 కిలోమీటర్లు మాత్రమే ఉండేది, ఈరోజు మెట్రో రైళ్లు 1250 కిలోమీటర్లు నడుస్తున్నాయి. అదేవిధంగా కొత్త కొత్త రైళ్లు తీసుకురావడము, కొత్త కొత్త ట్రాక్స్ వేయడము ఏదైతే ఉందో ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ వేగవంతమయ్యాయి. రైల్వే స్టేషన్స్ కూడా మనం చూసాం, ఈరోజు 5-స్టార్ హోటల్స్ లాగా కనిపిస్తున్నాయి. మీరు ఎక్కడికైనా మన నెల్లూరులో కూడా 110 కోట్లతోటి రైల్వే స్టేషన్ అభివృద్ది జరుగుతూ ఉంది.
2: యోగాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర గురించి చెప్పాల్సి వస్తే,
3: యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక మాన్యా లాగా మనకు కనిపిస్తుంది. ప్రధానమంత్రి మొట్టమొదటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కి వెళ్లి జూన్ 21 యోగా దినంగా పాటిద్దామని చెప్పిన తర్వాత మొత్తం ప్రపంచంలోని దేశాలన్నీ కూడా 140 దేశాలు ఒక్కసారిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని విషయంలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని ప్రపంచ దేశాలు అందుకుని పెద్ద ఎత్తున ఈరోజు యోగా ప్రపంచమంతా నిర్వహిస్తున్నారు.
2: సురక్షిత తాగునీటిని ప్రతి గ్రామీణ ప్రాంతానికి అందించారనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి జల జీవన్ మిషన్ ఆ లక్ష్యాలను అందుకోగలిగిందంటారా?
3: జలజీవన్ మిషన్ చాలా వేగవంతంగా నడుస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏమిటంటే, అనేక దేశాల్లో పరిశుభ్రమైన మంచినీరు అందనందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు జలజీవన్ మిషన్, ప్రతి ఇంటికి కుళాయి, ఆ కుళాయిలో పరిశుభ్రమైన నీరు రావాలి, ఆ కార్యక్రమాన్ని వారు జేజేఎం అని మనం పిలుస్తాం, జల్ జీవన్ మిషన్ నిర్వహిస్తున్నారు. ఈరోజు సుమారు 15,64,000 ఇళ్లలో మనం ఈ జల్ జీవన్ మిషన్ కనెక్ట్.

0: ఇచ్చున్నాం. 81% ఈరోజు ఇళ్లలో దేశంలో ఈ జలజీవన స్కూల్స్ కానివ్వండి, లేదా ఇళ్లు కానివ్వండి, లేదా ఇంకేదో ఇక్కడ సమస్యలు కానివ్వండి, నేరుగా కుళాయి తిప్పితే నీరు వచ్చే పథకం ఏదైతే ఉందో అది జలజీవన్ మిషన్. అది ఇప్పటికే 81% పూర్తయింది. 2028 కల్లా 100కి 100% జలజీవన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది పూర్తవుతుంది.
1: రైట్ సార్, ఇక చివరిగా 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా, అంటే స్వాతంత్ర శతాబ్ది నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ పయనం గురించి మీ మాటల్లో.
0: ఖచ్చితంగా, ఈరోజు మనం ఎక్కడున్నాము, 2014 మనము ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మనం 11వ స్థానంలో ఉన్నాం, జీడిపిలో 11వ స్థానంలో ఉన్నాం. మనం ఈరోజు 5వ స్థానానికి వచ్చున్నాం. ప్రధానమంత్రి వచ్చేటప్పటికీ మన యొక్క జీడిపి 2.14 అంటే 2,14,000 ట్రిలియన్ డాలర్స్ లో ఉన్నాం మనం. కానీ ఈరోజు ప్రధానమంత్రి ఈ యొక్క 11వ స్థానం నుంచి మనం 5వ స్థానానికి వచ్చాం జీడిపిలో. ఈరోజు మనం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి తీసుకుపోవాలన్నాం. ఇప్పటికే మనం 4.14 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి వచ్చాము. 4.14 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో ఉన్నాము. 2029 కల్లా మనం ఏదైతే ఆశిస్తున్నాము, ప్రపంచ దేశాల్లో 3 దేశాల్లో హయ్యెస్ట్ జీడిపి దేశాల్లో మనం స్థానం సంపాదిస్తాము. దానికోసమే ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మిగతా ఈ 2029 కాలాన్ని కూడా దీన్ని
1: మీరన్న ఈ పథకాల ద్వారా సబ్కా సాథ్ సబ్కా వికాస్ సాధ్యమైందంటారా?
0: ఖచ్చితంగా, సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్, అందరం కూడా భాగస్వాములు కావాలి, అందరూ దేశ అభివృద్దికి భాగస్వాములు కావాలి. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు తీసుకుని ఏ కార్యక్రమం కూడా మతము లేదు, కులము లేదు. జన్ధన యోజన తీసుకొచ్చారు, కోట్లాది మంది వాళ్ళ యొక్క అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. అందులో కులం లేదు, మతం లేదు, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. లేదా ఒక రోడ్డు వేస్తున్నాం అంటే అది ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్, ఈ సిద్ధాంతం మీద ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారనే విషయంలో దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి.
1: ధన్యవాదాలు కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి అభివృద్ది మంత్రంతో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన ముందుకు సాగుతోంది. సో 2047 వికసిత్ భారత్ లక్ష్యం వైపు అడుగులు వేస్తోందని తెలియజేశారు. ధన్యవాదాలండి.
2: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం నెల్లూరు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: వంతెన నుండి మోటార్ స్పిరిట్ హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీ నీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. అభివృద్ది చెందుతున్న రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగడం కొత్త అవకాశాలను కల్పిస్తూ దేశవ్యాప్తంగా అభివృద్ది స్వరూపాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, విజ్ఞాన శాస్త్రం వంటి వివిధ రంగాలలో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని సామాజిక మాధ్యమ పోస్టులో ఉద్ఘాటించారు. గడిచిన 12 సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల నేతృత్వంలో అభివృద్దిని ప్రోత్సహించడానికి ఎనలేని కృషి చేసిందన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్దికి దోహదపడే స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. సైన్స్, అంతరిక్షం, ఆవిష్కరణ వంటి రంగాలలో భారతదేశ నారీ శక్తి తనదైన ముద్ర వేయడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభమన్న ప్రధానమంత్రి, దేశంలోని మహిళలు ప్రతి రంగంలోనూ తమ అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలతో మాతృభూమి కీర్తిని మరింత పెంచుతున్నారని వివరించారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను, సౌలభ్యాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో అత్యంత పటిష్టమైన బహుళ స్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా తదితర అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తుల నమోదు, వసతి, వైద్య సేవలకు తగిన ఏర్పాట్లు చేయాలని అమిత్ షా సూచించారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వసుధైవ కుటుంబం స్పూర్తిని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తమ స్వాగతోపన్యాసంలో శాంతికి, సహకారానికి ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, గత దశాబ్ద కాలంలో ఈ రంగం సగటున ఏటా సుమారు 4.5% వృద్ధిని నమోదు చేసిందని, దేశంలో ఆహార ఉత్పత్తి దాదాపు 376 మిలియన్ టన్నులకు పెరిగిందని చెప్పారు. దేశంలో సుమారు 87% మంది చిన్న సన్నకారు రైతులేనని, వారికి సాధికారత కల్పించడం సమ్మిళిత అభివృద్దికి కీలకమని వ్యాఖ్యానిస్తూ,
1: छोटे किसानों की बेहतर आजीविका के लिए, महिलाओं की भागीदारी और खेती में बढ़े इसके लिए, खाद्य सुरक्षा सुनिश्चित करने में ब्रिक्स देशों की बहुत महत्वपूर्ण भूमिका है, क्योंकि आधी आबादी तो यहीं रहती है दुनिया की और 43% से ज्यादा उत्पादन यहाँ होता है. तो आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया, अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है.
0: పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ పెట్రోల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారునికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ ఆంక్షలు 90 రోజుల వరకు అమలులో ఉంటాయని ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న కొరతను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సరసమైన ధరలకు నిరంతర ఇంధన సరఫరాను కొనసాగించడానికి ఈ ఆంక్షలు అవసరమని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నరేంద్ర మోదీ భారతదేశానికి అత్యుత్తమ సేవలు అందించిన ప్రధానమంత్రి అని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో అత్యధిక కాలం పనిచేసి ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు మోదీని అభినందించారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చిందని, 80 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పించిందని అన్నారు. పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జన్ధన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక బలమైన ప్రపంచ వృద్ధి చోదక శక్తిగా ఎదుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా అన్నారు. ఈ నెల 21న జరగనున్న రీ నీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షను పారదర్శకంగాను, అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే ఈ మార్పులు చేసినట్టు తెలిపింది. పరీక్షా విధానంలో చేసే చిన్న మార్పులు కూడా అత్యంత కీలకమైన పరీక్ష సమయంలో అభ్యర్థుల అనుభవంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఎన్టీఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఒమన్ గల్ఫ్లో భారతీయ నావికులతో వెళుతున్న వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం కొనసాగిస్తున్న దాడుల పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు అమెరికా ఛార్జ్ డి ఎఫైర్స్ జాసన్ మీక్స్ ను పిలిపించి తీవ్ర నిరసన తెలియజేసింది. పౌర నౌకలపై ప్రాణాంతకమైన బలప్రయోగం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, ఒక సున్నితమైన ప్రాంతంలో ఇటువంటివి అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత స్థిరత్వాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. భారత్ ఆందోళనలను అక్కడి అమెరికా అధికారులకు తెలియజేసి పౌరుల ప్రాణనష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని మంత్రిత్వ శాఖ అమెరికా ఛార్జ్ డి ఎఫైర్స్ ను కోరింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి శాంతి స్థిరత్వాలను కొనసాగించేందుకు ఇరు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ప్రస్తుత సరిహద్దు పరిస్థితిని సమీక్షిస్తూ పరస్పర ఆందోళన కలిగించే సమస్యలపై చర్చించేందుకు భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్, బంగ్లాదేశ్ సరిహద్దు దళాల మధ్య ఈ నెల 8 నుండి 11 తేదీ వరకు 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో సమన్వయ గస్తీని మరింత బలోపేతం చేయడానికి, నిఘాను పెంచడానికి, సమాచార మార్పిడిని మెరుగుపరచడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ఒక ప్రాంతీయ కూటమి మాత్రమే కాదని, భారతదేశాన్ని యురేషియా అంతటా ఉన్న చారిత్రక నాగరిక భాగస్వాములతో అనుసంధానించే కీలకమైన వారధని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సెంట్రల్ ఏషియా ద కోర్ ఆఫ్ ఎస్సీఓ స్పేస్ ఆఫ్ పీస్ అండ్ జాయింట్ డెవలప్మెంట్ అనే అంశంపై తజికిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, భారత్ మధ్య ఆసియాలోని తన భాగస్వాములతో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి కట్టుబడి ఉందని అన్నారు. జూలై 17 నుండి 19 వరకు కోల్కతాలో జరిగే తొలి ఎస్సీఓ నాగరికతా సంభాషణ వేదికకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందని కీర్తివర్ధన్ సింగ్ ప్రకటించారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వాణిజ్య వినియోగదారులు, రిటైల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీ నీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:45 వస్తుంది. కొంచెంసేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాత్ మే ప్రియాంక అరోడా. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने विभिन्न क्षेत्रों में महिला नेतृत्व में विकास को बढ़ावा देने के सरकार के प्रयासों पर बल दिया. गृह मंत्री अमित

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ద్రౌపది స్వయంవరం వి విజయకుమారి భాగవతారిణి గారిచే హరికథాగానం వినండి. ద్రౌపది స్వయంవరం హరికథాగానం.

శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశో.

పరమ దివ్యాత్మ స్వరూపులైన ఆస్తిక మహాశయులకు, ఆకాశవాణి శ్రోతలకు అభివందన మందారాలు సమర్పిస్తున్నాను. ఈనాడు నేను గానము చెయ్యబోవు కథ భక్తి రక్తి తత్వముక్తులకాధారమగు ధర్మార్థ కామమోక్షములనే చతుర్విధ ఫల పురుషార్థములను ప్రసాదించేటటువంటి పంచమ వేదముగా ఖ్యాతి వహించిన శ్రీమన్ మహాభారతమునందలి ద్రౌపదీ స్వయంవరము అను కథను గానము చేస్తాను. ఆశాంతము కథాశ్రవణం చేసి భగవదనుగ్రహానికి పాత్రులై మీ పవిత్ర ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. కథను ప్రారంభించుకుందాము గోవిందనామంతో. ఇందిరా

ఏకచక్రపురములో పాండవులు క్షేమంగా ఉన్న రోజులలో బ్రాహ్మణుని వలన ద్రౌపది స్వయంవర వార్త విని పాండవులు తల్లికి వినిపించగా కుంతీదేవిలా అన్నది, కుమారులారా, పాంచాల ప్రభువైన ద్రుపదుడు ధర్మాత్ముడని ఆ విప్రుని వల్ల విన్నాము. అదీనుగాక ద్రౌపదీ స్వయంవరమును తిలకించు కుతూహలము గలుగుచున్నది. మనము పాంచాలమునకు వెళ్ళుదము అనగా తల్లి ఆజ్ఞకు లోబడిన పాండవులు ఆ ఏకచక్రపుర అగ్రహారమున గల విప్ర కుటుంబములకు తమ ప్రయాణమును గురించి తెలిపి వారి వలన సెలవు తీసుకుని ప్రయాణమయ్యారు. దారిలో శ్రీ వేదవ్యాస మహర్షి ప్రత్యక్షమై, మీరు పాంచాలమునకు వెళ్ళుడు, మీకు మేలగును అని చెప్పి అంతర్హితుడయ్యాడు. తరువాత పాండవులు తల్లితో సహా నిర్విరామముగా ప్రయాణిస్తున్నారు. అర్జునుడు ఒక కొరవిని చేతబట్టి దారి చూపుతూ ముందునకేగుచుండా అతని వెనుక కుంతీ ధర్మజ భీమ నకుల సహదేవులు నడుస్తున్నారు. ఆ అరణ్యములో అర్ధరాత్రి వేళ అంగారపర్ణుడను గంధర్వుడు భార్యలతో స్నానము చేయుచు పాండవుల చూచి ఇలా అంటున్నాడు. ఎవరు

మానవ మాత్రులారా, ఎవరు మీరు? దేవతలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు తిరిగే సమయంలో నిర్భయులు ఇవచ్చే మీరెవ్వరు? ఈ వనములు, గంగా తీరములు నావిగే. వీరభోజ్యమైన ఈ పుణ్యభూమిలో తిరుగు అర్హత మానవ మాత్రులకు ఈ సమయమున లేదు. యక్షాధిపతి కుబేరుడైనటువంటి స్నేహితుడను, అంగారపర్ణుడను కనుక అర్ధరాత్రమ్మునన్నడయాడు మాదెంత వారలనేని.

అర్ధరాత్రిలో తిరుగువారు ఎంతవారైనా మేము జయించగలం. ప్రాణములపై ఆశ ఉన్న ఆవలకు పండు అని పలుకుతున్న అంగారపర్ణునిగాంచి అర్జునుడు ఇట్లన్నాడు. అంగారపర్ణ, కడిమి గలటి వీపులము కావుననే ఇటు వచ్చి

ఈ ఎడములు పుణ్య తీర్థములు నంద్రులు సర్వజనీనముల్ కదా. నుడుగులు గట్టి పెట్టుమిక చాలు నోటికి బుద్ధి చెప్పు పొమ్ముడుగక అస్త్ర శస్త్ర విధులు.

చేయవగల వీరులము కావుననే ఇటు వచ్చినాం. అడవులు, పుణ్యతీర్థములు, నదులు, కొండలు సార్వజనీనములే కదా. నీ మాటలు కట్టిపెట్టుము, నోటికి బుద్ధి చెప్పుకొనుము. శస్త్రాస్త్ర విధులున్న చోట నీ ప్రతాపములు చూపకుము అనినా అర్జునుని పలుకులు పెడచెవినబెట్టి అంగారపర్ణుడు పాండవులపై శస్త్రాస్త్రములు ప్రయోగింపగా అర్జునుడు తన చేతగల కొరవిని అభిమంత్రించి అంగారపర్ణునిపై వేయగా అది ఆగ్నేయాస్త్ర ప్రభావముచే నిప్పులు గురిపించుచూ తాకగా అంగారపర్ణుని రెక్కలు భస్మమై అతడు రథము నుండి నేలపై పడగా అర్జునుడు వాని శిఖను బట్టి జరజర ఈడ్చుకుని వచ్చి ధర్మరాజుల వారి పాదాలపై పడవేయా. ఇంతలో అంగారపర్ణుని పట్టపు దేవేరియగు కుంభీనసి పాండవులను సమీపించి ధర్మరాజు పాదాలపైన బడిలా ప్రార్థించింది.

కన్నీరు మున్నీరుగా విలపించి వాపోవు కుంభీనసి ఆర్తిని పలికించి కరుణారస మూర్తియగు ధర్మజుడు కరిగిపోయినాడు. వెంటనే అర్జునుడితో ఇట్లా ఆజ్ఞాపించాడు, అర్జున అంగారపర్ణుని బంధవిముక్తుణ్ణి చేసి కాపాడమన్నాడు. అన్న ఆజ్ఞతో అర్జునుడు అట్లు చేయగా అంగారపర్ణుడు తలవంచుకుని నిలచి ఉండగా, అంగారపర్ణ, నీ బీరములేమైనవి అనగా,

0: అర్జున, పరిసరముల ప్రభావముతో కన్నుగానని దుర్మతముతో మిమ్మిలా తులనాడితిని నా అపరాధము మన్నించండి. మీరు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రము అమోఘమైనది, అది నాకు నేర్పండి. నా వద్ద కామ గమనము కలిగిన గుర్రములు కొన్ని గలవు, అవి మీకిత్తును తీసుకుని నన్ను మీ మిత్రునిగా అంగీకరించండి. మనకు నేటి నుండి మైత్రి కావలయును అనగా అర్జునుడు ఇలా అన్నాడు.
1: చెలిమి బాటింతు హయములను బలసినప్పుడు

చెలిమి వాటిందు హయముల వలసిన పుడుగుందు నీ కడను చుమా గొనుము పావగాస్త్రమిచ్చెదనని ఇచ్చి ఎచ్చటు వాసి చిత్తమరల

గారపర్ణ, ఆగ్నేయాస్త్రము నిచ్చెదా, నీవిచ్చు అశ్వములు నీ వద్దనే ఉండనిమ్ము, అవసరమగునప్పుడు గ్రహింతును, స్నేహము పాటింతును. కానీ అంగారపర్ణ, మేము పాండవులమని తెలిసి కూడా మమ్మెందుకు చులకనగా చూచితివి? అనగా, మహనీయులారా, మీలో దివ్య తేజస్సు లేకుండుట వలన మీరు దేవతాంశ సంభవులని తెలిసి కూడా మిమ్మలను చులకనగా చేయుట కారణమైనది. అగ్నిని పరిగ్రహించి 2000 ఔపాసనమును అగ్ని ఆరాధనము చేయుచున్న మీలో తేజస్సు ఓజస్సు పెరిగి అజేయులగుదురు. క్రోశ దూరములో ఉత్కచమను పుణ్యతీర్థము కలదు. తీర్థాన ధౌమ్యుడు అనేటటువంటి మహర్షి తపస్సు చేసుకొనుచున్నారు. ఆ మహనీయుడు మీ పురోహితత్వమునకు సమ్మతించిన మీరు ధన్యులగుదురు అని చెప్పాడు. అర్జున, నీవు ప్రయోగించిన అగ్నేయాస్త్రముతో నా రెక్కలు భస్మమైనవి. ఇంక నేను నా విద్యా విశేషముచే చిత్రమగు రథమును సృష్టించుకుని జీవిస్తాను. కాన ఈనాటి నుండి నాకు చిత్రరథుడు అను పేరు సార్థకమగును. ఇక శలవని స్త్రీలతో పాటు రథమిక్కి అంగారపర్ణుడు వెళ్లిపోయాడు. అతడు చెప్పినట్లుగానే గంగానదీను ఉత్తరించి ఉత్కచ తీర్థమునకు చేరారు. అగ్నిహోత్రుని వలె వెలుగుచున్న ధౌమ్య మహర్షుల వారికి సాష్టాంగ నమస్కారములు నచ్చి తమ పౌరోహితమును పరిగ్రహింపవలసినదని ప్రార్థించిరి. పాండవులు వచ్చిన వారు దేవతామూర్తులని తెలుసుకుని వశిష్ఠ మహర్షి పౌరోహితమును పరిగ్రహించి సూర్యవంశపు రాజులను తరింపచేసి తాను తరించిన విధమూహించి పాండవులు తననిలా కోరినది భాగ్యమని భావించి సమ్మతించి వారిచే అగ్ని నారాధనము గావించెను. తరువాత పాండవులు భగవన్నామ గానముతో కాంపిల్య నగరానికి వెళుతున్నారు.

ఇలా వారి ప్రయాణం కొనసాగించి కాంపిల్య నగరము సమీపింప అప్పటికే అచటికి చనుదించిన నానా దేశాల రాజకుమారులను రాజప్రతినిధులు ఎదురేగి రాజలాంఛనములతో నగరములోనికి తోడుకొని పోవచుండగా బ్రాహ్మణ వేషములతోనున్న పాండవులకు ఆ మర్యాదలు లేక ధర్మజుడు ఖిన్నుడై ఉండగా గమనించి అర్జునుడు ఇట్లా అంటున్నాడు, అన్నయ్యా,

అన్నయ్య, కోట బురుజుపై మ్రోగుచుండెడి భేరీ శబ్దము రండి రండి అని వినిపించుచున్నది. కోట బురుజుపై గల జెండాకు కట్టిన దారపు కుచ్చులు ముందు వెనుకలకు ఊగుతూ జనసమూహమును రమ్మని పిలిచెడి రీతిగానున్నది. అచేతనమగు వస్తుజాలమే జనులను ఆహ్వానించుచుండ మనకు ఇతరులతో ఆహ్వానమక్కరలేదు, జయము మనదే అంటూ అన్నగారితో పలుకుతూ ముందుకు నడిచారు. ఆ మహానగరంలో ప్రతి ఇంటికి బంధువులు స్నేహితులు ద్రౌపది స్వయంవరమును దర్శించుటకై వచ్చి ఉండుటచే పాండవులకు విడిది చేయుటకు స్థలమే దొరకక తిరిగి తిరిగి చివరకు ఊరి వెలుపలనున్న కుంభకార గృహమునకు వెళ్ళి ఆశ్రయించిన ఆ ఇంటి యజమాని వారి తేజో రూపములకు ఆకర్షితుడై నమస్కరించి కుండలు ఆరబెట్టుకుని స్థలము ఖాళీగానున్నది, ఆ చోట మీరు ఉండవచ్చు అనినా పాండవులు సమ్మతించి ఆ ప్రదేశమున తడికెల నడ్డు పెట్టుకుని నిలచియున్నారు. ఆనాడు పట్టణము నలుదిక్కుల నాలుగు సముద్రముల వలె ఘోషిస్తున్నాయి. నానా దేశాల నుండి వచ్చిన రాజుల స్కంధావారాలతో పురమంతా ఎక్కడ చూచినా అడుగు మోపడానికి వీల్లేకుండా ఉంది. ఎక్కడ విన్నా ఒకటే మాట, స్వయంవర మండపంలో ఉన్న బిల్లు మూపెట్టి వైహాయసమైన మత్స్యంత్రాన్ని ఐదు బాణములతో పడగొట్టిన వీరుణ్ణి ద్రౌపది వరిస్తుందహో అని ఒకటే ఘోష. ఆ ఘోష విని ధరణీసులందరూ పరితోషముతో అలంకరించుకొసాగారు. అనంతరం తమ తమ రాజ చిహ్నాలన్నీ ధరించి రథాలెక్కి రాజపుత్రిక స్వయంవర మండపానికి బయలుదేరారు. ఆ మండపం నగర పూర్వోత్తర దిగ్భాగములో ఉంది. ఉన్నత ప్రాకారాలతో విశాల ద్వార తోరణాలతో కైలాస శిఖరాల విలాసాన్ని పరిహాసము చేస్తున్న సౌధ శిఖరాలతో చూడముచ్చటగా ఉన్న ప్రదేశానికి ప్రభువులతో పాటు బ్రాహ్మణులు కూడా వెళ్లారు. బ్రాహ్మణులతో పాటు పాండవులు వెళ్లారు. ఇంతలో రంగమధ్యములో ఉన్న బంగారు మండపంలో దుందుభినాదములు బోరున చెలరేగాయి. అందరి చూపులు అటువైపు సాగాయి. వజ్రభూషణాలతో ముత్యాల హారాలు జోడించి ధరించి తెల్లని పూలమాల చేతబట్టి మన్మధుని ఆరవబాణముల పాంచాల రాజకుమారి పరిచారికా సహితయే ఆ కళ్యాణ మండపానికి విచ్చేసింది. రాజపురోహితుడు వివాహోపకరణాలన్నీ సమకూర్చుకొని అగ్నిహోత్రాన్ని వేల్చడం ప్రారంభించాడు. అంతలో జనుల కలకలాన్ని వాద్యఘోషను వారిస్తూ దృష్టద్యుమ్నుడు చెల్లెలికి అగ్రభాగంలో నిలబడ్డాడు. ఇక ద్రుపద మహారాజు మేఘ గంభీర స్వరములో ఇలా అన్నాడు.

రాజవరేణ్యులారా, సభాసదులారా, ఇదిగో అగ్ని సమీపములో గంధ పుష్ప ధూప దీపాలతో పూజింపబడిన ఈ విల్లు, ఈ ఐదు బాణములు, పైనున్న మత్స్యయంత్రము చూడండి. ఈ విల్లు ఎక్కుబెట్టి ఈ ఐదు బాణాలతో మత్స్యయంత్రాన్ని భేదించిన వీరుణ్ణి ఈ బాల వరిస్తుంది. మీరందరూ మీ కార్ముక కౌశలాన్ని చూపించండి. సభంతా అతని మాటలు వింటూ నిశ్శబ్దమయ్యింది. ఇక దృష్టద్యుమ్నుడు సభనంతా ఒకసారి పరికించి చూచి చెల్లెలిని సమీపించి, అమ్మా కృష్ణ, లోకములో ఉండే రాకుమారులందరూ నీ స్వయంవరానికి వచ్చారు చూడు. అదిగో వాళ్ళు నూరుగురు దుర్యోధన దుశ్యాసన దుర్ముఖ ప్రముఖులైన కౌరవ కుమారులు. ఆ సమీపంలో ఉన్నవారు కర్ణాశ్వత్థామాది సోమదత్త భూరిశ్రవ శ్రుతశ్రేణులు. ఇదిగో ఇటువైపు చూడు శల్య విరాట జరాసంధాది గంధారపతులు. అటుగా ఉన్నటువంటి వాళ్లే యదు రుష్ణి భోజ అంధకులు, సుమిత్ర సుకుమార శిశుపాలాది నానాదేశాధీశులు ఆశీనులై ఉన్నారు. ఇలా నీ కుడివైపున తిరిగి చూడు, వేదధ్వని ముఖరితమైన బ్రాహ్మణ సమూహమిది. వీళ్ళందరిలో ఈ లక్ష్యాన్ని ఎవరు భేదిస్తే అతనిని నీ చేతి స్వయంవర మాలికతో అలంకరించి వరించు. దృష్టద్యుమ్నుడు చెల్లెలికి వచ్చిన రాజలోకాన్ని వివరంగా చూపిస్తూ అన్నాడు. ద్రౌపది స్వయంవరాన్ని నేత్రపర్వంగా చూడ్డానికి వచ్చిన దేవ గంధర్వ కిన్నెరాది దివిజ విమానాలతో ఆకాశమంతా నిండిపోయింది. మళ్లీ ఒకసారి వేణు వీణాది వాద్యరవం వీణుల విందుగా మ్రోగింది. మాల్యాను లేపనాల సౌరభాన్ని మోసుకువస్తూ

ఇలా మలయమారుతం మెల్లగా వీచి అందరినీ హెచ్చరించింది. గాలికి కదులుతున్న చెలాంచెలాన్ని సవరించుకుంటూ సిగ్గుతో నిలబడి ఉన్న ద్రుపద రాజనందనను చూడగానే రాజనందనుల గుండెలు జల్లు మన్నాయి. కొంతమంది ఆమెను చూస్తూ తమతో పాటు తమ సామర్థ్యాలను కూడా మర్చిపోయారు. విసవిసా నడిచిపోయి విల్లందుకోబోయారు. ఉన్న బలమంతా ఉపయోగించినా అది సాధ్యపడితేనా? సిగ్గుతో తలలు వంచుకుని వెనుదిరిగారు. ఇదేదో మాయాధనువు, దీన్ని మోపెట్టడం మానవులకు సాధ్యమయ్యే పని కాదు. మనము దీనికోసం ప్రాకులాడి అవమానం పొందడమెందుకు అనుకుని కొందరు దాని జోలికే పోలేదు. సాహసించి వెళ్లిన వాళ్లందరూ ఆ విల్లు మూపెట్టడం బ్రహ్మతరం కాదు. ఒకవేళ మూపెట్టినా వైహాయస మత్స్య యంత్రాన్ని ఎవడు భేదించగలడు? ఇదేం లాభం లేదు అనుకుంటూ రాకుమారులు కొంతమంది చింతతో తమ ఇంటి దారి వెతుక్కున్నారు. యదు వృష్ణ భోజ అంధకులు, వారందరినీ కూడా యాదవ వీరుడు కృష్ణుడు ఆ వింటి జోలికి పోవద్దని కనుసైగతో వారించాడు. కొంచెంసేపు ఎవరూ లేవకపోయేసరికి సభ నలువైపులా కలగజూచి శిశుపాలుడు లేచాడు. వింటి కొప్పున నారి తగిలించబోయాడు. ఒక్క మినపగింజ వాసిలో అది తగులుకునేదే కాని అప్పటికే అతని బలమంతా అయిపోయింది. ఆయాసముతో తిరిగి వచ్చాడు. వెంటనే తన పరాక్రమం ప్రదర్శించాలని జరాసంధుడు లేచాడు. సారించిన నారి ఆవగింజంత మాత్రంలో తప్పిపోయింది. మద్రరాజు శల్యుడు సారించబోయే నారి పెసరగింజంత దూరంలో ఆగిపోయింది. వెనుదిరిగాడు శల్యుడు. అంగరాజ్యాధిపతి కర్ణుడు చేయి చాచి సారించబోయే నారి వెంట్రుక వాసులో వెనుకపోయింది. చేసేదేమీ లేక రోషముతో బుసలు కొడుతూ తిరిగి వచ్చాడు. ఇక ద్రుపద దృష్టద్యుమ్నులిద్దరూ కూడా ఇంక కృష్ణకు వివాహము కాదేమోనన్న దిగులుతో కాబోలు విషాదంగా ఒకరి ముఖాలొకరు చూచుకున్నారు. ఇక దృష్టద్యుమ్నుడు రాజలోకమును పరికిస్తూ ఇలా ప్రశ్నించాడు.

దృష్టద్యుమ్నుని మాటలు విన్న బలరాముడు క్షత్రియ జాతికి తలవంపు కలిగెడి సమయమును గమనించి కృష్ణుని వైపు చూచి, సోదరా, ఎంత జరుగుచున్నా నవ్వుచూ కూర్చుండటం తగదు. జాతి గౌరవ రక్షణకై నీవు ప్రయత్నింతువా, లేక నన్ను ప్రయత్నింపమందువా అనగా, అన్నయ్య, ఆవేశము వలదు. ద్రౌపది మనకు వరుసగాదు, ఆమెను వరించుటకై అర్జునుడు రాగలడు అన్నాడు. కృష్ణ, నీకు తెలియదా, వారణావతంలో లక్క ఇంటిలో భస్మమైన పాండవులు మరలా ఎట్లు రాగలరు అనగా కృష్ణుడు నవ్వుచూ, పాండవులు జీవించియే ఉన్నారు, ఈ స్వయంవరమునకు వచ్చి ఉన్నారు. అదిగో అన్నయ్య, అలా చూడండి,

పాండవులు వరణావతల్లో లక్క ఇంట దద్దులై మరణించినారని కౌరవులు సంతోషించుచున్నారు. కానీ పాండవులు బ్రతికి ఉన్నారు, సభకు వచ్చి ఉన్నారు. అదిగో అతడే అర్జునుడు అని కృష్ణుడు అన్నకు తెలుపుతుండగా విశాలమైన వక్షస్థలము, సన్నని నడుము, విశాలమైన కన్నులతో చూచు వారిని ఆకర్షించు రూపముతో బ్రాహ్మణుల మధ్య నుండి వచ్చు ఒక యువకుని చూచి సభనున్న వారు ఆశ్చర్యము పొందిరి. పరిపరి విధములా ఇట్లా అనుకొనుచున్నారు. అవనీ

నిగళమున పూల దండ నెల మీవే చిలచించిన శల్యరాధేయుల

అంత అర్జునుడు, అవలీలగా నేనయంత్రము తెగవేయ, స్వయంవర మాలను అర్జునుని కంఠసీమను అలంకరించింది ద్రౌపది. అది చూచి కర్ణుడు శల్యుడు ద్రుపదరాజును చూచిట్లంటున్నారు. ఓయే ద్రుపదరాజా.

ద్రుపద, బ్రాహ్మణుని ఎడల ప్రేమ ఉన్నా పప్పు భోజనం పెట్టించు, శాల్వలివ్వు, ధనధాన్యములు భూములు అగ్రహారములు అపారముగా ఇచ్చుట ఒప్పుగాని కూతునిచ్చి పెండ్లి చేయుట తగునా? తులువ, నింద్యమైన పనులను తెలిసిన వారు సమ్మతింతురా అని ఆవేశముతోనున్న కర్ణ శల్యులకు ద్రష్టద్యుమ్నుడు ఇలా సమాధానము చెప్పాడు. బాలను యంత్రమేయగలవో నీకు సంగుదు.

కరుడగా అదట్టు నోచి వచ్చి యోపము

కర్ణశల్యులారా, మత్స్యయంత్రము కొట్టగలవా అని మా బాల నెత్తుమని అంటిమి. కాని రాజులకే అని మేమనలేదే. ఒకవేళ మీరే మీనయంత్రము కొట్టియున్నా మీకే ఆమెనిచ్చి పెళ్లి చేసి ఉందుము గదా. ఇప్పుడు ఈ కారుకూతలేలా కర్ణ, అది అట్లుండని నీ సంగతి చెప్పుము. నీవు రాజువేనా అని అడుగుతుండగా ఆ సమయములో కృష్ణుడు కలగజేసుకుని ఇలా అంటున్నాడు, కర్ణ బ్రాహ్మణుడు

కుమారుడు నాలుగు వర్ణముల వారి క్రమముగా పెండ్లాడుటాచారము గాని ముందుగానే క్షత్రియకన్నను పెండ్లాడుటాచారము లేదు. ఇందుకు కారకుడకు ద్రుపదుని దండింపవలసిందే అని రాజులెల్లరూ విజృంభించి ద్రుపదుని మీదకు బోవగా క్షత్రియుల కన్నా బ్రాహ్మణులే బలవంతులుగా ఉన్నారని వారి మరుగున చేరి క్షేమమగునని వారి వెనుక నిలచాడు ద్రుపదుడు. ఆ ఛాందసులు తమ శక్తి ఎదుటి వారి శక్తి గమనించు విజ్ఞత లేక అభిజాత్యాహంకారముతో ఒకరితో ఒకరు ఇట్లు పలుకుచున్నారు బ్రాహ్మణులు. శుభావధాని.

చేదరు ప్రతిబింబములు చూచి మగదు రోచని.

తమ ఉత్తరీయములకు చెంబులు ముడివేచి ముందు ఉన్న వారి మూతిపై మోదవరే శాస్త్రులు నేల మోదితివిరా అన్న నీవావధానులు తగిలినా శుద్ధపట్టు వేసుకునుము అన్నాడు. మరొకడు దర్భచాపను చిత్రాసనమును తన కింద ఉన్న వారిని తీసి చుట్టి ఆవేశముతో పళ్ళు కొరుకుతూ జనంపై విసిరి తానేమో ఘనకార్యము చేసినాను అన్నట్లుగా చావండి, నాకు ఆగ్రహము కలిగితే ఇంతే, మాతో యుద్ధము చేస్తారా అని ఒకరు, ఒకరేమో మీ పని పడతాము చూడండి అని మొలలోనున్న నశ్యము డబ్బి మూతదీసి రివురివున శత్రువులపై రువ్వగా ఆ ధూళికి కళ్ళు మండి కన్నులు మూసుకొనగా మూర్ఖులారా అనుభవించండి అని ఒకరు, నిల్వుటద్దములలో తమ ప్రతిబింబములను చూచి శత్రువులుగా భావించి అద్దములను పగలుగొట్టేడివారు ఒకరు, ఓరే శాత్రవ మా జోలికి వత్తువా, చూడు నిన్నేమి చేయుదును అని తన వద్ద చెంబులోనున్న నీటిని పుక్కటబెట్టి ఎదురుగా ఉన్నవారి ముఖముపై ఉమ్మివేయువా, ప్రక్కనున్నవాని గట్టిగా తొడపాశములు పెట్ట, అయ్యో దీక్షితులు నన్నేలకిచ్చితివిరా అన, నేను యుద్ధావేశములో ఉన్నాను, ఇప్పుడు నాకు స్వపరభేదములేమీ తెలియవు అని విజృంభించి బ్రాహ్మణులను యుద్ధము చేయుచుండ అర్జునుడు వారిని వారించి కర్ణుడితో ఇలా అన్నాడు, నన్ను

మరో బ్రాహ్మణులకు తన కుమార్తెలనిచ్చి వివాహము చేస్తూ ఉండగా అది చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ద్రుపదరాజు చేయు పని అధర్మమెలా అవుతుంది అంటూ కర్ణుడితో యుద్ధానికి తలపడ్డాడు అర్జునుడు. ఆ ప్రక్కనే ఉన్న వృక్షాన్ని పెకలించి భుజాన వేసుకుని భీముడు ప్రక్కనే సహాయంగా నిలబడ్డాడు. ఆకర్ణాంతము నారి సారించి ప్రయోగిస్తున్న కర్ణార్జునుల శర పరంపరలతో ఆకాశమంతా చీకటి గమ్మింది. ఎట్టును మేదిని సురుణ కెట్టి పరాక్రమముగా ఎట్టును మేదిని సురుల గిట్టి పరాక్రమమె

యుద్ధములో నన్ను జయించి తరువాత ద్రుపదుని పైకి వెళ్ళము. తన కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయాలన్నదే ద్రుపదుని అపరాధమా? కనుక ఈనాడు పూర్వపు రాజులెందరూ

మీద బ్రాహ్మణులకు ఇంత పరాక్రమం ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. ఇంతసేపు నన్ను ఎదిరించిన వీరులు లేరు. ఇంద్రుడు గాని, శివుడు గాని, పరశురాముడు గాని, పాండవ మధ్యముడైన అర్జునుడు గాని నన్ను ఎదిరించగలరు. వారలలోని వెవడవు చెప్పవలసింది అనగా, కర్ణ, సర్వ శస్త్రాస్త్ర విద్యలలోనూ ఆరితేరిన వాణ్ణి, బ్రహ్మ తేజస్విని, నిన్ను యుద్ధములో అవలీలగా జయించగలను. మాటలు దక్కి చక్కగా నిలబడి పోరాడంటూ అర్జునుడు వెంటినారి మ్రోగిస్తూ ఉండగా, నీకు నమస్కారం, బ్రాహ్మణ తేజం అజేయమని నాకు తెలుసు అంటూ కర్ణుడు యుద్ధ విముఖుడై వెళ్లిపోయాడు. భీముడు శల్యుణ్ణి తాకి మల్ల యుద్ధం చేస్తున్నాడు. భీముడు శల్యుణ్ణి రెండు చేతులతోనూ బిగించి పట్టుకుని ఎత్తి కింద పడేశాడు. శల్యుడు ఆ దెబ్బకు తట్టుకోలేక మెల్లగా లేచి ఒళ్ళు దులుపుకుంటూ వెళ్లిపోయాడు. బ్రాహ్మణులంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారు, భీముణ్ణి మెచ్చుకున్నారు. సరే, ఇలా ఉండగా వీరు కుంభకార గృహము దగ్గరికి ఆ రాకుమారిని వెంటబెట్టుకుని వెళ్లారు పాండవులు. తల్లితో ఇలా అంటున్నారు.

ఈనాడు మంచి భిక్ష తెచ్చితిమి. ఇది భగవంతుని దయతో లభించినది. పరమపూజ్యుడు గురువుకు ద్రోణాచార్యుల వారి ఆశీర్వాదముతో భిక్ష తెచ్చితిమి అనగా కుంతీదేవి సంతోషముతో, కుమారులారా, తెచ్చిన భిక్షను మీరెవరూ పంచుకుని తినండి అని వారి వెనుకనున్న సుందరాంగిని గని జరిగినదంతయో తెలుసుకుని, ధర్మానందన, మీరు భిక్ష తెచ్చితిమి, ఎప్పటి వలె ఎవరూ పంచుకుని తినండి అని అన్నాను. నా పలుకులకు ప్రతికూలం ఎప్పుడూ కలగలేదు. నా యాజ్ఞకు కుమారులెప్పుడూ జవదాటలేదు. కానీ మీరెవరు ఒక కన్యను పెండ్లాడుట విరుద్ధముగాదా అని విచారించు తల్లిని ఓదార్చాడు. ఇంతలో బలరామకృష్ణుడు అక్కడికి వచ్చి కుంతీదేవికి నమస్కరించారు. పాండవులను ప్రీతిపూర్వకముగా కౌగలించుకున్నారు. బావలారా, ఎన్న

ఇలా అనేక విషయాలు ముచ్చటించి వెళ్లారు. ఇక ద్రుపదుడు వారు ఎవరో తెలుసుకోవాలని అనేక విధాలు ఆలోచించి చివరకు చాతుర్వర్ణాలకు ఉచితమైన రథాలను వెంటబెట్టుకుని వెళ్లి పాండవులను ఆహ్వానించగా వారు దృష్టద్యుమ్నుని ఆహ్వానం

అందుకొని రాజోచితములైన కాంచన రథాలెక్కి కుంతీదేవిని ద్రౌపదిని కూడా ఒక బంగారు రథములో ఎక్కించి రాజసౌధానికి వచ్చారు. మేమే పాండవలమని తెలియజేశారు. ద్రుపద మహారాజు మహదానంద భరితుడై ధర్మరాజా, నా పూర్వ పుణ్యము నా పుత్రిక నోముల ఫలము పండి మీరిలా వచ్చారు. సుముహూర్తం నిర్ణయించి విధియుక్తముగా మా కృష్ణను అర్జునుడు పరిణయం చేసుకుంటే బాగుంటుంది అనగా ధర్మరాజు ఇలా అన్నాడు, ద్రుపద మహారాజా, ఈ కన్యను మేమైదుగురము వివాహము చేసుకుంటాము. మా అమ్మ ఆజ్ఞ కూడా అదే అని, ఆమె ఆజ్ఞ మాకు మీరరానిది అనగా, ధర్మరాజా, ఇదెక్కడి విపరీతము? ఒక కాంతకు పెక్కు భర్తలుండటము ఎక్కడ కనీవిని ఎరుగుము కదా అంటూ బాధపడుతుండగా, వారి బాధను తెలుసుకున్నట్లు వేదవ్యాస మునీంద్రుల వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ద్రౌపదునికి ద్రౌపదీదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతము తెలియజేసి, ఆమె గత జన్మలో నాలాయని ఇంద్రసేనని పేర్లు కలిగి, ఒక జన్మలో ఆమె గృహస్థు విధానములో ఆమె కోరిక తీరక, రెండవ జన్మలో కూడా కాశీరాజు కూతురై వివాహ యోగ్యము లేక, అలా రెండు జన్మలలో పరితపించినటువంటి ఆమె పరమేశ్వరుని కోసం తపస్సు చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై కోరిక కోరమనగా, పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి అని 5 మార్లు అడగగా, 5 భర్తలగుతారు అని చెప్పి పరమేశ్వరుడు వరమిచ్చి ఉన్నాడు. పంచ ఇంద్రులే పంచపాండవులుగా జన్మించి ఉన్నారు అని చెప్పి వారి జన్మ వృత్తాంతమంతయు కూడా తెలియజేసి నిస్సంకోచంగా పాండవులకు ఆ యొక్క ద్రౌపదినిచ్చి వివాహము చేయమని చెప్పగా, అంగరంగ వైభవపేతముగా పచ్చని పందిర్ల నడుమ, ఎంతో వైభవమైనటువంటి బంధుజన సందోహము నడుమ, పచ్చని తోరణాల నడుమ సర్వజన నయనానందకరంగా ద్రౌపదీ కళ్యాణం వేడుగ్గా జరిగింది. ఆ దేవాతి దేవుడైన కృష్ణ పరమాత్ముల వారికి అన్ని లోకాల వారిలా మంగళ నీరాజనాలు సమర్పిస్తున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పిస్తారు శ్రీ రాయప్రోలు జగదీష్ చంద్ర శర్మ. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, అన్నమాచార్య కీర్తన. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం శీర్షికన సుమతీ శతక పద్యపఠనం ధారావాహిక వింటారు, సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఆ తర్వాత అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం డాక్టర్ శాంతి కిరణ్ గారితో పరిచయం వింటారు. చివరిగా హృదయ సంబంధ వ్యాధులు రాకుండా యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్న అంశంపై డాక్టర్ జి పూర్ణచంద్ గారి ప్రసంగం వింటారు. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం వింటారు శ్రీ అన్నవరపు రామస్వామి గారు వయలిన్ వాద్యం, శ్రీ దండముడి రామ్మోహన్ రావు గారు మృదంగ సహకారం. 11:30 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన పోటీలలో బహుమతి పొందిన శ్రీమతి ఎన్ కళ్యాణికుమారి గారితో పరిచయం వింటారు. 1:30 వనితావాణి కార్యక్రమంలో అనుకూలం శ్రీమతి చలసాని వసుమతి గారి కథానిక వింటారు. సాయంత్రం 6:30 పల్లెసీమల కార్యక్రమంలో స్మార్ట్ రైస్ కుక్కర్లు ప్రాధాన్యత గురించి డాక్టర్ డి సందీప్ రాజా గారితో పరిచయం వింటారు. 7:15 పంటసీమల కార్యక్రమంలో రైతు స్థాయిలో ఎరువుల్లో కల్తీ కలుగొనే పద్ధతుల గురించి డాక్టర్ పి మధువని గారితో పరిచయం వింటారు. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి, 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ఇవి రేపటి